ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026 మే 31 ఆదివారం. నిలయంలో సమయం 5:53:45. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం 10:55 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 134వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట వింటారు. అనువాదం డాక్టర్ ఆయారు సూర్యప్రకాశ్రావు, పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:55 ఇక యథావిధిగా ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ గర్ బ్యూలా గారు. 6:15 భక్తి రంజని. ఈనాటి భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి భక్తి గీతాలు వింటారు. 6:35 పొలం పనులు. పొలం పనుల కార్యక్రమంలో తెలంగాణ పంటలు సరళిలో పాటించవలసిన వేసవి దుక్కులు పద్ధతుల గురించిన వివరాలు. ఇక ఉదయం 7:00 నిర్మల్ జిల్లా సమగ్ర నివేదికను అందిస్తారు శ్రీ జి సాయన్న. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట. పాట అంటే మనం వింటే. ఈ మాసపు పాటకు రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య. ఉదయం 7:35 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు. ఈ ఉదయం 8:35 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజల్ గారు జలతరంగం. వాద్య సహకారం కె సాయి కుమార్ వయోలిన్, పి శ్రీనివాస్ గోపాలన్ మృదంగం. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇత్తడిలో మైనపు నెరువు. ఆదిలాబాద్ జిల్లా గోండు ఓజు కళాకారులు ఇత్తడి బొమ్మల కళలపై రేడియో రూపకం. రూపకల్పన శ్రీ సుమనస్పతిరెడ్డి, సహకారం దుర్వా భూమన్న, కట్టాలెనిన్, వ్యాఖ్యానం కట్టాలెనిన్ బి కమలాకర్ రెడ్డి. ఇక ఉదయం 10:55 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 134వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం తెలుగు అనువాదం.

0: మనసులో మాట వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఇక మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగు కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు. మధ్యాహ్నం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా ప్యాసివ్ స్మోకింగ్ అనే అంశం గురించి ప్రముఖ ఎలర్జీ ఆస్మా స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణురావు గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము సంభాషణ. మధ్యాహ్నం 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఓల్డ్ అల్వాల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబం. మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా నవరస భరితం నాటకం, రచన సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంశివరావు కండ్రాతి. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మాయా సుభద్ర కథ చింది యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వేసవి దుక్కులు, భూసార పరీక్షలపై సందేహాలు. 7:15 ఇల్లు వాక్లి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయ ధృవీకరణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం డీడీఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం. ఇంకా వేసవిలో అనువైన ఆరుతడి పంటల గురించిన శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం. ఈ అంశాలు ఈనాటి ఇల్లు వాక్లి వ్యవసాయదారుల కార్యక్రమంలో 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం పునః ప్రసారం. 9:15 స్పాట్ లైట్. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. సమయం 6:00.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी आज सवेरे 11:00 आकाशवाणी पर मन की बात कार्यक्रम में देश विदेश के लोगों के साथ विचार साझा करेंगे. मासिक रेडियो कार्यक्रम की ये 134वीं कड़ी होगी. कार्यक्रम का प्रसारण आकाशवाणी और दूरदर्शन के समूचे नेटवर्क, आकाशवाणी समाचार वेबसाइट और न्यूज ऑन AIR मोबाइल ऐप पर प्रसारित किया जाएगा. इसका सीधा प्रसारण आकाशवाणी समाचार, दूरदर्शन समाचार, प्रधानमंत्री कार्यालय तथा सूचना और प्रसारण मंत्रालय के यूट्यूब चैनलों पर भी किया जाएगा. हिंदी प्रसारण के तुरंत बाद आकाशवाणी से प्रादेशिक भाषाओं में भी कार्यक्रम प्रसारित किया जाएगा. कर्नाटक में वरिष्ठ कांग्रेस नेता डीके शिवकुमार को कल सर्वसम्मति से कांग्रेस विधायक दल का नेता चुना गया. इस संबंध में सिद्धरमैया और डॉ जी परमेश्वरन ने प्रस्ताव पेश किया. डीके शिवकुमार बुधवार को मुख्यमंत्री पद की शपथ लेंगे. सरकार ने 1 जून से 31 अक्टूबर तक कपास आयात पर सीमा शुल्क से अस्थायी छूट देने का फैसला किया है. वस्त्र मंत्रालय के अनुसार ये फैसला कपास किसानों और समूची कपास मूल्य श्रृंखला के हित में किया गया है. कपास के ऑफ सीजन के दौरान इस उपाय से वस्त्र उद्योग के लिए पर्याप्त मात्रा में कपास उपलब्ध होगा. इससे सूक्ष्म, लघु और मध्यम उद्यमों को सहायता मिलेगी, लागत कम होगी और भारतीय वस्त्र बाजार की स्पर्धा मजबूत होगी. वस्त्र मंत्रालय ने कहा है कि इस उपाय से किसानों के हितों की सुरक्षा होगी और बाजार स्थिरता सुनिश्चित होगी. निर्वाचन आयोग ने अपने कानूनी ढांचे को और मजबूत करने के लिए कल नई दिल्ली में अपने वकीलों के साथ बैठक की. बैठक का उद्घाटन करते हुए मुख्य निर्वाचन आयुक्त ज्ञानेश कुमार ने कहा कि निष्पक्ष मतदाता सूचियों से ही निष्पक्ष चुनाव होते हैं. उन्होंने मतदाता सूचियों के प्रबंधन में बूथ स्तर के अधिकारियों और एजेंटों तथा देश की अदालतों में निर्वाचन आयोग का प्रतिनिधित्व करने के लिए वकीलों की सराहना की. कार्मिक लोक शिकायत और पेंशन राज्य मंत्री जितेंद्र सिंह ने कल नई दिल्ली में सीपी ग्रैम्स के लिए AI सक्षम वॉयस चैटबॉट समाधान दीदी का शुभारंभ किया. ये चैटबॉट लोगों को संवादात्मक इंटरफेस के माध्यम से लोक शिकायतें दर्ज कराने में सक्षम बनाता है. डॉक्टर सिंह ने समाधान दीदी को सरकार की शिकायत निवारण प्रणाली की दिशा में महत्वपूर्ण कदम बताया.
2: सन 2014 से पहले कि केवल यहाँ पर 2 लाख शिकायतें दर्ज होती थी प्रतिवर्ष, आज उसकी बढ़कर के संख्या 25 से 30 लाख होगी। कारण ये कि वी हैव बीन प्रॉम्प्ट, वी हैव बीन फॉलोइंग टाइमलाइंस, वी हैव बीन रिस्पॉन्सिव, और ये इसलिए संभव हुआ कि टेक्नोलॉजी का भरपूर और पर्याप्त उपयोग किया गया, आर्टिफिशियल इंटेलिजेंस

0: handlers and they were arrested from Delhi, Maharashtra and Pune. Union Minister of Civil Aviation Ram Mohan Naidu has hailed the launching of Skycast system at IGI Airport in New Delhi. The minister said that advanced weather monitoring systems like Skycast can significantly improve flight operations during fog and turbulence. He added that as this technology expands to more airports across the country, it will strengthen safety and enhance the travel experience for the passengers. Jammu and Kashmir Minister Sakina Ittu has announced summer vacations for all the government and private colleges falling under the summer zone of Jammu Division from 1st of June to 15th of July. The minister said the decision has been taken in view of the onset of the summer season and to ensure the well-being of students, teaching faculty and also college staff. The minister further informed that regular academic activities in all colleges will resume after the conclusion of the vacation period on 15th of July. In IPL cricket, Gujarat Titans will be up against defending champions Royal Challengers Bengaluru in the final of 2026 season at Narendra Modi Stadium in Ahmedabad today. The match is scheduled to begin at 7:30 p.m. RCB's batting has been one of the strongest in the tournament, with Virat Kohli leading the charge. In the bowling department, Bhuvneshwar Kumar and Josh Hazlewood have been among their key performers with the new ball. Meanwhile, Gujarat Titans will once again rely on key batters like skipper Shubman Gill, Sai Sudarshan and Joss Butler. While all-rounder Jason Holder has strengthened their bowling attack with important wickets in the second half of the season. And that is the end of this news bulletin.
1: Akashvani Hyderabad Kendram, Samyam 6 gantla 10 nimshalu. Bible Suktulu. బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ గర్ బ్యూలా గారు.
2: ఆకాశవాణి శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనము మనలో లేదా నీలో లేదా నాలో ఏం మార్చుకోవాలి, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది ధ్యానిద్దామండి. మొట్టమొదటిగా ఆదియు అంతమును మన దేవుడై ఉన్నాడు కదా. భూలోకంలో ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడి నుంచి మనకు పరిష్కారం దొరకదు. అంటే భూలోకంలో సమస్య వస్తే గనక భూలోకం నుండి మనకు పరిష్కారం అనేది ఎప్పుడు కూడా దొరకదు. మరి ఎక్కడి నుంచి వస్తుందండి అని అడగొచ్చు. డివైన్ డైమెన్షన్ అంటాం కదా. డివైన్ డైమెన్షన్ అంటే పైనుంచి మాత్రమే, అంటే దేవుని నుండి మాత్రమే మనకు ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మరి దానికోసం మనం ఎలా ఉండాలి అని అంటే, మతపరంగా జీవిస్తే సరిపోతుందా అంటే జస్ట్ బైబిల్ చదవడము, ప్రార్థించాలి కాబట్టి ప్రార్థించడము అనే వాటితో దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండగలుగుతామా? కాదు కదా. దేవుణ్ణి పర్సనల్గా మనం అనుభవిస్తేనే, అంటే దేవునితో పర్సనల్ కనెక్షన్ పెట్టుకొని, దేవా నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను, నిన్ను నిన్నుగా ఆరాధిస్తున్నాను అని మనం మాట్లాడగలిగితే, వ్యక్తిగత సహవాసం అనేది మనకెప్పుడు కూడా దేవునితో ఉంటే కనుక ఆ అన్యోన్య సహవాసం అనేది పెరుగుతూ ఉంటుందండి. అంటే నేత్రాలతో చూస్తే మనకున్న సమస్యలు అనేవి అసాధ్యం. గొల్యాతును తీసుకుంటే గనక మొదటి సమూయేలు రెండవ సమూయేలు మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. గొల్యాతు యోధుడు, ఎక్కువ ఎత్తుగలవాడు, అజానుబాహుడు, చాలా బలవంతుడు కదా. ఎవ్వరూ ఓడించలేరు, తనని చూడగానే అందరూ భయపడేవాళ్ళు. ఈవెన్ సౌలు రాజు కూడా భయపడతాడు. అంత ఆజానుబాహుడు, అందగాడు. బైబిల్ ప్రకారంగా సౌలు చాలా అందగాడని రాసుంటుందండి. అంటే అక్కడ సౌలు కూడా భయపడతాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ కూడా ఆయనకు దేవునితో సంబంధం అనేది మనకు కనిపించదు. తోరా చదివాడు, మతపరమైన విషయాలు అన్నీ చేస్తాడు, కానీ ఎవరితో నడిపించబడతాడో తెలుసా? తనకి ఏ సమస్య వచ్చినా కూడా సమూయేలు దగ్గరికి వెళ్ళి ఇలా వచ్చింది, దేవుడు ఏం చెప్తున్నాడు అని అడుగుతాడు. కానీ తనకు ఎక్కడ కూడా పర్సనల్గా దేవునితో కనెక్షన్ అనేది లేదు. ఒక దగ్గర కూర్చొని, దేవా నాకేం బోధిస్తున్నావు, నాకేం నేర్పిస్తున్నావు అని చెప్పి ఎక్కడ కూడా సౌలు మాట్లాడినట్టుగా మనకు కనిపించదండి. వేరాజ్ దావీదు గొర్రెలు కాస్తూ ఉంటాడు, ఎక్కడో కొండ ప్రాంతంలో కూర్చొని గొర్రెలు కాస్తూ ఏం చేస్తాడంటే, అక్కడ తనకు దొరికిన ప్రతి చిన్న సమయంలో కూడా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటాడండి. దేవుని సన్నిధిని బహుగా అనుభవిస్తాడు. అక్కడ ఆ పరిస్థితిలో కూర్చొని రాసిన కీర్తనలోనే తను అంటాడనమాట, రుచి చూచి యెహోవాను తెలుసుకొనుడి అంటారు. ఎందుకనంటే తను ఆ సన్నిధిని అనుభవించి ఆ రుచి చూచి తెలుసుకున్నాడు కాబట్టి, ఆ అనుభవం ద్వారా గొల్యాతు దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను జయిస్తాను అన్న ధైర్యంతో

0: మాట్లాడిన మాటలు మనం గమనిస్తామండి. అంటే అనుభవం ద్వారా మనకి సాక్ష్యం వస్తుంది. సౌలుకు ఈ అనుభవం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అనారోగ్యం అనే రిపోర్ట్ ఒక ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, లేదు ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చింది, ఉద్యోగంలో నిన్ను ఎవరైనా నిందించారు, నువ్వు చేయని పనికి నిన్ను బ్లేమ్ చేశారు అనుకుందాం, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తాము అంటే వెంటనే మనం ట్రిగర్ అయిపోతాం. నేను చేయని దానికి నన్ను అన్నారు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా మనము ఒక మాట అనేస్తాము. కానీ దేవుణ్ణి ఎరిగిన పిల్లలంగా మనము ఎలా మాట్లాడుతున్నాము అక్కడ మనకు దేవునితో సంబంధం ఎలా ఉందనే తెలుస్తుందండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, పౌలును చెరసాలలో వేస్తారు కదా, అక్కడ బంధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఎందుకు దేవా మమ్మల్ని ఇక్కడ వేసినావు అని సనుగుతూ గొనుగుతూ ఉంటారా, లేదనంటే పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉంటారా? తెలుసు కదా మనకిది. అంటే దేవుడు మేలు మాత్రమే చేయగలవాడు అని చెప్పి వాళ్ళు పర్సనల్గా తెలుసుకుంటారండి. అందుకే మనం కూడా ఎప్పుడు కూడా దేవుడు మేలు మాత్రమే చేయగలిగిన దేవుడు. నాకు తెలిసి ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. దేవా, నేను ఇన్ని రోజులు ఒకవేళ నా సమస్యలో నేను ప్రశ్నిస్తే కనుక నన్ను క్షమించు. నేనెప్పుడు కూడా ఎందుకు జరిగింది అని అడగను. నాకు శక్తికి మించింది దేవా, నాకు సహాయం చెయ్యి అని మాత్రమే అడుగుతాను. నీవే నా ఆధారం అని చెప్తాను అని చెప్పగలుగుదామా? ఆమెన్.
1: మీరింతవరకు సిస్టర్ గర్భ్యూలా గారు అందించిన బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో.
1: ఆకాశవాణి సమయం 6:15. భక్తి రంజని. ఈనాటి భక్తి రంజనీ కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో
1: తెలంగాణ పంటల సరళిలో పాటించవలసిన వేసవి దుక్కు పద్ధతుల గురించి వివరాలు తెలుసుకుంటారు. ఈ వివరాలు తెలుసుకునే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: సమస్యలు మటుమాయం. న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన తెలంగాణ రాష్ట్రంలో పంటల సరళిలో అనుసరించవలసిన పద్ధతులు, పాటించవలసిన పద్ధతుల గురించి, చర్యల గురించి మన రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో అన్ని వ్యవసాయ మండలాల్లో పంటల సరళి ఈ విధంగా ఉంది. వరి తర్వాత వరి, ప్రొద్దుతిరుగుడు, వేరుశెనగ, నువ్వులు పండిస్తూ ఉన్నారు. ప్రతి తర్వాత ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న, వేరుశెనగ, మినుము లేదా పెసర్లు పండిస్తున్నారు. ఇక మొక్కజొన్న పంట తర్వాత మొక్కజొన్న, శనగలు, వేరుశెనగ పండిస్తున్నట్లుగా మన శాస్త్రవేత్తలు క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది. తర్వాత ఏకరీతి పంటల వలన నేలలపై ప్రభావం ఏ విధంగా ఉంది అనేది మన శాస్త్రవేత్తలు పరిశీలించి మన రైతు సోదరులకు అదేవిధంగా కూడా సూచన చేస్తూ ఉన్నారు. ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా సూచనలు అందిస్తున్నారు. సంవత్సరాల తరబడి వరి తర్వాత వరిని ఏకరీతి పంటగా పండించడం వలన నేల అడుగు భాగంలో గట్టి పొరలుగా ఏర్పడి నీరు లోపలికి ఇంకే సామర్థ్యం తగ్గిపోయి వరి తర్వాత వేసే పంటకు నష్టం వాటిల్లుతుంది. దుక్కి దున్నడం వలన నేలలు అనునిర్మాణం దెబ్బతిని వరి తర్వాత వేసే ఆరుతడి పంటల సాగు కష్టమవుతుంది. వరి పొలంలో దుక్కి దున్నడం వలన నేలలోని మట్టి కణాల సముదాయం విచ్ఛిన్నమై చిన్న చిన్న కణాలుగా రూపాంతరం చెందడం ద్వారా నేలలోని స్థూల రంధ్రాలు, సూక్ష్మ రంధ్రాలు మూసుకొనిపోయి గాలి, నీరు, పోషకాల లభ్యత గణనీయంగా తగ్గి కణాలు విడిపోవడం వలన నేల యొక్క దృఢత్వము తగ్గిపోతుంది. అదేవిధంగా రసాయన లక్షణాలలో మార్పుల వల్ల నేలలోని ఉదజని సూచిక తటస్థంలోకి మారడం వలన పోషకాల లభ్యతతో మార్పు ఏర్పడి సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది.

0: ప్రధాన పోషకమైన పొటాషియం లభ్యత తగ్గుతుంది. వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం వలన ప్రపంచవ్యాప్తంగా 12% మిథేన్ వాయువు విడుదల పెరుగుతుంది. ఇది వాతావరణ మార్పులకు దోహదం చేస్తుంది. విపరీతమైన ఎరువులతో పాటు పురుగు మందుల వాడకం వల్ల పర్యావరణ మార్పులతో జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. 33 ప్రాంతాల్లో దీర్ఘకాలంగా వరి పండించినప్పుడు 25 ప్రాంతాల్లో వరి దిగుబడి తటస్థంగాను, 8 ప్రాంతాల్లో ఆశించిన దానికంటే తక్కువగాను దిగుబడులు నమోదైనట్లు మన శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. మరి దిద్దుబాటు చర్యలు ఏ విధంగా చేపట్టాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు మన నిపుణులు. లోతు దుక్కులతో గడ్డి పొరలను విరగొట్టడం వలన 6 పంటల వేరు వ్యవస్థ లోపలికి వెళ్లడానికి అవకాశం ఏర్పడి నీటిని, పోషకాలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సేంద్రియ పదార్థాలు, ఎరువులు వాడటం వలన భూభౌతిక రసాయనిక లక్షణాలతో పాటు సూక్ష్మజీవుల ఉధృతిని పెంపొందించడానికి అవకాశము ఉంటుంది. వరిగడ్డిని నేలలో కలియదున్నడం వలన సేంద్రియ పదార్థం వృద్ధితో పాటు కూరుకుపోయిన స్థూల సూక్ష్మ రంధ్రాల వ్యవస్థ బాగా మెరుగుపడి తర్వాత వేసే పంటకు నీరు, పోషకాలు లభ్యమవుతాయి. అవసరమైన మేర వరకే దమ్ము చేసుకుంటే భూభౌతిక లక్షణాలు ఎక్కువగా మార్పు చెందవు. వరి తర్వాత వరి కాకుండా వేరే పంటలను వేసుకోవడం కూడా రైతులు పాటించాలి. ఇక శాస్త్రవేత్తలు లోతు దుక్కు వలన కలిగే ప్రయోజనాల గురించి ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. లోతు దుక్కుల వలన వరి తర్వాత వేరే పంటలను సాగు చేసినప్పుడు ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, రేగడి నేలలో సాధారణ సాగుతో తేడాలని గమనించినప్పుడు రేగడి ఎర్ర నేలల్లో అధిక దిగుబడులు సాధించినట్లుగా, ఒండ్రు నేలల్లో మెరుగైన దిగుబడులు నమోదైనట్లుగా పరిశోధనలో తేలింది. సేంద్రియ ఎరువుల వాడకము, రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వేసిన పంటను, వేయని పంటలను పోల్చినప్పుడు భూభౌతిక లక్షణాలైన మట్టి కణ సముదాయము, మట్టి రేణువుల సాంద్రత, మట్టి కణాల వ్యాసము, సేంద్రియ కర్బనము ఎక్కువ అయినట్లుగా గుర్తించబడింది. ఇక వరి పంట తర్వాత వేరే పంట వేయడం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి కూడా ఈ విధంగా నిపుణులు మనకు తెలియచేస్తున్నారు. వరి పంట తర్వాత మొక్కజొన్న, శనగ, నువ్వులు, వరి వేయడం ద్వారా నేలలో పోషకాల లభ్యత మారినట్లు నిపుణులు గమనించడం జరిగింది. వరి తర్వాత మొక్కజొన్న వేయడం వలన ఎక్కువ మోతాదులో పంటలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం తగ్గుదల గమనించడం జరిగింది. కావున వరి తర్వాత తక్కువ పోషకాలు అవసరమైన పంటను వేసుకోవడం వలన కొంతవరకు నేలలో పోషకాల సమతుల్యత రావడానికి అవకాశము కలుగుతుంది. వరి తర్వాత పప్పు జాతి పంటలైనటువంటి మినుము, పెసలు పండించడం వలన నేలలో నత్రజనితో పాటు సేంద్రియ కర్బనము పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. ఇక ప్రతి పంటను ఎటువంటి ఎరువులు వేయకుండా సంవత్సరాల తరబడి ఏకరీతి పంటగా తేలిక నేలలు, బరువు నేలలో పండించినప్పుడు తేలిక నేలలో 41%, బరువు నేలల్లో 21% దిగుబడి తగ్గినట్లు నమోదైంది.
1: మీరింతవరకు తెలంగాణ పంటల సరళిలో పాటించవలసిన వేసవి దుక్కుల పద్ధతుల గురించి వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం మరొక వాణిజ్య ప్రకటన.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయము ధృవీకరణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగము, ఇంకా వేసవిలో అనువైన ఆరుతడి పంటల గురించిన డాక్టర్ మంజులత గారి ప్రసంగము ఈ సాయంత్రం 7:15 వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రసారమవుతాయి.

0: ఈ సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వేసవి దుక్కులు, భూసార పరీక్షలపై సందేహాలు, ఈ అంశానికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు.
1: శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి. లేదంటే 1800-117-0108-1178 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

ఈ నటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 6:40 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు 1,00,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా యోగా నేచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్దమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో

0: నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2025 డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ,
1: డిఎస్సీ నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,342 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు, రికార్డ్ టైం 826 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అర్థవంతంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టుకి మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు కోర్టు ద్వారా ఎక్కడ రాలేదు కాబట్టి రికార్డ్ టైం లో మనం కంప్లీట్ చేసి ఇప్పటికి కూడా సర్టిఫికేట్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇన్కమ్ అయ్యింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: 2026 సంవత్సరానికి ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలుగా విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్దిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ది పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ,
4: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకు నష్టపరిహారం కూడా చెల్లిస్తాం జరుగుతుంది.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్దిదారు మస్తాన్బీ వెల్లడిస్తూ,
5: కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తుంది జరుగుతుంది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చాలా వ్యక్తం చేస్తున్నారు.
0: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరం మేళం నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని

0: చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్టంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य प्रातः 11 वादने आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. मासिकस्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 34वां संस्करणं भविष्यति. आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति. अयं हि आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अपि च newsonair इति चलदूरभाषीये तन्त्रांशे अपि उपलब्धः भविष्यति. आकाशवाणी दूरदर्शन प्रधानमंत्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति. हिंदी भाषायां प्रसारणस्य अनन्तरं आकाशवाण्याम् अस्य प्रसारणं क्षेत्रीयासु भाषासु अपि भविष्यति. विदेशमंत्री डॉक्टर एस जयशंकरः गतसायं म्यांमार देशस्य राष्ट्रपतिना यू मिन आंग लाइंग इत्यनेन सह मेलनं कृतवान्. सामाजिकान्तर्जालीये पटले डॉक्टर जयशंकरः दीर्घकालं यावत् द्वैपाक्षिकं सहकारं सुदृढं कर्तुं म्यांमार देशस्य राष्ट्रपतेः सकारात्मक भावस्य प्रशंसाम् अकरोत्. सः अवदत् यत् सः शान्तेः, प्रगतेः, समृद्धेः च सहभागित्वम् इतोपि सुदृढं कर्तुं प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह श्रीलाइंग वर्यस्य मेलनस्य प्रतीक्षायाम् अस्ति. उभयोः देशयोः मध्ये ऐतिहासिकानां सभ्यतानां च सम्बन्धान् दृढीकरणाय राष्ट्रपतिः श्वः प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह चर्चिष्यति. पूर्वं ह्यः म्यान्मारदेशस्य राष्ट्रपतिः बिहारस्य गयायां गत्वा महाबोधिमन्दिरे प्रार्थनां कृतवान्. अवधेयं यत् राष्ट्रपतिः लाइंगः 5-दिवसीय भारतयात्रायाम् अस्ति. दिल्ल्यारक्षिबलस्य विशेष प्रकोष्ठेन पाक आईएसआई मुंबई अंडरवर्ल्ड्स जालेत्यस्य आदेशेन कार्यं कुर्वन्तः 8 अभियुक्ताः निगडिताः. वार्ताहरान् संबोधयन् दिल्ल्यारक्षिबलस्य विशेष प्रकोष्ठस्य विशेष सीपी अनिल शुक्लः अवदत् यत् अभियुक्ताः दिल्लीनगरस्य महत्वपूर्ण स्थानेषु सुरक्षाकर्मचारिषु च आक्रमणं कर्तुं नियुक्ताः आसन्. सः अवदत् यत् तैः सह शस्त्राणि विस्फोटकानि च प्राप्तानि।

0: सन्ति। श्रीशुक्लः सूचितवान् यत् अभियुक्ताः सीमापार निर्वाहकानां निर्देशानुसारं कार्यं कुर्वन्तः आसन्। ते दिल्ली, महाराष्ट्र, पुणे नगरेभ्यः निगडिताः। बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकीरेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलं निर्णायक चक्रे प्रविष्टम्। उपांत्य चक्रे भारतीय दलेन दक्षिण कोरिया दलं पराजितम्। महिलानां अंतर्राष्ट्रीय विंशतिं प्रति विंशतिः द्वितीया क्रिकेट क्रीडायां भारत इंग्लैंड दलयोः मध्ये गत सायं जातायां स्पर्धायां इंग्लैंड दलेन भारतं 26 धावनांकैः पराजितम्। आईपीएल क्रिकेट क्रीडायां गुजरात टाइटंस दलं अद्य अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति। स्पर्धायाः आरम्भः सायं 7:30 भविष्यति। प्रियाः श्रोतारः, संस्कृतजगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृतसाप्ताहिकी ते विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य रविवासरे मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे श्रोतुं प्रभवन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి సమయం 7:00. నిర్మల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికనందిస్తారు శ్రీ జి సాయన్న.
2: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఇటీవల నిర్మల్ జిల్లాలో పర్యటించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి మొక్కజొన్న కొనుగోళ్లను సకాలంలో పూర్తి చేయాలని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి చెప్పారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పంటల కొనుగోలుపై జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని లారీలు అందుబాటులో ఉండేలా చూడాలని, హమాలీల సంఖ్యను పెంచి తరలింపును వేగవంతం చేయాలని ఆదేశించారు. పంటల నిల్వ కోసం ప్రభుత్వం ప్రైవేటు గోదాం, రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, రైతు వేదికలతో పాటు అవసరమైన చోట ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లను కూడా వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా సంబంధిత అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి విజయలక్ష్మి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల్లో భాగంగా మహిళా సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ఎంతో కృషి చేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలకు బస్సులు అందించి యజమానులుగా తీర్చిదిద్దామన్నారు. మహిళా సంఘాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు, మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంకు లింకేజ్ రుణ వసూళ్ల సాధనలో నిర్మల్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గ్రామాల్లో పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయంపై మహిళా సంఘాల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జానకి షర్మిల అన్నారు. రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ తగిన నివారణ చర్యలు అమలు చేయాలని తెలిపారు. బ్లాక్ స్పాట్స్, జాతీయ రహదారులపై అవసరమైన చోట సూచిక బోర్డులు, వేగ నియంత్రికలు, రేడియం లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కలిగేలాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు, ఎరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించినట్లు జానకి శర్మిల చెప్పారు. భారీ వాహనాల డ్రైవర్లు, పాఠశాల బస్సుల డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. డ్రైవర్లకు రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కాని నేపథ్యంలో స్కూల్ బస్సుల సామర్థ్యాలను తనిఖీ చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి శర్మిల తెలియజేశారు. జిల్లాలో జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్ ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రశ్నలు అడిగి అవసరమైన మేరకు వివరాలు సేకరించాలన్నారు. లిస్టింగ్ ప్రక్రియను మొత్తం పారదర్శకంగా పూర్తి చేయాలని, ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు కలెక్టర్ ప్రవేశ్ మిశ్రా సూచించారు. మొక్కజొన్న వరి కోతల అనంతరం పంట వ్యర్థాలను తగలబెట్టకూడదని, అలా చేయడం వల్ల భూసారం దెబ్బతింటుందని జిల్లా వ్యవసాయ అధికారి అంజీప్రసాద్ అన్నారు.

0: ఇటీవల నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాలను తగలబెట్టి కొందరు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. వ్యర్థాలను తగలబెట్టడం వల్ల పంటలకు మేలు చేసే పురుగులు నశించిపోతాయని, దాని ద్వారా పంట దిగుబడులు తగ్గిపోతాయని పేర్కొన్నారు. పంట వ్యర్థాలను కలియదున్ని భూసారం పెంచుకోవాలన్నారు. దీనివల్ల పంట దిగుబడులు పెరుగుతాయని వివరించారు. నిర్మల్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీలు, మహిళా సంఘాల భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పనుల వల్ల నూతన గ్రామ పంచాయతీల్లో భవనాల కొరత తీరుతుందని, శిథిలావస్థకు చేరుకున్న అంగన్వాడీ భవనం స్థానంలో నూతన భవనాలు ఏర్పాటవుతాయని అన్నారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేకంగా భవనాలు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్ అన్నారు. ఇటీవల జిల్లాలో వడదెబ్బకు గురై 2 మరణించారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి మాట్లాడుతూ అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని, మజ్జిగ కొబ్బరి బోండాలు, తాగునీరు, పళ్లారసాలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యుల్ని సంప్రదించి ప్రాథమిక చికిత్స తీసుకోవాలని చెప్పారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఎవరైనా వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయినట్లయితే తక్షణమే ఆసుపత్రికి తరలించాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేందర్ కోరారు.
1: మీరింతవరకు నిర్మల్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ జి సాయన్న. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకితభావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్ధిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు.

0: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: प्रपंच आरोग्य संस्था WHO डायरेक्टर जनरल टेड्रोस अधनाम నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగు దేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటివరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. యుమిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుమిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్

0: మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ షాహిబుల్ ఫిక్రి ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటి వరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్దిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట పాటంటే మనం వింటే. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబల. వినండి పాటంటే మనం వింటే ఈ మాసపు పాట.

మీరు ఇంతవరకు పాట అంటే మనం వింటే ఈ మాసం పాట విన్నారు. రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీవిద్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ పి రాంబాబు ప్యాడ్స్, శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనుంజయ్ తబలా. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ. చిత్రసీమ వినే ముందుగా ఈరోజు డే స్పెషల్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు డేకు ఒక ప్రాముఖ్యత ఉంది, ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మే 31న WHO ప్రకారం నో టొబాకో డే, అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తుంది. ఈరోజు పొగాకు వాడకం వలన కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తుంది ప్రజలకు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమాన్ని యాక్చువల్గా 1987లో WHO సంస్థ ప్రారంభించింది. పొగాకు తీసుకోవడం వల్ల సంభవించే ప్రమాదాలు

గురించి తెలియచేయటం యువతను ఈ టొబాకో నుండి దూరంగా ఉంచటం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం, ఇలాంటి విషయాలపై ఈరోజు మనం చర్చించుకోవచ్చును. అసలు నిజానికి ఈ పొగాకు వాడకం వల్ల 8,000 మిలియన్ల పైగా మరణాలు సంభవిస్తున్నాయట సంవత్సరానికి. ఇది మీకు తెలిసిందేనా? ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఈ పొగాకు స్వీకరించడం వల్ల మరణానికి చేరువవుతున్నారు. అందువల్ల ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని, మే 31 ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తోంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే యువతను రక్షించడం, పొగాకు వాడకం బారిన పడకుండా యువతను రక్షించడం ఈ సంవత్సరం థీమ్ అన్నమాట. పరిశ్రమలు కుతంత్రాల నుండి యువతను రక్షించడం, వారిని నికోటిన్ మరియు పొగాకు వాడకం నుండి నివారించడం ఈ అంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా పొగాకు వ్యసనాన్ని నియంత్రించడంపై యువతరానికి అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 15 నుండి 24 సంవత్సరాల వయసు గల యువతతో సుమారు 17% మంది ధూమపానం చేస్తున్నారు. 20 ఏళ్లలోపు ధూమపానం ప్రారంభించిన వ్యక్తికి వ్యసనం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రోజున ప్రపంచ పొగాకు వ్యతిరేక పురస్కారాలను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఈ యువత అది సరదా అనో, ఫ్రెండ్స్ కోసమనో ఈ పొగాకుని వాడకం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే సిగరెట్ తాగుతుంటే అదొక థ్రిల్లింగ్ ఉంటుంది, అదొక సరదాగా ఉంటుంది అనుకొని స్టార్ట్ చేస్తారు. కానీ అది ప్రాణాంతకం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మరి ఈ పొగాకు వాడకాన్ని తగ్గించుకొని మన ప్రాణాలను మనం రక్షించుకుందాం. ఇది ఈరోజు డే స్పెషల్. మరి ఈ సిగరెట్ వలన కలిగే అనర్థాలను గురించి ఈ పాటలో మరింత విందాం.

కొసరాజు గారు చెప్పకనే చెప్పారు కదా, సిగరెట్ తాగడం వల్ల కలిగే అనర్థాలు, దాన్ని ఎలా సరదాగా తీసుకుంటారో అని. ఎం సత్యం గారి వాయిస్లో కే జమునారాణి గారు పాడగా సిగరెట్టుపై చక్కటి అవగాహన కల్పించిన ఈ పాట ఇప్పుడు విన్నారు కదా. మరి సిగరెట్ కానీ పొగాకు కానీ వాడకాన్ని తగ్గించుకుందాం, మన ఆరోగ్యాన్ని మన ప్రాణాలని రక్షించుకుందాం, రాబోయే తరాల వాళ్ళకి ఒక మార్గదర్శకంగా మనం నిలుద్దాం. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు ఇప్పుడు వినండి, పెళ్లి చేసి చూపిస్తాం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రామకృష్ణ నాయుడు సంగీతాన్ని అందించారు.

మీరింతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. స్తుతిమాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 8 గంటలకు ఆవస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి సి పి
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30. శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాలు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఇత్తడిలో మైనపు నెరువు, ఆదిలాబాద్ జిల్లా గోండు ఓజు కళాకారుల ఇత్తడి బొమ్మల కళలపై రేడియో రూపకం ప్రసారమవుతుంది. రూపకల్పన సుమనస్పతి రెడ్డి గారు, సహకారం దూర్వా భూమన్న, కట్ట లెనిన్, వ్యాఖ్యానం కట్ట లెనిన్, బి కమలాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది. అలాగే 10:55 మన్ కీ బాత్, భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 134 సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం తెలుగు అనువాదం మనసులో మాట వింటారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, పట్టణం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా ప్యాసివ్ స్మోకింగ్ అనే అంశం గురించి ప్రముఖ ఎలర్జీ ఆస్మా స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణున్ రావు గారితో శ్రీమతి లావణ్య సునీల్ దంబు సంభాషణ ప్రసారమవుతుంది. 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఓల్డ్ అల్వల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబం. అలాగే 3:00 సమన్వయ నాటక కార్యక్రమాల్లో భాగంగా నవరస భరితం నాటకం ప్రసారమవుతుంది. రచన సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంసురో కండ్రాతి. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మాయా సుభద్ర కథ చింది యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం. సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వేసవి దుక్కులు భూసార పరీక్షలపై సందేహాలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం ధృవీకరణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం డీడీఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం. ఇంకా ఇదే కార్యక్రమంలో వేసవిలో అనువైన ఆరుతడి పంటల గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం ప్రసారమవుతాయి. ఇక రాత్రి 8:00 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం పునః ప్రసారం వింటారు. ఇక రాత్రి 10:00 రవివార శ్రీ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు శ్రోతల కోసం మరొకసారి మీకు గుర్తు చేశాను.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: నాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి సమయం 8:35. ఇప్పుడు వినండి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజుల్ గారి జల్ తరంగ్. వాద్య సహకారం కె సాయికుమార్ వయోలిన్, పి శ్రీనివాస్ గోపాలన్ మృదంగం. ముందుగా వినండి మోహనవర్ణం ఆదితాళం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శుద్ధ సావేరి రాగంలో త్యాగరాజ కృతి ధరిని తెలుసుకుంటేనే ఆదితాళం.

శ్రోతలు వింటున్నారు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజుల్ గారి జల్ తరంగ కార్యక్రమంలో ఇప్పుడు వినండి లతంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ రచనకు మరి వేరెవరు దిక్కు కండచాపు తాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమ్యాజుల్ గారి జల్ తరంగ్ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి చారుకేసి రాగంలో స్వాతి తిరునాళ్ రచన కృపయా పాలయా సౌరే మిశ్ర చాపుతాళం.

మీరింతవరకు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజుల్ గారి జల్ తరంగ్ విన్నారు. వాద్య సహకారం కె సాయికుమార్ వయోలిన్, పి శ్రీనివాస్ గోపాలన్ మృదంగం. ఈనాటి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:35. చిత్రసీమ.

ఈరోజు చిత్రసీమలో సినీ నటుడు కృష్ణగారు నటించిన సినిమాలోని పాటలు విందాం. మరి ఎందుకు ఆయన నటించిన పాటలు వినాలి అనుకుంటున్నామంటే, ఈరోజు నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణగారి జయంతి, జన్మదినం అన్నమాట. ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయన యాక్ట్ చేసిన సినిమా పాటను విందాం. మరి నటశేఖర్ కృష్ణ గారు ఈయన తెనాలి, ఆంధ్రప్రదేశ్ తెనాలిలోని బుర్రెపాలెంలో జన్మించారు. మనకు తెలిసిన విషయమే, బుర్రెపాలెం బుల్లోడు అనగానే గుర్తుకొచ్చేది మన నటశేఖర్ కృష్ణ గారు. ఈయన మే 31 జన్మించారు. ఈయన పూర్తి పేరు ఘట్టంనేని శివరామకృష్ణమూర్తి, కానీ కృష్ణ అనే పేరుతోనే మనందరికీ సుపరిచితులు. ఆయన యాక్టింగ్, ఆయన చేసిన సినిమాలు, వీటన్నిటి గురించి చెప్పుకుంటూ విందాం. మొట్టమొదటిగా ఆయన తెలుగు సినిమా రంగంలోని ఆయన చేసిన సినిమాలు పరువు ప్రతిష్ట, పదండి ముందుకు ఇలాంటి చిన్న చిన్న పాత్రల్లో పోషించి ఈ సినిమాల్లో అరంగేటం చేశారన్నమాట. తర్వాత తేనె మనసులో అనే చిత్రంతో కథానాయకుడిగా, పూర్తి కథానాయకుడిగా పరిచయమయ్యారు. మరి ఆ సినిమాలోని పాటను ఇప్పుడు విందాం.

మరి ఆ తర్వాత వరుసగా చిత్రాలను చేస్తూ సాక్షి చిత్రం ఆయనకి మంచి పేరునిచ్చింది. మోసగాళ్ళకు మోసగాళ్ళు, గూఢచారి 116, ఇలా తర్వాత పండంటి కాపురం చిత్రం ఆ సంవత్సరానికి గాను 1972లో తీగా తెలుగు ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. ఇలా అయిన పౌరాణిక, డ్రామా, వెస్ట్రన్, ఫ్యాంటసీ, యాక్షన్, స్పై మరియు చారిత్రక చిత్రాలతో సహా వివిధ పాత్రలను పోషించి జనాదరణ పొందారు. గూడుపుటాని ఈ చిత్రం నుండి పాటను ఇప్పుడు విందాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మరి కృష్ణగారి గురించి తెలుసుకుంటున్నాం కదా, ఆయన సినీ రంగంలో చాలా సేవలే చేశారు. కొత్త కొత్త నూతనంగా వచ్చిన ప్రతి విషయాన్ని ఆయన అందిపుచ్చుకొని ఆయన నటించే సినిమాల్లో చేశారు. అలా చేసిందే ఒకటి పూర్తి నిడివిగల సినిమా అల్లూరి సీతారామరాజు. 1974 సినిమా స్కోపిక్ చిత్రంగా ఆయన పరిచయం చేశారు. 70mm చిత్రం సింహాసనాన్ని కూడా కృష్ణగారే పరిచయం చేశారు. ఇలా ఆధునికతను అందిపుచ్చుకుంటూ తన చిత్రాలతో నిర్మించారు ఈయన. ముఖ్యంగా మోసగాళ్లకు మోసగాళ్ళు భారతీయ సినిమాలో మొట్టమొదటిగా నిజమైన వెస్ట్రన్ చిత్రంగా పరిగణించబడుతుంది. ఇది గూఢచారి 116 అంటే గూఢచారి ఆ యాక్షన్లో ఫస్ట్ కూడా యాక్ట్ చేసింది కృష్ణగారేనన్నమాట. ఇలా కొత్త కొత్త ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ చలనచిత్రాలను తీశారు. 17 చలనచిత్రాలకు ఈయన దర్శకత్వం కూడా వహించారట. మరిన్ని విషయాలు తర్వాత తెలుసుకుందాం. ఈ పాట తర్వాత అగ్నిపర్వతం చిత్రం నుంచి ఈ పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మరి నటశేఖర్ కృష్ణ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆయన దర్శకుడు, నిర్మాత, రచయిత కూడా. 17 చిత్రాలకు దర్శకత్వం వహించి అతని సోదరులతో కలిసి పద్మాలయ స్టూడియో నిర్మించి ఆ బ్యానర్పై అనేక చిత్రాలు నిర్మించారు. దర్శకుడిగా అతని రచనల్లో శంకారావం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నాతమ్ముడు ఇలా అనేక చిత్రాల్లో రచించి దర్శకత్వం వహించారన్నమాట ఈయన. అలాగే అనేక చిత్రాల్లో ఒకే కథానాయకితో కూడా ఈయన చేయడమే ఈయన విశేషం. అలా విజయ నిర్మల గారితో 48 చిత్రాలతో చేశారట. జయప్రత్తో 47 చిత్రాలతో పనిచేశారు. ఇంకా దాసరి నారాయణరావు, కె విశ్వనాథ్, కెఎస్ అర్దాస్, మధుసూదన్ రావు, బాపు, కె రాఘవేంద్రరావు ఇలా అనేక దర్శకులతో కూడా కలిసి పనిచేశారు ఈయన. ఇప్పుడు విందాం ఆయన నటించిన మరొక పాట, అమ్మ దొంగ చిత్రం నుండే.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మరి నటశేఖర్ కృష్ణ గారికి తను సినీ రంగానికి చేసిన కృషికి గాను అనేక చిత్రాల్లో ఆయన 350 పైగా చిత్రాలతో వివిధ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ప్రేక్షకులు ముద్దుగా సూపర్ స్టార్ నటశేఖర్ అని పిలుచుకుంటున్నారు. అయితే భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం దేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ఆయనకు ప్రదానం చేసింది. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యి ప్రజలకు సేవలను కూడా అందించారు. ఇది ఈరోజు నటశేఖర్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మనం తెలుసుకున్న విషయాలన్నమాట. ఒక చిన్న ఇన్ఫర్మేషన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని రాష్ట రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో క్యూర్

పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ నిన్న సచివాలయంలో చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన జీవో జారీ చేసింది. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో భర్తీ చేసే 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీశాట్ డిజిటల్ కంటెంట్ అందించనుందని సీఈఓ బోధనపల్లి వేణుగోపాలరెడ్డి తెలిపారు. మన రాష్ట యువతకు ఉద్యోగాలు సాధించడానికి వీలుగా పరీక్షకు సంబంధించిన కంటెంట్ను డిజిటల్ లెసన్స్ ద్వారా అందించాలని నిర్ణయించామన్నారు. సైబరాబాద్ షీ టీమ్స్ ఈ నెలలో 104 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి పబ్లిక్ ప్లేసుల్లో అసభ్యకర చేష్టలకు పాల్పడిన 29 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 37 మందిపై కేసులు నమోదు చేయగా మిగిలిన వారిని కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. కాగా ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఈఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి సమయం 10:03. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఇత్తడిలో మైనపు నెరువు ఆదిలాబాదు జిల్లా గోండు ఓజు కళాకారులు ఇత్తడి బొమ్మల కళలపై రేడియో రూపకం. రూపకల్పన సుమనస్పతిరెడ్డి, సహకారం దూర్వ భూమన్న, కట్ట లెనిన్. వ్యాఖ్యానం కట్ట లెనిన్, పి కమలాకర్ రెడ్డి.

0: గోండ్వానా అడవుల్లో ఒక ఆదిమ రాత్రి. ఉరుమురిమి ఒక తీక్ష్ణమైన మెరుపు కాంతి ఆకాశం నుంచి బయలుదేరి పెద్ద పెద్ద తేనెతుట్టెలను తన కడుపులో దాచుకున్న ఒక ఘనమైన అడవి పుట్టలోనికి ప్రవేశించింది. ప్రవేశించి ఆ తేనెతుట్టెల లోపల తన సన్నని వెలుగు చిరుతీగలను సుతారంగా తిప్పుతూ ఆ తుట్టెల ఆకారంలో తానే తిష్టవేసింది. లోపలే ఉండిపోయిన మెరుపు ఏమి దింగానా, ఏమి కక్కిరిబిక్కిరి చేసిందేమోనని పుట్టను పగులగొట్టి తవ్వి చూస్తే దొరికాయి మెరుపుతీగ సన్నసన్నని దారాల నెమ్మది అల్లికతో తయారైన అందమైన మిసిమి రూపాలు, వెలుగు శిల్పాలు. మెరుపును మట్టితో పోతపోస్తే రూపుదిద్దుకుంటాయి వెలుగు నిండిన శిల్పాలు అని బోధపడింది గోండు గురువుకు. ఆ ఎరుకతో అతడు తయారు చేసిచ్చిన ఇత్తడి పూజ, క్రతువుల చిహ్నాలు, వస్తువులు, బొమ్మలతోనే ఆదివాసుల మతధర్మాలకు ఒక వింతైన సోయగం వచ్చింది. ఆ కళనే ఇయాల డోక్రా అంటున్నాము.
1: ఒక అడవిలో ఒక పుట్ట ఉండేది. ఆ పాము పుట్ట లోపల తేనె, సురువే అని దాని పేరు, తేనె. అది పైనుంచి పిడుగు మెరుపు పడి తేనె ఉన్నదో అక్కడక్కడ ఆకారం చేసి మట్టిలో ఉన్నది అక్కడ. అయితే ఆ తోలను ఒక మా వృద్ధుడు అంటే పూర్వజులు ఆ పుట్ట లోపల ఎందుకు మెరుస్తున్నది, ఏం మెరుస్తున్నది తవ్వి చూసిండు. చూసిన తర్వాత ఆయన ఆలోచించుండు, అరే ఇట్లా మరి మనం తేనె మైనంతో ఆకారం చేసి పైనుంచి మట్టి వేస్తే కొన్ని ఆకారాలు మనం తయారు చేయవచ్చు, తయారు చేయమని ఒక ఆలోచించి ఒక కళని తయారు చేసిండు.

0: డోక్రా కళ ఎలా పుట్టింది అన్నదాని గురించి తనకు తెలిసిన కథను ఇలా చెప్పుకొచ్చారు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం బెల్సారి రాంపూర్ గ్రామానికి చెందిన ఓఝా కళాకారుడు ఉయిక ఇంద్రజిత్. డోక్రా కళను కొన్ని వేల సంవత్సరాల క్రితం బెంగాల్ ప్రాంతంలోని డోక్రా అనే ఆదివాసీ వారు సృష్టించారు. అక్కడి నుంచి ఒరిస్సా, మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ భారతదేశానికి విస్తరించింది ఈ కళ.
1: దేశంలో డోక్రా అనేది ఒకటే కళ ఉన్నది, కానీ కొన్ని ప్రాంతాలలో కొన్ని డిజైన్స్ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ బస్తర్లో పెద్దగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, బాగా కళాకారులు ఉన్నారు అక్కడ. నెక్స్ట్ అంటే ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అయితే తెలంగాణ వచ్చింది. ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదిలాబాద్ డిస్టిక్లో కొన్ని ట్రైబల్ ఆర్టికల్స్ చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత ఒడిస్సా. ఈ క్రాఫ్ట్ ఒకేసారి అయ్యే క్రాఫ్ట్ కాదు ఇది. ముందు మళ్ళీగా ఆకారం అవుతుంది, దాని తర్వాత సహి ఆకారం అవుతుంది, దాని తర్వాత డిజైన్ అవుతుంది. డిజైన్ తర్వాత పూత పోసిన అప్పుడు మేము మాకు విగ్రహం తయారైతుంది పూత పోసినప్పుడు. అయితే మనిషి కూడా పుట్టేటప్పుడు ముందు కొంచెం ఆకారం అవుతాడు, దాని తర్వాత డిజైన్ ఆకారం అవుతాడు, దాని తర్వాత బయటకు వస్తాడు. ఇది కూడా అంటే అటువంటి కళ ఇది.
0: అసలు ఒక డోక్రా ఇత్తడి బొమ్మ తయారు చేయడం వెనక ఉన్న శ్రమను, పద్ధతిని గురించి విందాం.
1: అంటే ఇది డోక్రా అనేది ఒకసారి తయారు కాదు. ఫస్ట్ మేము ఆవు పేడతో మామూలు ఆకారం చేస్తాం, బట్ట పట్టిన మట్టితోని దానికి పూర్తిగా ఆకారం ఇస్తాం. మట్టి ఆకారం సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ విగ్రహం ఉంది, ఒక బెల్ ఉన్నది, బెల్ ఆకారం. అది ఆవు పేడ మట్టితోని మామూలు ఆకారం చేసిన ఆవు పేడ మట్టి ఒక 30%, 70% మట్టి, 70% కలిపిన తర్వాత అది మంచిగా
0: ఇంటిల్లిపాది ఈ వస్తువుల తయారీలో పాలు పంచుకుంటారు.
2: నా పేరు కోవ వనిత, నేను ఇంద్రజిత్ గారి చెల్లెల్ని. నేను స్టార్టింగ్ లో స్కూల్ కి వెళ్లేదాన్ని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఖాళీ టైంలో అన్నయ్య పక్కనే కూర్చుని మంచిగా చూసేదాన్ని. అయితే అన్నయ్య ఏం చేస్తుండో చూసి, ఇక వనిత కొంచెం నేర్చుకుంటావా అని అంటే అన్నయ్య పక్కనే కూర్చొని ఇలా డిజైన్ చేసేదాన్ని. సార్, పుట్టమట్టి తీసుకొచ్చి దంచుతాం, దంచి మళ్ళా దానికి జల్లెడ పడతాం సార్, స్మూత్ అయిపోతుంది. స్మూత్ అయిన తర్వాత తాబెల్లును ఆకారం చూసి మేము మట్టితో చేస్తాం. మట్టితో చేసిన తర్వాత ఎండబెడతాం సార్, వన్ డే ఎండుతుంది, ఒక రోజులో ఎండిపోతుంది. మళ్ళా ఎండిందా లేదా అని చూస్తాం సార్. చూసిన తర్వాత మళ్ళా మళ్ళా ఇంకా స్మూత్ చేస్తాం సార్, నున్నగా చేస్తాం. బట్టతోని కూడా నున్నగా చేయొచ్చు. తర్వాత డిజైన్ చేస్తాం సార్.
3: అయితే ఇప్పుడు ముందేమో మైనంతో దారాలు తీస్తారు, ఆ దారాలతో డిజైన్ చేయడానికి దాన్ని వాడతారు. ఏదో ఆకారం తయారు చేసి దాని మీద ఈ దారాలు చుడతారు. మీరు కళ అంతా అక్కడ ఉన్నది.
2: అవును, మైనపు దారంతో చుట్టుతాం సార్. చుట్టిన తర్వాత మళ్ళా కళ్ళు, నోరు, చెవులు అది చేయాలంటే ఇంకా చిన్న తీగే తీసి, సన్నటి తీగ తీసి మళ్ళా డిజైన్ చేస్తాం సార్. డిజైన్ చేసిన తర్వాత ఇంకా స్మూత్ మట్టితోని మెత్తుతాం సార్. మెత్తేటప్పుడే రెండు హోల్ ఉంచుతాం సార్, రంధ్రాలు ఉంచుతాం. ఉంచిన తర్వాత మళ్ళా స్మూత్ మట్టితోని మెత్తుతాం. మెత్తిన తర్వాత ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ వేరే మట్టితో ఇంకా మెత్తుతాం సార్.
1: మొదటి మట్టి స్మూత్ ఉంటుంది, బట్ట పట్టిన మట్టి. అవి డిజైన్ కోసం మెత్తుతాం పైన. మరి దానిపై రఫ్ మట్టి ఉంటుంది, అది కరగబోసినప్పుడు అది లావా బయట లాకుండా డబల్ మెత్తుతాం. అంటే ఒక రెండు సార్లు, ఒకటి డిజైన్ కోసం మెత్తుతాం, దాని తర్వాత ఇతడి కరగబోస్తాం కదా అది మజబూత్ ఉండాలని గట్టి దానం కోసం.
3: అంటే విగ్రహం చుట్టూ మట్టి వేసినారు, అది తయారైంది. దాన్ని మట్టి రుద్ది చేసిన విగ్రహాలన్నీ, మట్టి మేగిన విగ్రహాలన్నీ తీసుకెళ్లి.
2: అవును సార్, బట్టిలో పెడతాం. బట్టిలో పెట్టిన తర్వాత మైనం కరిగిపోతుంది సార్. కరిగిపోయిన తర్వాత మళ్ళా
3: మైనం కరిగిపోయి బయటికి
2: తానంతా తాను కాదు సార్, అది తీయచ్చు, లేకపోతే అక్కడనే కరిగిపోతుంది. తర్వాత ఇత్తడిని కరగబెట్టేసి ఏదైతే హోల్ ఉందో దాని లోపల పోతుంది సార్.
3: మైనం ఖాళీ అయిపోయింది, డిజైన్ లోపల ఉన్నది. ఆ డిజైన్ ని మళ్ళీ తీయాలి అంటే మీరు ఇందులో లోహం
2: పోయాలి. పోయిన తర్వాత డిజైన్ వచ్చేస్తుంది సార్, లోపల ఉంటది. మళ్ళా తీసేసి బయటకు ఉంచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చల్లారిపోతుంది, అప్పుడు మెల్లగా తీస్తాం సార్ మట్టిని. దేంతో చిన్నది కొట్టిన తర్వాత మెల్లగా తీసేస్తే అది డిజైన్ కనిపిస్తుంది సార్.
3: ఆకారం మీకు బయటకు వచ్చేస్తుంది. అది గంట అయితే గంట, జంతువు అయితే జంతువు.

0: ఉంటుంది, లేకపోతే తాబేలు అయితే తాబేలు వస్తుంది.
1: ఈ డోక్రా వస్తువులకు గోండు మొదలగు ఆదివాసీల జీవితాల్లో గొప్ప మతపరమైన ప్రాధాన్యం ఉన్నది.

0: ఇది పెర్సపేన్ సల్లా. ఇది మామూలుగా తయారు చేయం. ఒక ప్రయత్నంగా దీనికి ఒక టైం ఉంటుంది. గ్రహణం పట్టినప్పుడు ఏదైనా మంచి వస్తువులు కలుపుకొని చేస్తాం.
1: ఇదేదో చిన్న సగం పెన్సిల్ లాగా ఉన్నది, దాని మీద కొంత అలంకారం ఉన్నది.
0: నాలుగు వేలకి నాలుగు ఇట్లా చుక్కలు ఉంటాయి. సూర్య చంద్ర ఉంటది.
1: ఐదు వాళ్ళకి ఐదు
0: ఇట్లా. ఇది ఒక సల్లగా తయారది. ఇది పెద్దగా, ఇది అన్ని ఆచారాల వాళ్ళకి, అన్ని దేవుళ్ళ వాళ్ళకి వాడుతారు. దీనికి నాలుగు వేలు, ఐదు వేలు, ఆరు వేలు, ఏడు వేల వాళ్ళకి వాడతారు. పెర్సపెన్ సల్లా, పెర్సపెన్ సల్లే అంటారు. సల్లా ఇది ఘాగ్రా
1: అంటే ఇది పెద్ద మువ్వ.
0: మువ్వ పెద్ద మువ్వ అంటే ఆరు వాళ్ళకి ఆరు గజలు ఇస్తాం, ఏడు వాళ్ళకి ఏడు గజలు ఇస్తాం, నాలుగు వాళ్ళకి నాలుగు గజలు ఇస్తాం, ఐదు వాళ్ళకి ఐదు గజలు ఇస్తాం. ఇట్లా ఇటువంటి గజలు ఉంటే పెర్సపెన్ జల్కర ఉంటుంది, పెద్దగా దీపం ఉంటుంది. ముందు వెలిగించేవాళ్ళు వెలుతురు కోసం. అది ప్రత్యేకంగా ఒక డిజైన్ తయారు
1: చేసి
0: కాదు వేలాడుతుంది.
1: ఒక దీపం,
0: ఆ దీపం ఉంటుంది పెర్సపెన్ జల్కర. ఓతిని, ఓతిని అంటే ఇది ఒక చెంచాలాగా పనిచేస్తుంది. ఇప్ప పువ్వులు నానబెట్టి కొందరు కూర్చుంటారు సోయరధారులు. కూర్చున్న తర్వాత దీనికి ఇక్కడ నుంచి కొన్ని తీర్థం ఇస్తారు అందరికి. ఇట్లా ఇక్కడ నుంచి తీర్థం ఇస్తారు కదా, ఇప్ప పువ్వు తీర్థం. అది దేవుళ్ళు తయారు చేస్తారు కదా.
1: ఇది ఒక గొట్టం లాగా ఉంది, ఒకవైపు సన్నగా ఉంది, ఇంకోవైపు కొద్దిగా గిన్నెలాగా ఉంది. దాని నిండా కొంత తీర్థం నింపొచ్చు. ఇంద్రజిత్ గారు ఒకటేమో పెర్సపెన్కు పెట్టేవి చెప్పినారు, మరి ఇంకా వేరే వేరే దేవతలు కూడా ఉంటారు కదా.
0: పెర్సపెన్ తర్వాత భీమదేవుడు ఉంటాడు, జంగుబాయి ఉంటది. భీమదేవుళ్ళకి భీమల్ ఘాగరా,
1: భీమన్ ఘాగరా అంటే మువ్వలు,
0: మువ్వలు భీమల్ పోత్ర. పోత్ర అంటే ఇట్లా పడతాం అన్నట్టు. ఇట్లా ఆ భీమదేవుడి గజం నుండి కిందికి మా పోత్ర ఉంటది.
1: అదొక స్టాండ్ లాగా
0: స్టాండ్,
1: దాని లోపల ఇది కూర్చోబెడతారు,
0: కూర్చోబెడతారు కరెంట్, కూర్చోబెడతారు.
1: దాని మీద నెమలి ఈకలు ఉంటాయి,
0: ఆ నెమలి పింఛన్ ఉంటది పైన. మళ్ళా దాని తర్వాత జంగుబాయి, జంగుబాయి దగ్గర డివే ఉంటది, కోడ ఉంటది, గుర్రం, గుర్రం ఇట్లా గుర్రం ఉంటది. జంగుబాయి డివే ఉంటది. మరి కొన్ని అలంకరణ వస్తువులు ఉంటాయి. అలంకరణ అంటే ఇది కాలి ఉంగరాలు, మట్టెలు. దాని తర్వాత ధూప్దాన్, ధూపర్ణ, మరి దీపం ప్రధానంగా ఒక రకంగా తయారు చేస్తాం. ఇప్పుడు తయారైతున్నది అది అటువంటి.
1: ఇక దాని తర్వాత మరి పెళ్లిళ్ళ కోసం ఏం చేస్తాం?
0: మళ్ళీ పెళ్లిళ్ళ కోసం గోర్ఖ కటియార్.
1: ఇది పెళ్లిళ్ళలో పెళ్లి కొడుకు పట్టుకుంటాడు కదా.
0: ఇది ప్రధానంగా ఏడు దేవుల వాళ్ళే వాడతారు. మెస్రామ్, మడవి వీళ్ళు ఎక్కువ వాడతారు ఇది గోర్ఖ కటియార్.
1: గోండుల పండగల కోసం ఏం వస్తువులు తయారు?
0: దండారి కోసం కొన్ని కొన్ని వస్తువులు. గుసడి సేంబి అంటే గుసడి గొట్ట సేంబి, కట్టెకు కర్రకి సేంబి తయారు చేస్తాం. అంచు, అంచులు, అంచులు కర్ర చివరలో అంచు ఉంటది. అది కూడా డిజైన్లో తయారు చేస్తాం. గుసడికి ఏమి గుంగురులు ఉంటాయి. వాళ్ళు ఇక ఎక్కువ శాతం ముందు మా మా వస్తువులే వాడేవాళ్ళు. ఇప్పుడు అయితే మార్కెట్లు దొరుకుతున్నాయి గుంగురులు. కానీ ప్రత్యేకంగా ముందు అయితే మేమే ఇచ్చేవాళ్ళం వాళ్ళకి మువ్వలు, గుంగురులు. పొలాల పండుగ మా గోండ్స్ వాళ్ళు ఎక్కువ ఎడ్ల పథకాలు వాడతారు. మువ్వలు ఉంటాయి, గజ్జలు, గజ్జలు కావు. అవి రింగు ఉంటుంది, ఎడ్లకి రింగులు ఉంటాయి, అవి తయారు చేస్తాం. ముందటి ముందటి కాళ్ళకి ఒక్కొక్క ఎదిగి రెండు, ఒక్కొక్క ఎదిగి రెండు కాకడేళ్ళగా అటువంటి తయారు చేస్తాం.
1: సంతలల్లో, జాతరలలో కూడా అమ్ముతారు కదా.
0: అంటే ఇప్పుడు ముందటి నుంచి ప్రాచీన కాలం నుంచి నాగోబ జాతర మాకి అందరికి ఆదిలాబాద్ డిస్టిక్ లోపల నాగోబ జాతర ప్రాచీనమైన మళ్ళీ అంత పెద్ద జాతర మాకి. అది బాగా మంచి పద్ధతితోనే పోయితాం ఆ జాతరకి. దేవునిలాగా ఎట్లా పోయితామో దేవుని దగ్గర, అలాగే మా మేళం ఎట్లా పోయితుందో అట్లాగే పోయితాం. మంచి స్నానం చేసి ఇంటికి శుభ్రం చేసి అన్ని ఒక కాయిదతోనే పోయితాం అక్కడ.
1: ఇప్పుడు జాతరలలో ఏ వస్తువులు అమ్ముతారు?
0: మనకి ఇప్పుడు నాగబ ఉన్నది, నాగబ దేవుడు తయారు చేస్తాం, నాగబ తయారు చేస్తాం. కొన్ని గోండ్వాన వస్తువులు, కొన్ని ధూపార్తీస్, పెన్ ఘాగ్రా ఇటువంటి అటువంటి వస్తువులు తయారు చేస్తాం. దేవుళ్ళ పనికి వచ్చే వస్తువులు అమ్ముతాం, వ్యవసాయం వాళ్ళకి కావాల్సిన వస్తువులు అమ్ముతాం.
1: వ్యవసాయానికి పనికి వచ్చే వస్తువులు ఏం చేస్తారో మీరు చెప్పాలి.
0: చాడే అంటే విత్తనాలు వేసే వాళ్ళు ముందు,
1: విత్తనాలు వేసి ఆ బొంగు మీద పెట్టి,
0: ఆ బొంగుల మీద పై నుంచి చాడి అంటారు. ఆ గిన్నె లాంటిది, గిన్నె లాంటిది తయారు చేసి దాని తర్వాత వాళ్ళు విత్తుతారు అన్నట్టు. అంచులు, అందెలు, ఎడ్ల కావాల్సిన ఎడ్ల పథకాలు ఇటువంటివి తయారు చేస్తాం.

0: గోండులు కొలాంలకు ఈ వస్తువులు ఇచ్చినప్పుడు మీ సామాజిక సంబంధం ఎట్లుండు?
1: ఇప్పుడు ఒక జంగు బయట డిబేట్ తయారు చేసినాం, ముందు వాళ్ళు వచ్చి చెప్తారు మాకు, మా ఇంటికి వచ్చి చెప్పి చాయ్ వాయి తాగి అన్ని

0: దర చేస్తారు. దర చేసిన తర్వాత ఇసర ఇస్తారు. ఇసర ఇచ్చి పోయితారు. ఇసర అంటే భయాన అడ్వాన్స్. అడ్వాన్స్ 100, 150 కానీ 251 ఇట్లా ఇచ్చి పోయితారు. మరి మాకు తేదీ చెప్తారు. ఇప్పుడు ఒక జనగబాటు డివి ఉన్నది అనుకో, 551, దాని తర్వాత 2 టువాల్స్ శాల్వాలు, 2 5 చిట్టెల జొన్నులు పూజ కోసం, 5 తవాల జొన్నులు చెప్తాం వాళ్ళకి, 2 శాల్వాలు చెప్తాం, 2 నారీలు చెప్తాం, కొన్ని నువ్వులు, మరి నువ్వుల తర్వాత బెల్లం అంటే పాచివి మేము తయారు చేస్తాం కదా, మా మా ఇంటిలో తయారైన దేవుడికి పాచివి తయారు చేస్తాం. పాచివి చేస్తాం మేము. పాచివి అంటే
1: 5వ రోజు
0: తయారు చేస్తాం అన్నట్టు. మేము 5 రోజు తయారు చేసిన తర్వాత దాన్ని కుంకుమ వేసిన తర్వాత వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ పూజలు చేస్తారు.
1: వాళ్ళు మీ ఇంటికి వస్తారు?
0: మా ఇంటికి వస్తారు వాళ్ళు తీసుకోవడానికి. అన్ని బాజగాజలతోనే వస్తారు. కొందరు ఇట్లా వస్తారు, డోల్ పట్టుకొని కసలాలు పట్టుకొని వస్తారు. కొందరు మామూలు చేస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని పూజలు, పాచి పూజ తయారు చేసి ఆ వస్తువుకి కొత్త బట్టలో చుట్టి వాళ్ళ దగ్గర పైన ఇస్తాం.
1: అంటే ఇంత మర్యాద వాళ్ళు చేయాలి మీకు?
0: కంపల్సరీ. ఇప్పటి వరకు ఉన్నది, ఈ ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు అది మర్చిపోలేదు. ఇప్పటి వరకు అదే నడుస్తున్నది.

0: రెడీమేడ్ నగలు వస్తువులు దొరుకుతుండటం వలన ఓజాలు తయారు చేసిన ఇత్తడి వస్తువులను గోండు పొలాం ఆదివాసీలు కొనడం కొంత తక్కువైనా వారి నిత్య జీవితంలో వారి మతాచారంలో ఓజాలు తయారు చేసే వస్తువుల వాడకం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ నివాసి అయిన గోండు మహిళ పేందూర్ చంద్రకళ మాటలను విందాం.
1: గుంగుర్లు తీసుకొస్తారు, కొంటారా అంటే డబ్బులు ఉంటే కొంటాం, లేకపోతే లేదు. సమయాలు తెస్తారు. నిరుడే కొన్న నేను 7 దీపాలది. 7 దీపాలది కొన్ని ఆల్రెడీ ఉన్నాయి మా ఇంటికి. మళ్ళా చిట్టెలు కొంటారా అంటున్నారు. మేము చిట్టెలు కొన్నారు, కసటీలు కొన్నారు. కసటీలు అంటారు, చీర్నలు అంటారు. చీర్నలు అంటాయి. ఇదే దీపం పెట్టడానికి సమయాలు కొన్నాం. ఇంకా జోన్ల ఓసు తండకు చాడేలు అంటాం మేము, చాడేలు తీసుకున్నాం. చిట్టెలు పోనీ కొలసేడది ఉంటాయి. మేము అడుతప్పుడు అదే చిట్టెతో బియ్యం తీస్తాం, పప్పు తీస్తాం. అర్పనికి ఆ చిట్టెతోటి మేము కొలిసి, మీకైతే తరజులు ఉంటాయి, మాకైతే చిట్టెలు ఉంటాయి. ముద్దలు మాకు పెళ్ళి అయినప్పుడు మాకు అదే ఓజ ముద్దలే మాకు పెళ్లికి పెట్టింది. ఇప్పుడు అయితే ఎండి బంగారం పెడుతున్నారు. నాలుగు ఇవి నాలుగు ముద్దలు, అవి నాలుగు ముద్దలు, అవే ముద్దలు మేము ముందు పెడుతుండే. దేవుని దగ్గర చేపిస్తాం, నాగోబలు చేపిస్తాం. ఇంకా దీపాలు అయితే లక్ష్మీ పూటలు, మళ్ళా గుర్రం చేపిస్తాం. అంతే చెప్తే చేపిస్తుండే. మేము ఏదైనా పిత్తడ ఇస్తే వాళ్ళు చేపిస్తారు, మేమే ఏవడతది. ఇప్పుడు పిత్తడే దొరకలేవు, బిందెలు కొనుక్కుంటేనే. బిందెలు కొండ పోతారు, మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంటికి కొండ పోయి చేపించి తెస్తారు. మా ఊర్లో వచ్చారు, ముందు వస్తుండే, ఇప్పుడు రావు. ఇప్పుడు మొత్తం రెడీమేడ్ జమాన వచ్చింది, అయితే ఏమీ చెప్పరాదు సార్. మొత్తం రెడీమేడ్ అయిపోయింది.

0: ఇంత శ్రమతో చేసే వస్తువులకు ఆధునిక కాలంలోనూ ఆదరణ లభిస్తున్నది అంటే ఆ కళాకారుల నైపుణ్యమే కారణం.
1: ఇప్పుడు మొదటికి ఇప్పటికీ ఈ వస్తువులు గోండులు తీసుకోవడంలో, గోండులు కొలంలో మీ దగ్గర నుంచి తీసుకోవడంలో ఏమైనా మార్పులు వచ్చినాయా?
2: మార్పు అయితే దేవీదేవుల గురించి ఏం రాలేదు. వాళ్ళకి కావాల్సిన కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు, ఇక ఎప్పుడైనా తీసుకుంటారు. దానికి ప్రత్యేకంగా మార్పు వచ్చింది అని ఇప్పటి వరకు లేదు. ముందటి నుంచి ఏం నడుస్తుంది ఇప్పుడు కూడా అదే నడుస్తుంది గోండు వాళ్ళ దగ్గర.
1: కానీ మరి మీ వాళ్ళు చేసే వాళ్ళు చాలా మంది పని మానుకుంటుంటే అక్కడ ఇబ్బంది వస్తలేదు? గోండుకు అందించే వాళ్ళలో
2: చాలా ఇబ్బంది ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ముందు ఈ కళకి ప్రధానం ఇచ్చేవాళ్ళు,

0: జనరేషన్ అయితే మా వాళ్ళే ఇక చేస్తలేరు ఎక్కువ కష్టమైన పని.
1: గోండూళ్ళలో కొలంలో నుంచి ఏమి ఇబ్బంది లేదు,
0: ఏ వాళ్ళకి అప్పటి నుంచి మార్కెటింగ్ ఉన్నది, మాకు ఇప్పటి నుంచి అదే ఆచార వస్తువులు తీసుకుంటారు. కానీ మా వాళ్ళు మాత్రం ఇప్పుడు జనరేషన్ పిల్లగాళ్ళు ఇప్పుడు చేస్తలేరు ఇక. అంటే ఇది మంచి ఈ వస్తీ తయారు చేసి బతికే వాళ్ళు బాగా స్మెల్లేగా బతికినారు, ఇప్పుడు వాళ్ళకి గిట్టదు. ఇప్పుడు మాకు 4 రోజులు 5 రోజులు పట్టిన తర్వాత వాళ్ళు అమ్ముతుందా లేదా అని అది ఇక అన్ని సమస్యలు ఉంటాయి.
1: మరైతే ఏ పనులకు పోతున్నారు మీ వాళ్ళు?
0: అంటే మా పెద్దకంటే మామూలు వ్యాపారం చేస్తూ వ్యాపారం ఇది ఏదైనా కానీ కూరగాయలు కానీ హోటల్స్లలో కానీ ఇట్లా పనిచేయడం పోతుంది. కానీ ఈ వస్తువుకి తయారు చేయడానికి వాళ్ళు
1: మీ ఓజాలు మరి సంవత్సరం అంతా మీరు బతకడానికి ఈ వృత్తి మీద సరిపోయేంత ఆదాయం వస్తుందా ఈ డోక్రా వస్తువులతో?
0: కంపల్సరీ వస్తుంది, మేము తయారు చేస్తాం కదా. కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని నెలలకి, కానీ ఇక ఈ దీంతోనే బతుకున్నాం.
1: అంటే
0: ఇదే వృత్తితో బతుకుతున్నాం.
1: గోండులు వస్తువులు తీసుకుంటారని నమ్మకం ఉంది?
0: కంపల్సరీ తీసుకుంటారు, గోండ్స్ వస్తువులు కంపల్సరీ తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సినది కంపల్సరీ ఇంటికి వచ్చి తీసుకుపోతారు. అది

0: కంపల్సరీ వస్తుంది. మేము తయారు చేస్తాం కదా, కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని నెలలకి, కానీ ఇక ఈ దీంతోనే బతుకున్నాం,
1: అంటే
0: ఇదే వృత్తితోనే బతుకుతున్నాం.
1: గోండులు వస్తువులు తీసుకుంటారని నమ్మకం ఉంది,
0: కంపల్సరీ తీసుకుంటారు. గోండ్స్ వస్తువులు కంపల్సరీ తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సినది కంపల్సరీ ఇంటికి వచ్చి తీసుకుపోతారు, అది సమస్య లేదు. ఇక
1: ఇప్పుడు ఆధునిక కాలంలో అవసరాలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి కదా, దాంతో ఆ ఈ కాలంలో కూడా ఇప్పుడు ఇది గిట్టుబాటుగానే ఉందని అనిపిస్తున్నదా మీకు?
0: ఇక కొంచెం కష్టం ఉంటుంది. ముందు కొంచెం మెల్లగా బతికినాం, ఇప్పుడు అంటే బాగా ఖర్చులు ఎక్కువైనాయి, అందువలన కష్టం. లేకపోతే వాళ్ళ గురించి మాకు ఏం మార్కెటింగ్ ప్రాబ్లం లేదు, వాళ్ళు తీసుకోరు మరి ఎట్లా బతకలేదు అది కూడా లేదు. ఇప్పుడు కూడా బాగానే తీసుకోండి, అంతా ఉన్నా కూడా అమ్ముడు పోతాయి మాకు. అమ్ముడు ఏం ప్రాబ్లం లేదు, చేసి కూడా ప్రాబ్లం ఉన్నది ఆర్థికంగా. ఒకటి ఒకటి ఇప్పుడు కట్టెలు దొరకలేదు, అడవి మొత్తం ఖతం అయిపోతున్నది. ఆర్థికంగా అంటే కట్టెలు మాకు సండ్ర కట్టెలు కావాలి, సిమెంట్ కట్టెలు కావాలి, అటువంటి దొరకలేవు ఇప్పుడు ఎక్కువ. దానికి ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు బాగా కష్టం. ముందు దగ్గర దొరికి ఇప్పుడు దూరం పోవాలి.
2: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హస్తకళల విభాగం ఈ కళను, కళాకారులను ప్రోత్సహించేందుకు ఎంతో తోడ్పాటును అందిస్తున్నది. ఆ వివరాలను తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థలో సూపర్వైజర్ గా ఉన్న మహమ్మద్ నజీర్ అహ్మద్.
3: ఆదిలాబాద్ జిల్లాలో సార్ ఒక 3 విలేజెస్ ఉన్నాయి ఉట్నూరం ఏజెన్సీ ఏరియాలో. ప్రస్తుతానికి ఒకటి రాంపూర్ కూడా, ఒకటి ఆదిలాబాద్ మండలంలో వస్తుంది. ఆ టోటల్ ఓవరాల్ కలుపుకొని అరౌండ్ మనకు సార్ ఒక 80-90 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్.
4: ఆ ఊర్ల పేర్లు చెప్తారా? రాంపూర్ ఒకటి,
3: ఒకటి రాంపూర్, ఒకటి ఉషాగాం విలేజ్, ఒకటి జామ్గాం, ఒకటి కెస్లా కూడా. ఇవి మూడు కూడా ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్ వస్తాయి సార్. అది
4: దీనికి జియో ట్యాగింగ్ వచ్చింది కదా, అది ఎట్లా? దాని వెనక ఏమేమి పనిచేసింది?
3: ఒక సొసైటీ ద్వారా సార్ అది దానికి జియో ట్యాగ్ చేశారు. ఆదిలాబాద్ హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిజాన్ వెల్ఫేర్ అసోసియేషన్, దాని ద్వారా అది కార్పొరేషన్ వాళ్ళు దానికి మళ్ళీ కాపీ రైట్ కింద అది ఎవరు చేయకూడదు అనేది ఉద్దేశంతో జియో ట్యాగ్ చేశారు. కానీ అది ఇంక కాస్ట్ మాది అయిపోయింది, కానీ మా దగ్గర ఇంక ఇంప్లిమెంట్ కాలేదు సార్. టైం పడితే మన కార్పొరేషన్ ఏం చేయబోతుందంటే సార్, ఒక సిఎఫ్సి ఏర్పాటు చేద్దామని చూస్తున్నారు వాళ్ళు,
4: అంటే
3: కామన్ ఫెసిలిటీ సెంటర్. అందులో వీళ్లకు టోటల్ టైప్ లో వర్క్ షాప్ షెడ్ ఇస్తారు, మళ్ళీ షోరూమ్ ఇస్తారు. వీళ్ళ టెక్నాలజీ ఏ విధంగా మనం ఇప్పుడు రిక్వైర్మెంట్, ఇప్పుడు టూల్స్ డెవలప్డ్ టూల్స్ ఉన్నాయి కదా సార్, మిషనరీస్ ఉన్నాయి, ఇది ఏ విధంగా వీళ్ళకు చేస్తే ఈ వర్క్ డెవలప్ అవుతుంది, వాళ్ళకు డిజైన్స్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సిఎఫ్సిని ఒకటి వాళ్ళు ప్రొవైడ్ చేయాలని చూస్తున్నారు తెలంగాణ స్టేట్ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. అయితే వీళ్ళకు ఒక ప్లేస్ కావాలి, ఇక్కడ ప్లేస్ అయితే అక్కడ సిఎఫ్సి ఏర్పడేందుకు వీళ్ళు కృషి చేస్తున్నారు సార్ మా కార్పొరేషన్ వాళ్ళు.
2: మట్టితో ప్రతిమను తయారు చేసి మైనపు దారాలు చుట్టి మళ్లీ మట్టి పూత వేసి పోత అచ్చు తయారు చేసి దానికి రెండు రంధ్రాలు ఉంచి ఆ రంధ్రాల ద్వారా కరిగించిన లోహాన్ని అందులో పోసి చల్లారిన తర్వాత ఆ మూసను పగలగొడితే వచ్చేదే ఆ మెరుపు తీగ స్వరూపం.
5: అది బెంగాల్దైనా, ఒరిస్సాదైనా, బస్తర్దైనా, మన ఆదిలాబాద్దైనా, డోక్రా కళాకృతుల్లో మనలను వెనువెంటనే ఆకట్టుకునేది వాటి సరళ నైసర్గిక సౌందర్యం. బంగారు కాంతులేనే సన్నని ఇత్తడి దారాల అల్లికతో మనోహరంగా రూపుదిద్దుకున్న ప్రతి చిన్న పెద్ద డోక్రా వస్తువు వెనుక ఒక గొప్ప ఆదిమ స్మృతి ఉన్నది, గొప్ప కళ ఉన్నది, శ్రమ ఉన్నది. ఒకరిద్దరు ముగ్గురు కళాకారుల చేతివ్రేళ్ల కొసల నుండి మెలితిరిగిన మెత్తని మైనపు దారాల అల్లిక ఉన్నది. ఇత్తడిని అడవి కట్టెల కొలిమిలో మూసలో ఓపికగా మెరుపులీనేదాకా వేడెక్కించి కరిగించిన ఒక ఓఝా శ్రమ ఉన్నది. కొలిమిలోనే మట్టిపోతచ్చుల లోపల లొంగిపోయి దాగున్న మైనము, మైనపు దారపు పోగుల మెలికలు కరిగిపోయి బయటకు వచ్చి అవి విడిచిన ఖాళీలోకి ప్రవహించి మైనపు నేరుపును, మింటి నుండి దూకే మెరుపును మించిన వెలుగు మంటలతో బుసగొడుతూ వెళ్లి తనది చేసుకున్న లోహదార ఒడుపున్నది. ఆ లోహంలో సృష్టి జరిగిన నాటి తొలినాదం శ్రావ్యంగా నినదిస్తున్నది. డోక్రా వస్తువులకు ఆ స్థాయి గౌరవమిచ్చి ఆదరించండి.

మీరింతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఇత్తడిలో మైనప్ నెరువు ఆదిలాబాద్ జిల్లా గోండు ఓజూ కళాకారుల ఇత్తడి బొమ్మల కళలపై రేడియో రూపకం విన్నారు. రూపకల్పన సుమనస్పతిరెడ్డి గారు.

చిత్రసీమ కార్యక్రమంలో కొత్త కాపురం ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన సి నారాయణరెడ్డి గీతం, కెవి మహదేవన్ సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: 1 1 7 8 00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని సందేశాన్ని రికార్డు చేయండి.
1: చుట్టాలన్నారు జాగ్రత్త. ఈ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన శ్రీనారాయణ రెడ్డి గీతం, ఎంఎస్ విశ్వనాథన్ సంగీతాన్ని అందించిన ఈ పాట మీకోసం.

శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పాలనుకున్న విషయాన్ని, పంచుకోవాలనుకున్న ఆలోచనలను నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరంలో పోస్టు చేయండి. లేదంటే 1800 11 7800 1800

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం కొద్దిసేపట్లో ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. తెలంగాణ పాలిసెట్ 2026 మొదటి దశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్నటి వరకు 29,353 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. వారిలో 15,519 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. ఇప్పటివరకు 5,558 మంది అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఒక అభ్యర్థి గరిష్టంగా 439 ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. రేపటి వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని సాంకేతిక విద్యా కమిషనర్, పాలిసెట్ అడ్మిషన్ కన్వీనర్ శ్రీదేవసేన తెలియజేశారు.

రాష్ట ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్ ప్రధాన ఉద్దేశమని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్డు ద్వారా పౌరులకు ప్రభుత్వ శాఖల సేవలు ఒకే కార్డు అందుబాటులోకి తీసుకురావాలని, వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న స్మార్ట్ కార్డు విధానాన్ని అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని దుండిగల్ వాయుసేన అకాడమీ తేజస్ పరేడ్ గ్రౌండ్లో కమాండెంట్ బ్యానర్ ప్రధానోత్సవం నిన్న అట్టహాసంగా జరిగింది. శారీరక కార్యకలాపాలు, క్రీడలు, చర్చలు, క్విజ్, క్రాస్ కంట్రీ పరుగు, ఫీల్డ్ క్యాంపులు, డ్రిల్ పోటీలు, విద్యకు సంబంధించిన పలు పోటీల్లో చూపించే నైపుణ్యాలకు గుర్తుగా విజేత స్క్వాడ్రన్కు ఈ బ్యానర్ ప్రదానం చేస్తారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో ఇంటర్ స్క్వాడ్రన్ డ్రిల్ పోటీలో నాయుడు స్క్వాడ్రన్ అత్యుత్తమ క్రమశిక్షణ, సమన్వయం, జట్టు స్ఫూర్తితో విజేతగా నిలిచింది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, భద్రత కోసం ప్రారంభించిన మీ సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని కమిషనర్ సుమతి తెలియజేశారు. మే 16న ప్రారంభమైన ఈ కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్లో ఇప్పటి వరకు 18,413 మంది గృహ కార్మికులు, ఇతర సహాయక సిబ్బంది స్వచ్ఛందంగా తమ పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకాన్ని అంతం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన ప్రపంచవ్యాప్త కార్యక్రమమే ఈ దినోత్సవం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి నిలయంలో సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 134వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట వింటారు.

0: అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గూర్చి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
2: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
3: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలను

0: చేసుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీరు చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, "గురీందర్, పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు. నువ్వు కలలు కనటం ఆపవద్దు" అని చెప్పేవారు. "నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు" అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, "చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా" అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, "నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను, కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని." మా నాన్నగారు కూడా నాతో అన్నారు, "నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి, అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు.

0: నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగుపెట్టావు, కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం. కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
0: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం. వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతాం అని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు,
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల

మట్టి కుండల్లోని నీరు పొంగి పొర్లుతుంది. మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్లారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు, ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం, నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన, మిత్రులారా ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు.

సంఘటన సాజిని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజి. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజి వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్ దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి, పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది.

ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రానఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, నీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతుంది.

చెప్తూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలను నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో
నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను.

0: మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 12:30:30. మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్ 6.5 మీటర్స్ డిఆర్ఎం రిసీవర్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 729 కిలోహెర్ట్స్పై మీరు వింటున్నారు యువ తరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ కావ్యశ్రీ. ఈరోజు మన మాటలకు వెళ్ళిపోతే, భారతదేశ ప్రజల జీవితాల్లో దశాబ్దాలుగా అనుబంధం ఏర్పరచుకున్న గొప్ప వేదిక, భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా మనుషుల మనసుల్ని ఒకే స్వరంతో కలిపిన ఒక మహద్దర వ్యవస్థ, అదే ఆకాశవాణి. 9 దశాబ్దాల ప్రసార సౌరవం, ఆకాశవాణి వైభవం. ఆకాశవాణి గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఎక్కువగా అది అందించిన వార్తలు, విద్యా కార్యక్రమాలు, వ్యవసాయ సమాచారం, ఆరోగ్య అవగాహన గురించి చెప్పుకుంటాం. కానీ ఆకాశవాణి ప్రభావం కేవలం ఈ రంగాలకే పరిమితం కాలేదు. నిజానికి ఇది భారతదేశ ప్రజల జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని, వినే సంస్కృతిని కూడా ప్రభావితం చేసింది. ఒకప్పుడు సమాచారాన్ని తెలుసుకోవడానికి మనకు రోజు ఇలాంటి వందలాంటి మార్గాలు లేవు. ఒక వార్త తెలుసుకోవాలన్నా, ఒక పాట వినాలన్నా, ఒక ప్రముఖ వ్యక్తి ప్రసంగం వినాలన్నా ప్రజలు ఆకాశవాణి వైపే చూసేవాళ్ళు. అందుకే చాలామంది జీవితాల్లో ఆకాశవాణి ఒక నమ్మకమైన మిత్రుడిగా మారింది. ఈరోజు మనం ఏ సమాచారం కావాలన్నా కొన్ని సెకండ్లో మొబైల్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఒకప్పుడు ఇదే సమాచారం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ ఎదురు చూపుల్లో కూడా ఒక ఆనందం ఉండేది. వార్తల సమయం కోసం, ఇష్టమైన కార్యక్రమం కోసం, పాటల కోసం ప్రజలు సమయానికి రేడియో ముందు కూర్చునేవాళ్ళు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రేడియో ఒక సామూహిక అనుభవంగా ఉండేది. ఒక ఇంట్లో రేడియో ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి వినేవాళ్ళు. ఒక వార్త విన్న తర్వాత దాని గురించి చర్చించేవాళ్ళు. ఒక కార్యక్రమం విన్న తర్వాత తమ అభిప్రాయాల్ని పంచుకునేవాళ్ళు. ఇలా ఆకాశవాణి కేవలం సమాచారాన్ని మాత్రమే అందించలేదు, మనుషుల మధ్య సంభాషణలు కూడా పెంచింది. ఆకాశవాణి ప్రత్యేకతల్లో మరొకటి అక్కడ వాడే భాష. ఇది ప్రజల్లో మాట్లాడిన భాషలాగా

చాలా సరళంగా అందరికి అర్థమయ్యేలా ఉంటుంది. చదువుకునే వారికి మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు కూడా సమాచారం అర్థమయ్యేలాగా కార్యక్రమాలు రూపొందిస్తారు. అందుకే నగరాల్లో ఉండే వాళ్ళకే కాదు, గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆకాశవాణి దగ్గరయ్యింది. ముఖ్యంగా రేడియో నాటకాలు, కథా ప్రసారాలు ప్రజల ఊహాశక్తిని విస్తరిస్తాయి. ఒక కథలో ఉన్న పాత్రల్ని ప్రతి శ్రోత తన మనసులో తానే ఊహించుకునేవాడు. ఒక దృశ్యాన్ని తన కల్పనతో తానే నిర్మించుకునేవాడు. ఈ అనుభవం టీవీ ద్వారా, మొబైల్ ద్వారా అంత పూర్తిగా లభించదు. అందుకే రేడియోకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే ఆకాశవాణి ఎన్నో కొత్త ప్రతిభలను వెలుగులోకి తీసుకొచ్చింది. సంగీతం, సాహిత్యం, నాటకాలు, కవిత్వం ఇలాంటి ఎన్నో రంగాల్లో ఎంతోమంది కళాకారులకి మొదటి అవకాశాలను కల్పించింది. తమ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఒక వేదికను అందించింది. తర్వాత గొప్ప కళాకారులుగా ఎదిగిన వారిలో చాలామంది తమ ప్రయాణాన్ని ఆకాశవాణి నుంచే ప్రారంభించారు. ఒక చిన్న గ్రామంలో ఉన్న కళాకారుడి స్వరం కూడా దేశంలోని వేలాది మంది చెవులకు చేరే అవకాశాన్ని ఆకాశవాణి కల్పించింది. ఇది కేవలం ప్రసారం కాదు, ప్రతిభకు ఇచ్చిన గౌరవం. నేటి డిజిటల్ యుగంలో ఎన్నో కొత్త మాధ్యమాలు వచ్చినప్పటికీ ఆకాశవాణి ప్రత్యేకత మాత్రం తగ్గలేదు. ఎందుకంటే సాంకేతికత మారవచ్చు, పరికరాలు మారవచ్చు, వినే పద్ధతులు మారవచ్చు, కానీ ప్రజల నమ్మకాన్ని సాధించడం అంత సులభం కాదు. ఆకాశవాణి దశాబ్దాలుగా సంపాదించుకునే ఈ నమ్మకం ఇప్పటికీ కొనసాగుతుంది. అధికారిక సమాచారం కావాలన్నా, ప్రజా ప్రయోజనానికి సంబంధించిన సందేశాలు కావాలన్నా, సామాజిక అవగాహన కార్యక్రమాలు కావాలన్నా, ఇప్పటికీ ఆకాశవాణి ఒక విశ్వసనీయ వేదికగానే నిలుస్తుంది.

ఈరోజు మన సెకండ్ టాపిక్లోకి వచ్చేస్తే, ఈరోజు డేట్ ఎంత? మే 31. మే 31 మాకు తెలుసు, ఇవాళ ఏంటి అంటారా? క్రికెట్ పిచ్చర్లకి, ఐపీఎల్ పిచ్చర్లకి అయితే బాగా తెలుస్తుంది. ఐపీఎల్ 2026 ఫైనల్స్ ఇవాళ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ గురించి మాట్లాడడం అంటే ఒక క్రికెట్ టోర్నమెంట్ గురించి మాట్లాడడం మాత్రమే కాదు, నిజానికి మనకి చాలామందికి జీవితంలో అదొక పార్ట్, దాని గురించి మాట్లాడినట్టే ఉంటుంది. ఎందుకంటే 2008లో మొదలైన ఈ ప్రయాణం ఇప్పటికీ దాదాపుగా 2 దశాబ్దాలుగా మనతోనే ఉంది. స్కూల్లో సాయంత్రం హోంవర్క్ త్వరగా పూర్తి చేసి మ్యాచ్ కోసం టీవీ ముందు కూర్చుంటాం, తర్వాత కాలేజ్లో హాస్టల్లో ఫ్రెండ్స్తో కలిసి మ్యాచ్ చూస్తాం. ఇప్పుడు ఉద్యోగాలు చూస్తున్నా కూడా ఐపీఎల్ సీజన్ వస్తే మనలో ఉన్న క్రికెట్ అమ్మనలా తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అందుకే ఐపీఎల్ గురించి మాట్లాడితే ఇది కేవలం గణాంకాల కథ కాదు, జ్ఞాపకాల కథ. 2007 T20 ప్రపంచ కప్ విజయం తర్వాత భారత క్రికెట్ ఒక కొత్త దారిలో అడుగుపెట్టింది. అప్పటి వరకు 2020ని చాలామంది సీరియస్ క్రికెట్గా చూడలేదు, కానీ ధోని నాయకత్వంలో భారత ప్రపంచ కప్ గెలవడంతో పరిస్థితి మారిపోయింది. అదే సమయంలో బీసీసీఐ ఒక సాహసోపేతమైన ఆలోచన చేసింది. ఏంటంటే, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఆటగాళ్ళందరినీ ఒక వేదిక పైకి తీసుకురావడం, ఆ నగరాలని జట్ల వారీగా ఏర్పాటు చేయడం, అభిమానులకి తమ సొంత జట్టును ఇవ్వడం, ఈ ఆలోచన ద్వారానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రూపుదిద్దుకుంది. 2008 మొదటి సీజన్ ప్రారంభమైంది. చాలా మందికి ఇది పెద్ద విజయం సాధిస్తుందో లేదో అర్థం కాలేదు, కానీ మొదటి మ్యాచ్ పూర్తయ్యేసరికి ప్రపంచం మొత్తం ఐపీఎల్ వైపు చూసింది. కారణం, బ్రెండన్ మెక్లమ్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆయన చేసిన 158 పరుగులు కేవలం ఒక ఇన్నింగ్స్ కాదు, అదొక ప్రకటన. ఇకపై క్రికెట్ ఇలా ఉండబోతుంది అనే ఒక ప్రకటన. ఆ రోజు నుంచి ఐపీఎల్ కేవలం ఒక టోర్నమెంట్ కాదు, ఒక కొత్త యుగానికి స్టార్ట్ అయింది అనమాట. ఆ మొదటి సీజన్లో సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్కి ముఖ చిత్రం, సౌరవ్ గంగూలీ కోల్కతాకి నాయకుడు, రాహుల్ ద్రావిడ్ బెంగళూరుకు, వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీకి, వివిఎస్ లక్ష్మణ్ హైదరాబాద్కి, యువరాజ్ సింగ్ పంజాబ్కి ఇలా ప్రాతినిధ్యం వహించారు. ఒకప్పుడు భారత్ జట్టులో కలిసి ఆడిన ఈ ఆటగాళ్ళు ఇప్పుడు వేరువేరు నగరాల కోసం పోటీ పడడం అభిమానులకు కొత్త అనుభూతినిచ్చింది. ఎందుకంటే ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మొదటిని ట్రోఫీని గెలిచింది స్టార్ ఆటగాళ్ళతో నిండిన జట్టు కాదు, షేన్ వార్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్. అదే ఐపీఎల్లోని మొదటి పెద్ద కథ. హైదరాబాద్ అభిమానులకు ఐపీఎల్ అంటే డెక్కన్ ఛార్జర్స్ తప్పకుండా గుర్తొస్తాయి. 2008 సీజన్ చివరిలో నిలిచిన ఆ జట్టు 2009 ఛాంపియన్గా నిలవడం అందరికీ చాలా నచ్చిన విషయం. యాడమ్ గిల్క్రిస్ట్ నాయకత్వం, ఆండ్రూ సెమన్స్ ప్రభావం, యువ ఆటగాడిగా ఎదుగుతున్న రోహిత్ శర్మ, ఆ జట్టు హైదరాబాద్ అభిమానుల మనసులో ఇప్పటికీ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. తర్వాత డెక్కన్ ఛార్జర్స్ కరుమనగైంది, దాని స్థానంలో హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చింది. కానీ ఈ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ అలానే ఉండిపోతాయి. ఐపీఎల్ ప్రయాణం మొత్తం చూస్తే కొన్ని జట్లు వచ్చాయి, కొన్ని జట్లు వెళ్ళిపోయాయి. కొచ్చి టస్కర్స్ కేరళ ఎక్కువ కాలం నిలవలేదు.

పూణే వాడేసింది, అభిమానులు సంపాదించిన కొనసాగలేకపోయింది. తర్వాత గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే జైన్స్ కూడా కొంతకాలం మాత్రమే కనిపించాయి. కానీ ఈ మార్పుల మధ్య ఐపీఎల్ మరింత పెద్దదవుతూ వచ్చింది. ఇప్పుడు గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జైన్స్ ఇలాంటి కొత్త జట్లు చేరడంతో లీగ్ ఇంకా విస్తరించింది. ఒకవైపు జట్లు మారుతుంటే మరోవైపు ఉన్న జట్లు తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని, ఆ పేరు వినగానే అభిమానులకు గుర్తించేది ఖామ్, మిస్టర్ కూల్. ముంబై ఇండియన్స్ అంటే ఒక విజయవంతమైన వ్యవస్థ. రోహిత్ శర్మ నాయకత్వంలో 5 టైటిల్ గెలుచుకోవడం ద్వారా ముంబై ఒక రాజవంశంలో మారిపోయింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ పూర్తిగా భిన్నం. ట్రోఫీ కోసం సంవత్సరాల తర్వాత ఎదురు చూసిన అభిమానుల జట్టును వదిలిపెట్టలేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ మన హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ని ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం క్రికెట్ మాత్రమే కాదు, దాని చుట్టూ ఏర్పడిన ఎన్నో భావోద్వేగాలు. సాధారణంగా మ్యాచ్ ఉంటే మనం, ఇండియా మ్యాచ్ ఉంటే ఇండియాకి సపోర్ట్ చేస్తాం, కానీ ఐపీఎల్ సీజన్ మొదలైతే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అప్పటిదాకా ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళే ఐపీఎల్ ఉన్న రోజులు మాత్రం శత్రువులు అయిపోతారు. మేలో స్టార్ట్ అవుతుంది గొడవ, ఏప్రిల్ అయిపోతుంది, మే వచ్చే వరకు మా టీం గొప్ప అంటే మా టీం గొప్ప అని, అప్పటి వరకు ఇండియా అంటే మన ఇండియా మన ప్లేయర్స్ అనుకునే వాళ్ళు అక్కడ దాకా వచ్చాకనే మా టీం అని గొడవ పడతారు. మా ఫ్రెండ్స్లో అయిన ఇవే గొడవలు, మా ఇంట్లో మేము కజిన్స్ అందరం కూర్చున్నా కూడా ఇదే గొడవ. ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు వేరే వేరే జెర్సీస్ వేసుకున్న వెంటనే నిన్నటి వరకు ఒకే జట్టుకు మద్దతు ఇచ్చిన అందరూ ప్రత్యర్థులుగా మారిపోతారు. ఒకరు చెన్నై కోసం వాదిస్తారు, ఒకరు హైదరాబాద్ కోసం పోరాడతారు, ఇంకొకరు ముంబై అంటారు, ఇంకొకరు ఆర్సీబీ అంటారు. మ్యాచ్ రోజున వాట్సాప్ గ్రూప్స్లో జరిగే రచ్చ, సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, కాలేజ్ క్యాంటీన్లో జరిగే గొడవలు, ఇవన్నీ ఐపీఎల్ని కేవలం ఒక టోర్నమెంట్గా కాకుండా ఒక సామాజిక అనుభవంగా మార్చాయి. అసలు భారత యువతకు ఐపీఎల్ ఇచ్చిన అతిపెద్ద బహుమతి ఏంటంటే క్రికెట్ని ప్రతిరోజు చర్చించే అవకాశం. ఈరోజు ఐపీఎల్ అయిపోతే మరి రేపటి నుంచి దేని గురించి మాట్లాడాలి అని ఆలోచన ఇప్పుడు నాకు కూడా ఉంది. ఎందుకంటే ఒకవైపు మ్యాచ్ జరుగుతుంటుంది, ఇంకోవైపు నేను మా ఫ్రెండ్స్తో మా చెల్లితో ఫోన్లో లైవ్ కామెంటరీ నడుస్తుంటుంది. కాబట్టి ఒకప్పుడు వరల్డ్ కప్ లేదా భారత సిరీస్ని మాత్రమే క్రికెట్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఆక్షన్ రోజు స్టార్ట్ అవుతుంది. ఇంకా మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏ ప్లేయర్ని తీసుకోవచ్చు, వీళ్ళని ఎందుకు తీసుకున్నారు, వాళ్ళని ఎందుకు తీసుకోలేదు, అయ్యో తీసుకోవాల్సిందే, ఇలాంటి డిస్కషన్స్ అనేవి ఫ్రెండ్స్ మధ్యలో అవుతూ ఉంటాయి. ఏ జట్టు తెలివిగా వ్యవహరించింది, ఎవరిని వదిలేయకూడదు అని ఇలా మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపే అందరిలో ఒక ఎనాలిసిస్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఐపీఎల్ గురించి ఇంకొన్ని మాటలు మాట్లాడుకునే ముందు ఒక పాట వినేసి మళ్ళీ వద్దాం. పాట కూడా క్రికెట్కి సంబంధించిందే, హీరో నాని సినిమాలోంచి మీరు గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను.

నాని సినిమా పాటలకి ఐపీఎల్కి క్రికెట్కి ఉన్న రిలేషన్ బాగుంటుంది. ఈ ఇయర్ కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే చాలు, ఆయా షేర్, ఇదే పాట ఎక్కడ చూసినా. తిరిగి మన మాటలోకి వెళ్ళిపోతే ఐపీఎల్లో ఇప్పటివరకు కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడాలి అంటే క్రిస్ గేల్కి ఉంది 175 చేసిన నాట్అవుట్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్, అది ఈ మధ్య మొన్న వైభవ్ సూర్యవంశి బ్రేక్ చేసేసాడు. అండ్ ఫాస్టెస్ట్ సెంచరీ అది కూడా బ్రేక్ చేసేవాడు, ఒక్క 3 రన్స్తో పాపం ఓడిపోయాడు. కానీ 2016లో విరాట్ కోహ్లీ ఒకే సీజన్లో చేసిన 973 పరుగులు ఇప్పటికీ ఎవరు బీట్ చేయలేకపోయారు. ఏబీ డివిలియర్స్ ఆడిన ఆ ఇన్నింగ్స్ యూట్యూబ్లో వెతికి మరీ అందరూ చూస్తారు. ధోని చివర్లో వచ్చి చేసే ఫినిషింగ్, ఆండ్రూ రసెల్ విధ్వంసం, ఇలా భువనేశ్వర్ కుమార్ ద స్వింకింగ్ బౌలింగ్, ఇవన్నీ అందరికీ, ప్రతి తరం అభిమానులకి తన సొంత ఐపీఎల్ జ్ఞాపకాలు ఉన్నాయి. ఐపీఎల్ గురించి మాట్లాడితే సూపర్ ఓవర్లను కూడా మర్చిపోలేం. నా ఫేవరెట్ అండ్ అందరి ఫేవరెట్ కూడా ముఖ్యంగా 2020 ముంబై ఇండియన్స్ ఇంకా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, అంటే ఇప్పుడు పంజాబ్ కింగ్స్, వీళ్ళ మధ్యలో జరిగిన డబుల్ సూపర్ ఓవర్. ఒకసారి టై అయితేనే సూపర్ ఓవర్ అంటే, మళ్ళీ అది కూడా టై అయిందంటే డబుల్ సూపర్ ఓవర్. అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఇది కూడా టై అయితే ఏం చేస్తారు అని. అప్పుడు చెప్పారు ఏంటంటే అప్పుడు పాయింట్స్ స్ప్లిట్ చేస్తారంట అని. సో ఇంకోటి ఏంటి అంటే ఐపీఎల్ కేవలం క్రికెట్లా కాదు, లోకల్ టాలెంట్ని వెతికే ఒక స్టేజ్గా మారింది. చిన్న చిన్న క్రికెట్ ఆడేవాళ్ళు, రంజీ ట్రోఫీస్, అండర్-19 లోకల్ క్రికెట్ ఆడేవాళ్ళని కూడా ఒక ఇంటర్నేషనల్ స్టేజ్కి ఎక్స్పోజ్ చేసింది ఐపీఎల్. 2026 ఈ సీజన్ గురించి మాట్లాడితే ఐపీఎల్ అనేది మళ్ళీ ఇంకా స్పెషల్, ఎందుకంటే ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ స్పెషల్గానే ఉంటుంది కాబట్టి. ప్రతి సీజన్లో కొత్త కథలు వస్తాయి, కొత్త హీరోలు పుడతారు. కానీ 2026లో ప్రత్యేకంగా కనిపించిన విషయం ఏంటంటే అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు కాకుండా యువ ఆటగాళ్ళు చాలా బాగా ఆడారు, వాళ్ళ ఉత్సాహాన్ని కనిపించింది అన్నమాట. మరోవైపు ఐపీఎల్ ఒక కొత్త చాప్టర్గా మొదలైనా కూడా ఆ పాత మెమరీస్ గుర్తు చేసుకుంటూ అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ ఇద్దా, ఆ రికార్డ్ బ్రేక్ ఇద్దా అని మాట్లాడుకోవడానికి సరిపోతుంది. ఈరోజు ఫైనల్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సల కప్ నమ్దే అంటున్నారు చూడాలి. అండ్ గుజరాత్ టైటన్స్ చాలా ఆసక్తికరమైన ప్రయాణం అనమాట. ఒకవైపు 2028 నుంచి అభిమాన ఆశలు నిరాశలు ఎదురు చూపులతో కలిసిన ఆర్సీబీ, ఇంకోవైపు కొన్ని సంవత్సరాల క్రితమే లీగ్లోకి వచ్చిన వెంటనే విజయవంతమైన జట్టుగా మారిన గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ చరిత్రకు ఎంత విలువ ఉందో కొత్త అవకాశాలకు కూడా అంతే విలువ ఉందని ఈ రెండు జట్లు గుర్తు చేస్తాయి. మరి హైదరాబాద్ గురించి ప్రత్యేకం చెప్పాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ కథ ఐపీఎల్లో చాలా ప్రత్యేకమైంది.

ముంబైకి లేదా చెన్నైకి ప్రతి సంవత్సరం టైటిల్గా ఫేవరెట్ లేకపోయినా ఈ జట్టు ఎప్పుడు పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది. 2013లో లీగ్లోకి వచ్చింది, ఇప్పుడు డెక్కన్ ఛార్జర్స్ తర్వాత. తర్వాత వెంటనే 2016లో ట్రోఫీని గెలిచింది, ఎన్నోసార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళింది, ప్రపంచ స్థాయి బౌలర్లను తయారు చేసింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, ఈరోజు ప్యాట్ కమిన్స్, ఇలా అందరి హృదయాల్లో ఉండిపోవడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా హైదరాబాద్ అభిమానులు ఈ జట్టును ప్రేమించే విధానం చాలా భిన్నంగా ఉంటుంది.

0: స్పష్టంగా కనిపించింది ఈ జట్టు ఎప్పుడు పోరాటం ఆపదు. కొన్ని మ్యాచ్లో బ్యాటింగ్ పేలింది, కొన్ని మ్యాచెస్లో బౌలర్లు జట్టు నిలబెట్టారు, కొన్ని సందర్భాల్లో యువ ఆటగాళ్ళు ముందుకొచ్చారు. డెక్కన్ చార్జర్స్ రోజుల నుంచి 2016 ట్రోఫీ నుంచి ఎన్నో ఎత్తో పల్లాలు చూసిన తర్వాత కూడా ఆడిన జార్మీ అదే ఉత్సాహంతో జట్టును ముందు మద్దతుగా నిలుస్తూనే ఉంది. ప్రతి సీజన్ కొత్త ఆశతో ప్రారంభమవుతుంది, ప్రతి మ్యాచ్ కొత్త కథనిస్తుంది. అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడితే ఇది కేవలం ఒక ఫ్రాంచైజ్ గురించి మాట్లాడినట్టు అనిపించదు, అది హైదరాబాద్లో ఉన్న క్రికెట్ అభిమానుల ఆత్మగౌరవం, భావోద్వేగం, ఇంకా ఇప్పటికీ తగ్గ నమ్మకం గురించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు 2026 సీజన్లకు వచ్చేసరికి ఐపీఎల్ తన 19వ సంవత్సరంలో ఉంది. మొదటి సీజన్ చూసిన పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అప్పట్లో కుటుంబంతో కలిసి టీవీ ముందు కూర్చొని మ్యాచ్ చూసినా ఇప్పుడు తమ పిల్లలకి ఐపీఎల్ గురించి చెప్తూ ఉండుంటారు. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, మ్యాచ్ ప్రారంభానికి ముందుండే ఉత్సాహం, చివరి ఓవర్ వరకు సాగే టెన్షన్, ఓడిపోయిన తర్వాత వచ్చే నిరాశ, గెలిచిన తర్వాత వచ్చే ఆనందం. బహుశా అందుకేనేమో ఐపీఎల్ని కేవలం ఒక టోర్నమెంట్ లాగా మాత్రమే పిలిస్తే సరిపోదు. ఇది భారత క్రికెట్ మార్చిన కథ. ఇది ఈరోజు కబుర్లు. అండ్ సాయంత్రం జరిగే ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్కి అందరు రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. దాని తర్వాత ఏమైందో మీ ఫ్రెండ్స్తో పాటికి డిస్కస్ చేస్తూ ఉండుంటారని అనుకుంటున్నాను. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత యువతరంగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ కావ్యశ్రీ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: సమయం 12:30. ఇప్పుడు వార్తలు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
4: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है, तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
3: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
4: మహారాష్ట్ర హాపూస్, अल्फांसो, गुजरात का केसर, यह तो आमरस की जान है, उत्तर प्रदेश का दशहरी और मेरी काशी का लंगड़ा, बिहार का जरदालू, चौसा, मालदा, हर नाम के साथ लोगों की यादें जुड़ी हुई है. दक्षिण भारत जाइए तो बंगनपल्ली, तोतापुरी, नीलम, मलगोवा, बंगाल का हिमसागर, उड़ीसा और आंध्र प्रदेश का सुवर्ण रेखा, यानी जगह बदलती है.
3: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి

0: కి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
1: తామ్ర పట్టికాకు లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మల్హర్ లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है.
0: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
1: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए. मैं आईसेक का भी जिक्र करना चाहूंगा. यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है. साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है.
0: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ ను రక్షించి చికిత్స అందించి రప్తి నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
0: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్యవాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గత

చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోక్మాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్దతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 1:10 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో కొనియాడారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి 4-5 తేదీల్లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో 7 తేదీన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రధానంగా ఇద్దరు అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజూర్ పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డులను 3 సార్లు అధిగమించడాన్ని మోదీ ప్రస్తావించారు. 100 మీటర్ల పరుగు పందెంలో భారతీయులు రికార్డు సాధించగలిగిన శరీరం లేదన్న అపోహలను వీరిద్దరూ పట్టాపంచలు చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి తన మనసులోని ఆలోచనలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 134 సంచిక ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇద్దరు అథ్లెట్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
1: మే చాహతా హూ కి మన్ కీ బాత్ కే శ్రోతాఓ కో పతా చలే.
2: నమస్తే సార్, మే నామ అనిమేష్ కుజూర్ హై. మే 200 మీటర్ ఔర్ 4x100 మీటర్ కా నేషనల్ రికార్డ్ హోల్డర్ హూ. మే ఛత్తీస్గఢ్ సే బిలాంగ్ కర్తా హూ సార్, అండ్ అభి మే ఒడిశా సే ఖేల్తా హూ. మే లాస్ట్ ఇయర్ ఏషియన్ మెడల్ ఔర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ మెడల్ లేకే ఆయా. ఇండియా కో రిప్రజెంట్ కర్ రహా హూ ఇంటర్నేషనలీ.
1: ఔర్ గురిందర్ వీర్ జీ కా క్యా హై?
3: నమస్తే సార్, మేరా నామ గురిందర్ వీర్ హై ఔర్ మే ఇండియన్ నేవీ మే ప్యాటీ ఆఫీసర్ హూ. పహలా ఇండియన్ హూ జో 10.1 కే బ్యారియర్ కే నీచే భాగా హై.
0: వేసవిని తట్టుకునేందుకు భారతదేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రకాల పానీయాలతో ఉపశమనం పొందుతారని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే వేసవి వచ్చిందంటే మామిడి పళ్ల గురించి చర్చించని ఇల్లు ఉండదన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పళ్ల రకాలను ప్రధానమంత్రి తన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్ ఆల్ఫన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిషా, ఆంధ్రప్రదేశ్లో దొరికే సువర్ణరేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: దక్షిణ భారత్ జాయే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిషా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణరేఖ, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
0: భారతదేశ అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ వెళ్లిన సమయంలో చోళుల

0: కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్యం గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు. చోళ రాజవంశం విజయాలను వివరించేలాగా ఆ ఫలకాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని కూడా మోదీ చెప్పారు. అవి పాండువంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయని తెలియజేశారు. ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలని, ఏదైనా ప్లానటేరియంను సందర్శించాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: రాజకోట్ కే బిగ్ బ్యాంగ్ ఆస్ట్రోనామీ క్లబ్ నే గీర్ కే జంగలో సే లేకర్ కచ్ కే రణ తక్ అనేక ఆస్ట్రోనామీ ఈవెంట్స్ ఆయోజిత్ కియే. మే ఐసెక్ కా భీ జిక్ర కర్నా చాహూంగా. యహ ఏక్ స్టూడెంట్ లెడ్ నేషన్ వైడ్ నెట్వర్క్ హై జో ఆస్ట్రోనామీ ఔర్ ఆస్ట్రో ఫిజిక్స్ క్లబ్ కో ఆపస్ మే జోడతా హై. సాథియో, అప్నీ హాబీ కే లియే సమయ నికాల్నా ఔర్ లగాతార్ కుచ్ నయా సీఖతే రహనా బహుత్ జరూరీ హై.
0: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తుందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ను రక్షించి చికిత్స అందించి రప్తి నదిలోకి విడిచిపెట్టారని తెలియజేశారు. ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి 13 గంటల సమయం పట్టిందని, దీనివల్ల కేవలం ఒక జంతు జాతిని మాత్రమే కాపాడడం లేదని, గంగానది జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నామని మోదీ గుర్తు చేశారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
0: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను ఈ విధంగా తెలియజేశారు.
2: నా పేరు హోమ ప్రదీప్ చంద్ర, అడ్వకేట్, మంచిర్యాల జిల్లా నుంచి. నెదర్లాండ్స్ కి మన మోడీ గారు వెళ్లడం, అక్కడ చోళుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ముఖ్యంగా ప్రాచీన కట్టడాల గురించి, వాటిని కాపాడుకోవడం గురించి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో మోడీ గారు ప్రస్తావించడం చాలా ఆకట్టుకుంది.
3: నా పేరు శీలం విద్యాసాగర్, కొత్తగూడెం నుండి. ఈ ఎండాకాలంలో కోకో కోలా, థమ్స్అప్ లాంటివి కాకుండా మన మజ్జిగ నిమ్మరసం ఎంత పవర్ఫుల్, మన హ్యూమిడిటీ ఎట్లా పెంచుతా అనేది కూడా మనకి మోడీ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
4: ఉషా, మాది ములుగు జిల్లా. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో మన దేశానికి చెందిన చోళ రాజుల కాలం నాటి తామ్రపత్ర నెదర్లాండ్ దేశం నుండి పొందామని ప్రధానమంత్రి తెలపడం చాలా మంచి విషయం.
5: నా పేరు లావణ్య, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా. ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాకు చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమ నదిని చూసి బాధపడేవారనే అంశం వెలుగులోకి తేవడం చాలా నచ్చింది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. ప్రధానమంత్రి 134వ మన్ కీ బాత్ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రత్యక్షంగా వీక్షించారు. సామాజిక ఆర్థిక అభివృద్దిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఒక గొప్ప వేదికగా నిలుస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 నెలల్లో దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.
6: దేశంలో ఉన్నటువంటి వర్తమాన సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద వారు ప్రజలను ఏ రకంగా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం, వాళ్లతో మాట్లాడేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి మన్ కీ బాత్ కూడా మరి ఎప్పుడు వస్తుందా అని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు.
0: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి 4-5 తేదీలోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తానని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆయన ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 7వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండే సౌండ్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ

0: ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారులతో రేపు సమీక్ష నిర్వహిస్తారు. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ముఖ్యమంత్రి పర్యటన రేపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నందువల్ల సోమవారం నాడు మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా కలెక్టరేట్కు రావద్దని, అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో జేసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యురాలు కోవలక్ష్మి, జీసీసీ అధికారి సందీప్తో కలిసి ప్రారంభించారు. రైతులు దళారుల ద్వారా మోసపోవద్దని ఆమె సందర్భంగా చెప్పారు. మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ భద్రత కోసం ప్రారంభించిన మీ సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని పోలీస్ కమిషనర్ సుమతి తెలియజేశారు. మే 16న ప్రారంభమైన కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్లో ఇప్పటి వరకు 18,413 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విశేషాలు మరొకసారి. అథ్లెట్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిగా రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఈరోజు పేర్కొన్నారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో జూన్ 7వ తేదీన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మే 31వ తేదీ వరల్డ్ నో టొబాకో డే. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం, ఇది మనం తరచుగానే వింటూ ఉంటాం. పొగ త్రాగకపోయినా ఆరోగ్యానికి హానికరమే, దాన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. అసలు ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వచ్చే అనర్థాలు ఏంటి, ఎందుకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ మే 31న ఈ నో టొబాకో డేగా జరుపుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది, దీని యొక్క పరిణామాలు ఎంతవరకు దారితీస్తున్నాయి, శ్వాసకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, తద్వారా సమాజానికి జరిగే దుష్ప్రభావాలు ఏంటి, ఇలాంటి అనేక అంశాలు మనతో చర్చించడానికి మనతో ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎలర్జీ ఆస్మా స్పెషలిస్ట్ డాక్టర్ విష్ణురావు గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ విష్ణురావు.
1: నమస్కారం అమ్మా.
0: డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళ వల్ల ప్రక్క వాళ్ళకి కలిగే ఇబ్బందులు ఏంటి?
1: స్మోకింగ్ అనేది ఒక పర్సనల్ హ్యాబిటే కాదు, ఇట్ బికమ్స్ ఏ షేర్డ్ ఎక్స్పోజర్. అంటే ఏంటి, నేను సిగరెట్ తాగుతున్నాను అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది లేదు అంటే కుదరదు కదా. మనం పీల్చినటువంటి ఈ స్మోక్ ఏదైతే ఉందో, ఇది మన ఇంట్లో, మన ఆఫీసులో, కార్లల్లో, మన రోడ్ల మీద పోయే వాళ్ళకి కావచ్చు, అంటే ఎక్కడైతే పబ్లిక్ ఉంటారో అక్కడ మనం పీల్చినటువంటి పొగ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఏంటి, ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పొగ పీల్చటం వదలటం వల్ల వచ్చేటటువంటి పొగ ఒకటి ఊపిరితిత్తులో పోయి, ఇంకోటి ఏంటి, పొగ తాగనప్పుడు కూడా సిగరెట్ నుంచి పొగ వస్తూనే ఉంటుంది కదా, అది మోర్ డేంజరస్. ఆ పొగ అన్ఫిల్టర్డ్, అది అన్నిటికంటే ప్యాసివ్ స్మోకింగ్లో డేంజర్. కొంతమంది

0: స్మోకింగ్ చేసి దాని మీద పెడతారు, సో యాష్ ట్రే మీద. కొంతమంది అసలు మర్చిపోయి ఆ సిగరెట్ మొత్తం కాలిపోద్ది. ఇంట్లో ఆ పొగ సృష్టించేటటువంటి ఇది చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇది ఇండివిజువల్ హెల్త్ ఇష్యూ కాదు, ఇట్ ఈజ్ ఏ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. కాబట్టి దీని మీద మనం తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది. May 31st ఈ వరల్డ్ నో టొబాకో డే అనేది అందుకే పెట్టారు. అంటే టొబాకో వల్ల టొబాకో చీవింగ్ కావచ్చు, టొబాకో స్మోకింగ్ కావచ్చు, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు, దీనివల్ల జరిగినంత అనర్థం ప్రపంచంలో ఇంకా దేనివల్ల జరగదు. అన్ని అంటే క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎపిడెమిక్ ప్రపోర్షన్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనం ఏదైనా వైరల్ ఫీవర్స్ వస్తే ఎపిడెమిక్ అంటాం చూడండి, ఇప్పుడు కరోనా వస్తే ఒక ఎపిడెమిక్ లా కేసులు వచ్చాయని, క్యాన్సర్ కేసులు ఎపిడెమిక్ ప్రపోర్షన్లో వెళ్ళిపోతున్నాయి. చూసారా క్యాన్సర్ కేసులు అసలు ఎన్ని, హైదరాబాద్లో ఎన్ని క్యాన్సర్స్ హాస్పిటల్స్ ఉన్నాయి? ఒకప్పుడు 1-2 ఉండేవి క్యాన్సర్ హాస్పిటల్, ఇప్పుడు దాదాపు 10-20 క్యాన్సర్ హాస్పిటల్.
1: తరచుగా మనం దగ్గు జలుబు వచ్చిందా అని ఎలా వినే వాళ్ళమో ఇది వరకు, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందా
0: అలా అంతగా వింటున్నాం మనం. అంటే సిగరెట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ కెమికల్ డెలివరీ సిస్టమ్. అది కెమికల్ కదా, ఈ కెమికల్ అనేది మనకు మంచి ఎలా చేస్తుంది? అందులో ఉండేది ఏంటంటే, ఒకటి ఇట్ రిలీజెస్ నికోటిన్, తర్వాత కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్తో పోటీ పడుతుంది. ఇది ఆక్సిజన్తో పోటీ పడి మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ కంటే ముందే పరిగెత్తి బ్లడ్లోకి ఇది ఎంటర్ అవుద్ది.
1: ప్రాణవాయువు ఎంత వేగంగా వెళ్తుందో
0: అంతకంటే 200 times ఎక్కువ వెళ్తుంది ఇది. సో తార్ అనేది మీరు వినే ఉంటారు. సో ఎప్పుడైతే పొగ తాగుతామో తార్ అంటాం, ఒక అలాంటి కెమికల్ అదే మిక్చర్ అనమాట. అది ఫార్మాల్డిహైడ్ ఉంటుంది, అందులో బెంజీన్ ఉంటుంది, ఆర్సెనిక్ ఉంటుంది, అమ్మోనియా ఉంటుంది, రేడియో యాక్టివ్ పార్టికల్స్ ఉంటాయి, 1000s of toxic కెమికల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి వివిధ అవయవాల మీద క్యాన్సర్ని కాజ్ చేయొచ్చు. ఏంటివి ఆ క్యాన్సర్ వచ్చేటటువంటి భాగాలు? మౌత్ క్యాన్సర్ మీరు వినే ఉంటారు, తర్వాత థ్రోట్ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సరు, బ్లడ్ స్ట్రీమ్లో కూడా వెళ్ళిపోతుంది, బ్రెయిన్ క్యాన్సర్, హార్ట్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గాన్ ఈ స్మోక్ అనేది ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ అయిపో హార్ట్లోకి ఎంటర్ అయిపోయింది అనుకో హార్ట్ అటాక్స్, బ్రెయిన్లో ఎంటర్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ అంటాం. సో బ్రెయిన్ అటాక్ అది. కాబట్టి ఎన్నో ఇప్పుడు లంగ్స్లో ఉంటుంది COPD అంటాం. సో ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయు నాళాలు కానీ ఆ యొక్క అల్వియోలై కానీ పూర్తిగా దెబ్బతింటాయి. అంటే గాలి పీల్చటం వదలటం అనేది నరకంగా మారుతుంది. సిగరెట్ మనం ఎప్పుడైతే తాగుతామో వితిన్ 7 seconds బ్రెయిన్కి చేరిపోతుంది. చేరిపోయి అక్కడ నికోటిన్ అనేటటువంటి ఒక కెమికల్ ఉంటుంది, నికోటిన్ అనేటటువంటిది పోయి ఈ దీంట్లో ఈ స్మోక్లో నికోటిన్ అనే కెమికల్ పోయి డోపమిన్ అనేటటువంటి మనకు కెమికల్ ఆ మీడియేటర్స్ని రిలీజ్ చేస్తుంది బ్రెయిన్లో. డోపమిన్ ఏంటంటే ఒకసారి రిలీజ్ అయితే అది ప్లెజర్ హార్మోన్ అంటాం. అంటే ఎంత ప్లెజర్ ఫీల్ అవుతాం మనం. ఇప్పుడు మళ్ళీ ఆ డోపమిన్ ఎక్కడ తీసుకురావాలి? ఇంతకుముందు ఈ డోపమిన్ నాకు అంటే ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ స్మోకింగ్ వల్ల వచ్చింది కదా. ఓకే, మళ్ళీ దీన్ని మనం మళ్ళీ స్మోకింగ్ చేద్దాం. మళ్ళీ స్మోకింగ్ చేయగానే మళ్ళీ డోపమిన్ పెరుగుద్ది. మళ్ళీ కాసేపు రిలాక్సేషను, ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్, ఒకలాంటి ఫ్రీగా ఉన్నట్టు, ఒకలాంటి హై అంటారుగా, హై ఉన్నట్టు ఒక గంట సేపు 2 hours ఉంటుంది, మళ్ళీ పడిపోతుంది. ఇది లూప్ అయిపోతుంది, ఇంకా సర్కిల్లోకి ఎంటర్ అవుతారు. వీళ్ళే చైన్ స్మోకర్గా మారిపోతారు. అంటే నికోటిన్ అనేది ఒక జాకీ లాగా, ఒక జాకీ లాగా మనం కంపల్సరిగా సిగరెట్ తాగుతూ ఉంటే డోపమిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే సిగరెట్ నికోటిన్ మాయమవుతాయో డోపమిన్ పడిపోద్ది, మళ్ళీ దాన్ని లేపాలంటే మళ్ళీ తాగాలి. సో ఇలా వీళ్ళు దీనికి అలవాటైపోతారు. ఓకే, వీళ్ళ సంగతి బాగానే ఉంది, మరి పక్కోళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తాయి. సో ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఈ స్మోకింగ్ అనేది కలిగిస్తుంది. సో అలా కాకుండా మళ్ళీ ఈ స్మోకింగ్ పీల్చే వాళ్ళల్లో వాళ్లల్లో కూడా ఇది క్యాన్సర్ కారణం కావచ్చు,
1: ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్,
0: ప్యాసివ్ స్మోకింగ్ లో కూడా. కాబట్టి ఏంటి, దాదాపు స్మోకింగ్ లో ఇప్పుడు, ఒకప్పుడు 4000 కెమికల్స్ అనేవాళ్ళు, ఇప్పుడు 7000 కెమికల్స్ ఉన్నాయి ఒక స్మోకింగ్ లో. అంటే సిగరెట్ తాగి మనం ఊతున్నామంటే అందులో 7000 కెమికల్స్ ఉన్నాయి. ఆ 7000 కెమికల్స్ లో కొన్ని కార్సినోజెన్స్ ఉన్నాయి, ఒక 50 or 100 కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకాలవి.

సో అందులో అవే బెంజీన్ అంటాం, ఫార్మాల్డిహైడ్ అంటాం, తార్ అంటాం, ఎసిడాల్డిహైడు, ఇట్లా రకరకాలైనటువంటి కొన్ని ఆర్సినిక్ అని, నికెల్ అని, క్రోమియం అని, ఇలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అన్ని శరీరంలో రకరకాలైనటువంటి క్యాన్సర్లకు ఇది దారితీస్తుంది. కాబట్టి ఈ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ముఖ్యంగా గురయ్యేది ఎవరు? మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు. అదే ఆఫీస్లో తోటి

0: ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ముఖ్యంగా గురి అయ్యేది ఎవరు? మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు. అదే ఆఫీసులో తోటి ఎంప్లాయీస్ కూడా ఇదవుతారు. ఎంత తొందరగా అంటే దీన్ని మనం తగ్గించుకుంటే అంత మంచిది. సో కాబట్టి అమ్మా, ఇట్లా ఒక రూమ్ లో ఒక అతను ఒక దాంట్లో ద్వారా, ఇప్పుడు మనం చూస్తాం కదా దోమలకి ఇలా జిహెచ్ఎంసి అట్లా కొట్టుకుంటూ పోతారు కదా, మనం రోడ్డు మీద ఉన్నవాళ్ళందరూ ఆ గాలి పీలవాల్సిందే. స్మోకింగ్ కూడా అంతే, ఇంట్లో ఉన్నటువంటి స్మోకింగ్ కూడా అంతే. ముఖ్యంగా ఇది చిన్నపిల్లల్లో అప్పుడప్పుడే వాళ్ళకు దే ఆర్ మోర్ వల్నరబుల్ అంట. ఎందుకు? వాళ్ళ లంగ్స్ అప్పుడే డెవలప్ అవుతా ఉంటే, చిన్నపిల్లలు
1: ఇమ్యూనిటీ,
0: దే బ్రీత్ ఫాస్టర్, ఎక్కువసార్లు బ్రీత్ చేస్తారు వాళ్ళు. అంటే నిమిషానికి 20 సార్లు 25 సార్లు బ్రీత్ చేస్తూ ఉంటారు, కాబట్టి ఎక్కువ మోర్ ఇంటేక్ ఉంటుంది. అవునా? దాని తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, రికరెంట్ కాఫ్ రావచ్చు, ఆస్తమా వస్తుంది, బ్రాంకైటిస్ వస్తుంది, న్యూమోనియా వస్తాయి, చెవిలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. పూర్ లంగ్ గ్రోత్ అంటాం. లంగ్ అనేది పరిపూర్ణంగా డెవలప్ కాదు, లంగ్ గ్రోత్ ఆగిపోద్ది. దానివల్ల ఏంటి, వాళ్ళ వైటల్ కెపాసిటీ తగ్గిపోద్ది. తర్వాత ఎలర్జీస్ వస్తుంటాయి, స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత రెడ్యూస్డ్ కాన్సన్ట్రేషన్. ఈ పొగ తాగటం వల్ల పిల్లల్లో ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ మీద కూడా పనిచేసి చదువు కూడా చదువుకోలేకపోతారు,
1: దీని మీద ఫోకస్ చేయలేరు.
0: సో అట్లా అనమాట. ఇంకొకటి అతి భయంకరమైనది ఏంటంటే చిన్నల్లో సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అంటాం. పసిపిల్లలు అంటే ఏంటి, ఇన్ఫెంట్స్ అంటాం, సంవత్సరంలో పిల్లలు సిడ్స్ అంటారు, సడన్ గా చచ్చిపోతారు కొంతమంది. దీనికి కారణము ప్యాసివ్ స్మోకింగ్ అని తెలిసింది. అంటే ఎంత స్మోక్ చేస్తారంటే కొంతమంది, ఇప్పుడు అవేర్నెస్ ఉన్నవాళ్ళు చేయరు కానీ అవేర్నెస్ లేని వాళ్ళు కొంతమంది తల్లులు వచ్చి మా దగ్గర మొత్తుకుంటారు, సార్ 20 సిగరెట్లు సార్, కనీసం బయటికి పోయి తాగమని చెప్తాను. బయటికి వెళ్ళాడు, లోపలనే కూర్చొని తాగుతా ఉంటాడు, మీరు మందులు రాస్తా ఉన్నారు, వీడికి ఎంతకు దగ్గు తగ్గట్లేదు, నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా కూడా వినట్లేదు అని ఆ తల్లులు పడేటటువంటి ఆ బాధ ఉంటా చూసినా మనం వర్ణించలేం. కాబట్టి ఎవరైతే ఈ స్మోకింగ్ చేస్తున్నారో తక్షణం ఆపాల్సిన అంశం ఏదన్నా ఉందంటే స్మోకింగే. ఇదేంటంటే పద్మవ్యూహం లాంటిదే, అందులోకి ఎంటర్ అవ్వటమే తప్ప బయటికి రావడం ఉండదు. ఇంకొకటి ఏంటి, కొంతమంది చెప్తే తెలుసా, లేదు సార్ నేను బాల్కనీలో పోయి తాగుతున్నా, నేను మా పిల్లలకు ముందేం తాగట్లేదు, నేను ఇంట్లోేం తాగట్లేదు అంటారు. కానీ ఇది కూడా చాలా చాలా ప్రమాదం. ఎట్లనంటే పిల్లలు లేనప్పుడు ఇంట్లో తాగుతాను అని ఎవరైతే అనుకుంటారో, ఒక్క సిగరెట్టు మనం తాగిన తర్వాత మన ఇంట్లో దాని ఆనవాళ్ళు వారం రోజులు ఉంటాయి. కర్టెన్స్ మీద ఉండొచ్చు, మన ఫర్నిచర్ కంటుకొని ఉండొచ్చు, ఎక్కడైనా కూడా ఇది మళ్ళీ మనం పిల్లలు పీల్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీన్ని థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటాం. సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఇప్పుడు పీలుస్తున్నాను, మీరు పీలుస్తున్నారంటే మీరు సెకండ్ హ్యాండ్. తర్వాత థర్డ్ హ్యాండ్ అంటే అందులో ఆయన ఎవరు ఉండరు, తాగేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ తాగిన తర్వాత ఉండే రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మన ఫర్నిచర్ మీద ఉంటాయి, మన కర్టెన్స్ మీద ఉంటాయి, మన ఇంట్లో ఫ్లోరింగ్ లో ఉంటాయి, ఎక్కడైనా పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ. ఈ యొక్క ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా ఎంతకి అలర్జీలు తగ్గవు, ఆస్తమాలు తగ్గవు, 1 వీక్ వరకు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని చాలా మంది కేర్ఫుల్ గా, అంటే ఏంది, క్లోత్స్ మీద ఉంటది, స్కిన్ మీద ఉంటది, కర్టెన్స్ మీద ఉంటది, దాని ఎఫెక్ట్ సోఫాస్ మీద ఉంటది, వాల్స్ మీద ఉంటది, ఇండోర్ ఎయిర్ లో ఆ రెమినెంట్స్ అలాగే ఉంటాయి వారం రోజుల పాటు. కాబట్టి ఈ విషయాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఆ చైల్డ్ స్టిల్ ఇన్హేల్స్ దట్ టాక్సిక్ పార్టికల్స్ ఆ వారం రోజులు పీలుస్తూనే ఉంటారు. కాబట్టి మనం తల్లిదండ్రులు ఎంత బాగా తెలుసుకుంటే అంత మంచిది. కాబట్టి ఏంటి, ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ లో ఏమేమి ఉంటాయి, నికోటిన్ రెసిడ్యూస్ ఉంటాయి, టాక్సిక్ పార్టికల్స్ ఉంటాయి, కెమికల్స్ సెటిల్స్ ఆన్ ద సర్ఫేసెస్. అవి పిల్లలు పోయి ఆడుకుంటారు కదా, సో అవి వాళ్ళకి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీక్ ఆర్ మోర్ డేస్ అవి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని మనం గుర్తుపెట్టుకొని ఎవరైతే స్మోకింగ్ చేసేవాళ్ళు ఉన్నారో, మా పిల్లలు లేనప్పుడు మేము తాగట్లేదు, వాళ్ళు స్కూల్కి పోయినాక మేము తాగుతున్నాము అన్నా కూడా తప్పే. తర్వాత వీళ్ళకి పిల్లల్ని ముద్దు పెట్టుకునే హక్కు కూడా లేదంట నేను, ఎందుకంటే ఊపిరిలో నుంచి వచ్చేటటువంటి పొగ ఏదైతే ఉందో పిల్లల అలర్జీ ఆస్తమాని ఎక్కువ చేస్తుంది. పిల్లలకు న్యూమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇయర్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, సైనస్ ఉంటే ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫాదర్ స్మోకింగ్ చేస్తున్నాడు, పిల్లల్ని వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. కొంతమంది ఏమనుకుంటారు, ఇంకా తెలివిగా మంచి క్లీన్ చేసుకుంటున్నాను సార్, మౌత్ చేసుకున్నాను, మౌత్ ఫ్రెషనర్ కూడా మంచిగా యూజ్ చేస్తాను నేను, ఏమైంది సార్ అంటారు. లోపల ఉన్నటువంటిది అడిగిపోద్ది, లోపల ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆ దానికి తాలూకు సంబంధించిన పొగ తాలూకు సంబంధించినవి వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ప్యాసివ్ స్మోక్

0: బుకింగ్ వల్ల ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి, ఆఫీసులో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, పబ్లిక్ ప్లేసుల్లో చెప్పలేక ఎంతమంది నరకయాతనకు అనుభవిస్తున్నారు అనేది ఎవరికి వాళ్లే తెలుసుకోవాల్సినటువంటి అవసరం.
1: మరి ఈ వరల్డ్ నో టొబాకో డే ద్వారా ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు?
0: ఖచ్చితంగా అమ్మా, ఇప్పుడు అవేర్నెస్ అనేది అందరికి అవసరం. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు ఇంట్లో, అవునా? సో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ప్యాసివ్ స్మోకింగ్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఒకటి అబార్షన్, తర్వాత ప్రిమెచ్యూర్ డెలివరీ, తర్వాత లో బర్త్ వెయిట్, పిల్లలు బరువు తక్కువగా పుడతారు, దాని తర్వాత లోపల ఇంట్రా యుటరైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం. పిల్లలు ఎంతకు ఎదగరు తెలుసా? ఒక తల్లి ప్రెగ్నెంట్తో ఉంటే హస్బెండ్ కంటిన్యూస్ గనక స్మోకింగ్ చేస్తూ ఉంటే లోపల బిడ్డ ఎంతకు ఎదగదు, ఈ విషయాన్ని ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి డెలివరీ అప్పుడు, దాని తర్వాత పిల్లల్లో డెవలప్మెంటల్ ఇష్యూస్ వస్తాయి తొందరగా, అంటే మిగతా పిల్లలు ఏ విధంగానైతే కూర్చోటం కానీ నవ్వటం కానీ పాకటం
1: కానీ
0: ఉంటాయో వీళ్లలో లేట్ అవుతాయి. కాబట్టి ఈ అన్బర్న్ బేబీస్ మీద దీని ఎఫెక్ట్ ఎందుకుంటుంది అంటే వీళ్ళకి ఆక్సిజన్ తక్కువ అందుతుంది. నేను చెప్పాను ఇందాక కార్బన్ మోనాక్సైడ్ ముందు ఆక్యుపై చేస్తుంది అన్ని సీట్లని, సో ఆక్సిజన్ డిలే అవుతుంది, కాబట్టి బేబీ యొక్క గ్రోత్ తగ్గిపోతుంది. అందుకే ఇంట్రాయుటరైన్ గ్రోత్ అనేది తగ్గిపోద్ది. అదే పెద్దవాళ్లలో మరి అవేర్నెస్ ఏంటి, హార్ట్ డిసీజ్ వస్తుంది అని చెప్పుకుందాం, స్ట్రోక్ వస్తుందని చెప్పుకున్నాం, లంగ్ క్యాన్సర్ వస్తుందని చెప్పుకున్నాం, ఆస్తమా అటాక్స్, సిఓపిడి, ఎలర్జీలు, కానీ కాఫ్, స్మోకర్స్ కాఫ్ అంటాం, రెడ్యూస్డ్ లంగ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఊపిరితిత్తుల యొక్క పనితనం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇది దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఊపిరితిత్తులు ఏమైతే అమ్మా, స్పాంజ్ లాగుంటాయి, స్పాంజ్ లాగున్నటువంటి ఊపిరితిత్తులు ఈ పొగ తాగి తాగి ఇన్ఫ్లేమ్ అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి, మ్యూకస్తో నిండిపోతాయి, అంటే తెమడ తెమడ, అందుకనే దగ్గుతూ ఉంటారు కొంతమంది, తెమడ వస్తూ ఉంటుంది. ఆ టైనీ అల్వియోలార్ సాక్స్ అంటాం, ఆ సాక్స్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి, డ్యామేజ్ అయిపోతాయి, దానివల్ల ఏమవుతుంది, ఆయాసం వస్తుంది. ఫస్ట్ ఏంటంటే తన వయసు వాళ్లతో నడుస్తూ ఉంటే వెనకబడిపోతాడు, ఏంటి తొందరగా ఆయాసం వస్తుంది, ఒక ఒక ఫ్లోర్ ఎక్కగానే ఆయాసం వస్తుంటుంది, మెల్లగా దగ్గు మొదలవుతుంటుంది, అంటే అది సిఓపిడి లక్షణాలు అనమాట, రెడ్యూస్డ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, సో దగ్గు వస్తుంటుంది, ఆయాసం వస్తుంటుంది, ఎంఫసీమా అంటాం, ఇట్లా రకరకాలైనటువంటి ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, క్యాన్సర్. అవగాహన మీరు అన్నారు కదా, అవగాహన ఎందుకు కలిగించుకోవాలి అంటే స్మోకింగ్ డ్యామేజెస్ డిఎన్ఏ రిపీటెడ్లీ. డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ కదా, అది దెబ్బతింటా ఉంటుంది మనకు, అంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు కదా, రిపీటెడ్ గా. ఇప్పుడు ఒక భార్య ఉందండి, 20 సంవత్సరాలు స్మోక్ ఎక్స్పోజ్ అయితే దాదాపు వాళ్ళకు కూడా ఈ డిఎన్ఏ దెబ్బతింటది కదా, వాళ్లలో కూడా క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్మోకింగ్ ఈజ్ స్ట్రాంగ్లీ లింక్డ్ విత్ క్యాన్సర్స్. ఏమేంటి, లంగ్ క్యాన్సర్ కి, మౌత్ క్యాన్సర్ కి, థ్రోట్ క్యాన్సర్ కి, వాయిస్ బాక్స్ అంటాం లారింగ్స్ లో, ఫుడ్ పైప్ లో ఉంటది అంటే ఇసోఫేగస్ లో, బ్లాడర్ లో, ప్యాంక్రియాస్ లో, కిడ్నీలో, సర్విక్స్ లో, అంటే ఇన్ని రకాలైనటువంటి బాడీ పార్ట్స్ లో ఈ క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి చూడండి. అంటే అంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏంటి, స్మోకింగ్ వల్ల బాడీలో ఉన్న ప్రతి సెల్ దెబ్బతింటది, ప్రతి సెల్లో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ కూడా దెబ్బతింటది, అది దాని తర్వాత క్యాన్సర్లకు దారితీస్తూ ఉంటుంది. మనం మీరు స్మోకింగ్ హార్ట్ గురించి వినే ఉంటారు, స్మోకర్స్ లో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తుంటది, ఎందుకు రక్తనాళాలు అనేవి మూసుకొని పోతాయి, క్లాట్ ఫార్మేషన్ అనేది ఎక్కువ అవుతుంది. వీళ్లల్లో ఏంటిది, ఒకటి హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, సో హార్ట్ అటాక్స్ చెప్పుకున్నాం మనం, తర్వాత బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి, పూర్ సర్క్యులేషన్ ఉంటది, అంటే వాస్కులార్ డిసీజ్ అంటాం, కొంతమందికి కాళ్ళు తీసేస్తారు తెలుసా, అంటే ఈ ఆర్టీరియల్ డిసీజ్ అంటాము, అంటే రక్తనాళాలు ఎంత కుంచుకొని పోతాయంటే అతను రక్త ప్రసారమే జరగదు లోవర్ లింబ్స్ లో. సో ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉంచాలి. స్మోకింగ్ వల్ల బ్రెయిన్ మీద ఉండేటటువంటి ఎఫెక్ట్ ఏంటి, ఫస్ట్ డిపెండెన్స్ అనేది డెవలప్ అయింది. ఎప్పుడైతే డోపమీన్ పడిపోతా ఉంటుందో ఆ డోపమీన్ ని లేపటానికి మనం స్మోకింగ్ చేస్తూ ఉంటాం, కాబట్టి అదొక సైకిల్ అయిపోతుంది, డిపెండెన్స్ అనేది అలవాటు అయిపోతుంది, క్రేవింగ్స్, ఇంకా కొన్ని మాదక ద్రవ్యాలు కూడా అలవాటు పడతారు ఇలాంటి వాళ్ళే. సో అడుగుతూ ఉంటారు, మూడ్ బికమ్స్

0: అన్స్టేబుల్. అంటే చాలామంది స్మోకర్స్ ఏమనుకుంటారంటే ఈ దాగితే మన స్ట్రెస్ అంతా తగ్గిపోదేమో అనుకుంటారు. తగ్గిపోయేది దేనివల్లనంటే ఎప్పుడైతే నికోటిన్ తీసుకుంటారో వీళ్ళు, ఈ నికోటిన్ వల్ల డోపమిన్ ఊరి కాసేపు తగ్గుతుంది. ఆ డోపమిన్ తగ్గగానే మళ్ళీ స్ట్రెస్ వస్తుంది. అంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ ఇది. మళ్ళీ నికోటిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నికోటిన్ ఎక్కడ ఉంటుంది? స్మోకింగ్లో ఉంటుంది. అయితే ఇందులో ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, అత్యంత అవగాహన కలిగించుకోవాల్సిన విషయం ఏంటంటే, నికోటిన్ అనేది మనకు డోపమిన్ని లెవెల్ని పెంచుతుంది. అయితే మనకు ఆనందం కలిగించేది ఇక్కడ డోపమిన్. దానికోసం నికోటిన్ స్మోకింగ్లో ఉంటుంది. ఈ 7000 పదార్థాలలో నికోటిన్ ఒకటి, అవునా? ఈ నికోటిన్ని తీసుకోవటం కోసం 7000 రకాల టాక్సిన్స్ మనం తీసుకుంటున్నాం. ఒట్టి నికోటిన్ తీసుకుంటే క్యాన్సర్ ఏం రాదు, కానీ నికోటిన్ మాటున ఇంకా 7000 మంది లోపలికి వెళ్తున్నారు. కానీ అసలు స్మోకింగ్ లో అలవాటు చేసే గుణం ఏ దేనికి ఉందంటే నికోటిన్ ఉంది. నికోటిన్ ఒక్కటే డోపమిన్ యొక్క లెవెల్స్ ని రైజ్ చేస్తుంది. ఆ నికోటిన్ కి ఆ డోపమిన్ కి అడిక్షన్ అయిపోయి ఈ అడిక్షన్ మాటున క్యాన్సర్ కారకాలు అనేవి మన బాడీలో ఎంటర్ అయిపోయి ఎవరైతే తాగుతున్నారో వాళ్ళు క్యాన్సర్ బారిన పడటం, గుండె జబ్బుల బారిన పడటం, మెదడు జబ్బుల బారిన పడటం, ఇన్ఫర్టిలిటీ, మగవాళ్లలో ఫర్టిలిటీ లెవెల్స్ తగ్గిపోవటం, సో ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు వాళ్లలో వస్తాయి. ప్యాసివ్ స్మోకర్లో కూడా అంతే రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. పిల్లల్లో, వృద్ధుల్లో, తర్వాత తోటి ఎంప్లాయీస్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికోసమైనా మనం అవేర్నెస్, అవగాహన కలిగించుకోవాలి. ఓకే, నా వల్ల 10 మంది ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటిది ఖచ్చితంగా వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకోవాలి. సో ఇంట్లో మహిళలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, ఫ్యూచర్లో ఎన్ని రకాలైనటువంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ దారితీస్తుంది అమ్మా ఇది. ఫ్రీక్వెంట్గా హాస్పిటల్కి పోవాలిగా, మాటిమాటికి దగ్గు వస్తుంటది, మాటిమాటికి ఆయాసం వస్తుంటాయి, లేదా హార్ట్ అటాక్స్ వస్తుంటాయి, క్యాన్సర్లు వస్తుంటాయి. అంటే మన ఎకనామిక్ సిస్టమ్ అంతా కూడా ఇది దెబ్బతీస్తున్నట్టే.
1: కుటుంబం ఆర్థికంగా,
0: తర్వాత సామాజికంగా, దాని తర్వాత అన్ని రకాలైనటువంటి అంటే కోవర్కర్స్ లో గాని వాళ్లలో గాని మనకు ఒకలాంటి విలువ కూడా పోతుంది, అంతే కదా. సో ఇన్ని రకాలైనటువంటి ఉన్నప్పుడు దాన్ని ఎంత తొందరగా మనం ఆపేస్తే అంత మంచిది.
1: మరి ఇన్ని ప్రమాదకరమైనవి సంఘటనలు జరుగుతాయని తెలిసి కూడా ఎందుకు డాక్టర్ గారు మరి వీళ్ళు ఈ ధూమపానాన్ని వదిలేయలేకపోతే?
0: ఎగ్జాక్ట్లీ అమ్మా, ఒకటి ఫిజికల్ అడిక్షన్, నేను చెప్పానుగా నికోటిన్ డిపెండెన్స్. నికోటిన్ పోయి డోపమిన్ లేపుతుంది. డోపమిన్ ఎప్పుడైతే మనకు బ్రెయిన్ లో ఊరుతుందో వెంటనే రిలాక్సేషన్ ఉంటుంది, తర్వాత హాయ్ అనే ఫీలింగ్ ఉంటుంది. దానికోసం మనం ఫిజికల్ గా డిపెండ్ అయిపోతాం. తర్వాత సైకలాజికల్ గా హ్యాబిట్ ఫామ్ అవుతుంది, సోషల్ కండిషనింగ్ అయిపోతుంది, ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోద్ది. 95% మంది 25 సంవత్సరాలలోపే స్మోకింగ్ అలవాటు అవుతారు. ముఖ్యంగా 95 మంది 18 సంవత్సరాలలోపే. 18 సంవత్సరాలలోపు గనక స్మోకింగ్ అలవాటు కాకపోతే, ముఖ్యంగా 25 సంవత్సరాల వరకు కూడా స్మోకింగ్కు అలవాటు కాకపోతే స్మోకింగ్ ఇంకా ఎవరు కూడా అలవాటు అవ్వరు. అందుకే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంటర్మీడియట్ అప్పుడే ఈ స్మోకింగ్కు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు చాలా ముఖ్యం. స్మోకింగ్తోని ఓరల్ క్యాన్సర్ ఎట్లా ఉంటుంది అని స్కూల్ పిల్లలకు గనక చూపించగలిగితే స్మోకింగ్ జోలికి కూడా పోరు. వీళ్ళని తీసుకొచ్చి ఐసీయూలో COPD కేసులు ఉంటాయి మాకు. తర్వాత సర్జరీ డిపార్ట్మెంట్లో స్మోకింగ్ వల్ల వచ్చేటటువంటి క్యాన్సర్లు, సర్జరీ చేసేటప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయో చూపిస్తే దాని జోలి పోరు. కాబట్టి ఎవరైనా స్మోకింగ్ చెయ్యాలనుకునే వాళ్ళు, మీకు ఇప్పుడే చేతిలో అంత ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, ఫోన్లు ఉన్నాయి కాబట్టి, స్మోకింగ్ వల్ల వచ్చేటటువంటి భయంకరమైన ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి కొట్టండి, ఆ లిస్ట్ అంతా మీకు వచ్చేస్తుంది. తర్వాత ఆ వీడియోలు చూడండి, ఆ స్మోకింగ్ తాగాలనేటటువంటి కోరిక తగ్గిపోతుంది. ఇంకోటి ఇందులో ఒకటి ఉందమ్మా, పిల్లల్లో ఎందుకు స్మోకింగ్ అలవాటు అవుతుంది అంటే, నేను నా యొక్క ఇంటర్వ్యూలో, నా యొక్క ఇంటరాక్షన్లో 7వ తరగతి నుంచే తాగుతున్నారు. మరి 8వ తరగతి వచ్చిందంటే అసలు చాలా మంది తాగుతున్నారు. 10th క్లాస్లో ఎంతమంది తాగుతున్నారని ఒక పిల్లవాడిని నేను అడిగితే, దాదాపు 60-70% తాగుతున్నారు సార్ అని చెప్పాడు. ఇంటర్మీడియట్లో కూడా అదే. సో డిగ్రీలోనైతే 90%. అంటే స్మోకింగ్ చెయ్యని వాళ్ళు ఇప్పుడు లేకుండా

0: సో ఇది ఎందుకంటే ఒకటి ఫ్రెండ్స్ ఎట్లయిపోతున్నారంటే ఇప్పుడు ఒక ఐదుగురు గ్రూప్ ఉన్నారనుకోండి, ఈ ఐదుగురు స్మోకింగ్ చేస్తారనుకోండి, వీళ్ళు సరదాగా గడుపుతుంటారు, ఎవడో ఆరో వాడు వస్తాడు, వాడు కూడా ఆ గ్రూప్లో చేరుతాడు, వాడికి తాపే వరకు వీళ్ళు నిద్రపోరు, వాడికి అలవాటు చేస్తారు, వాడిని ఫస్ట్ రెసిస్టెన్స్ చేస్తాడు, వద్దురా అంటాడు, మంచిది కాదురా అంటాడు, వాడికి రకరకాల కబుర్లు చెప్తారు, చెప్పేసి వాడికి స్మోకింగ్ అలవాటు చేసేదాకా వదలరు. అలాగే ఈ బ్యాచ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక ఐదుగా 10, 15, 20 మంది ఎంతమంది ఉంటే అంతమంది ఈ స్మోకింగ్కి అలవాటైతారు. తర్వాత ఇదే మళ్ళీ వేరే అడిక్షన్స్కు దారితీస్తుంది, అది మార్ఫిన్ కానీ, పెథిడిన్ కానీ, హెరాయిన్ కానీ, కొకెయిన్ కానీ, అన్ని రకాలైనటువంటి అలవాట్లకు అది దారితీస్తుంది. తర్వాత యాక్చువల్గా డాక్టర్లు యాన్యువల్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, ఒక డాక్టర్ని పిలిపించి యాన్యువల్ సెలబ్రేషన్స్ అప్పుడు స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ ముగ్గురు ఉంటారు కదా, ఈ ముగ్గురు ఉన్నప్పుడు డాక్టర్ని పిలిపించి ఇట్లాంటి స్మోకింగ్ మీద కానీ, ఎడిక్టివ్ డ్రగ్స్ మీద కానీ, దాని తర్వాత వీటన్నిటి మీద వీళ్ళు ఒక హాఫ్ అన్ అవరో ఒక 1 అవరో ప్రెజెంటేషన్ ఇప్పించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి స్కూల్కి ఉందని నేను భావిస్తాను.
1: డెఫినెట్గా కరెక్ట్ సార్.
0: శ్వాస ఫౌండేషన్ తరఫున మేము చేస్తున్నాం, ఏ స్కూల్ అయినా సరే మమ్మల్ని అప్రోచ్ చేసి మా స్టూడెంట్స్కి స్మోకింగ్ మీద కానీ, పొల్యూషన్ మీద కానీ, ప్లాస్టిక్స్ మీద కానీ, ఇట్లాంటి పొల్యూషన్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు ఎంత చేస్తే అంత మంచిదమ్మా. లేకపోతే ఇప్పుడు
1: మొత్తం
0: పొల్యూట్ అయిపోయింది కదా, ఇండోర్ పొల్యూషన్ అంటే
1: మనకి ఏది తినాలన్నా భయం, ఏది తాగాలన్నా భయం,
0: ఎగ్జాక్ట్లీ
1: ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూషన్.
0: అంటే ఇండోర్ పొల్యూషన్ అనేది ఇప్పుడు అగరబత్తీలు, మళ్ళీ ఇలా చూడండి, ఒక స్మోకింగే కాదు, అగరబత్తీలు, సాంబ్రాణి పొగలు, దాని తర్వాత మనం సువాసన కోసం ఎయిర్ ఫ్రెషనర్లు, తర్వాత బాత్రూమ్ లో కూడా మనం సువాసన కోసం ఫ్రెషనర్స్, ఎయిర్ కూలర్స్ లో కూడా ఫ్రెషనర్స్ వాడతాం మనం, అవునా? దేవుడి గదిలోనైతే ఇంకా ఇది లేదు, కిచెన్ లో మళ్ళీ మనం పోపేసేటప్పుడు వచ్చేటటువంటి ఎక్స్ట్రా అది మళ్ళీ అది వేరే ఘాటైనటువంటి వాసనలు, ఇన్ని రకాలైనటువంటి వాటితోనూ ఇండోర్ ని మొత్తం పొల్యూట్ మయం చేసుకుంటున్నాం. దాని వల్లనే అలర్జీ, ఆస్మాలతో పాటు క్యాన్సర్లు కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇండోర్ పొల్యూషన్ ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో అవుట్డోర్ పొల్యూషన్ ఎలాగో ఒక్కోసారి మన కంట్రోల్ లో ఉండదు, కానీ ఇండోర్ పొల్యూషన్ అయినా కొంతమంది ఏంటంటే అగరబత్తీ లోపలనే వెలిగించుకుంటారు. ఒక అగరబత్తి ఈజ్ ఈక్వల్ టు 6 సిగరెట్లు. ఈ విషయాన్ని అందరు శ్రోతలు గమనించాలి. సో అగరబత్తీలు మీరు వెలిగించుకునేటప్పుడు కొంతమంది 5, 10 వెలిగించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇల్లు మొత్తం
1: వెలిగించేవాళ్ళు,
0: చాలా తెలియక అది. సో మీరు దయచేసి 1 లేదా 2 బాల్కనీలో ఒక తులసి మొక్క పెట్టుకొని ఆ తులసి మొక్క దగ్గర మీరు వెలిగించు, కల్చర్ని కాపాడుకోండి. ఇంకోటి నేనేం చెప్తానంటే ఈ అగరబత్తీలు, ఈ అగరబత్తీలు అంటే ఈ అగరబత్తి మొత్తం పొగొచ్చినట్టే ఉంటది, కానీ అది ఓన్లీ సిమ్యులేషన్ అంతే, రియల్ పొగ కాదు, పొగొచ్చిన ఫీలింగ్. మీరు దేవుడి దగ్గర కొన్ని లైట్లు పెడుతున్నారు, రియల్ ఈ లైట్లు కావు, మామూలుగా అది ఎప్పుడు వెలుగుతానే ఉంటాయి, అంటే దీపం కుందుల్లాగా ఉంటాయి, కానీ అవి కరెంటుతో వెలుగుతాయి. అంటే ఏంటి, ఈ కుందులే గనక మనం పెట్టి నూనె పోస్తే అందులో నుంచి వచ్చేది కూడా పొల్యూషనే కొంత. ఇదేంటంటమ్మా, ఇది చాలా సెన్సిటివ్ ఏరియా, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది, కానీ హెల్త్ అనేది టాప్ ప్రయారిటీ కదా. కాబట్టి ఏ పొగైనా, అది అగరబత్తి అయినా, సిగరెట్ అయినా, ఏ పొగైనా కూడా పొల్యూషనే, అన్ని పొగలు అనారోగ్యాన్ని కలిగించేయే. అది ఎంత సువాసన ఉన్నా, ఏ పర్ఫ్యూమ్ అయినా కూడా అనారోగ్యాన్ని కలిగించేదే. వాసన ఇజ్ ఈక్వల్ టు పొల్యూషన్, ఎంత సువాసన ఉంది అంటే అంత పొల్యూషనే. ఏ డస్ట్ అయినా సరే, ఇంక్లూడింగ్ ఫేస్ పౌడర్, అది కూడా పొల్యూటెంటే. ఈ సందర్భంగా మనం చెప్పేది ఒకటే, ఎనీ స్మోక్ ఇంట్లో రావద్దు, ఎనీ స్మెల్ సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోండి, ఎనీ డస్ట్, ఎనీ పౌడర్. ఇప్పుడు ఇల్లు దులిపేటప్పుడు కొంతమంది 100 తుమ్ములు తుమ్ముతారు, సో కనీసం మాస్క్ అన్న కట్టుకోండి. తర్వాత పెస్ట్ కంట్రోల్ అప్పుడు చేసేది చూసారా, బొద్దింకలు చంపటానికి, చెదలు చంపటానికి వాడేటటువంటి పవర్ఫుల్ గ్యాసెస్ ఉంటాయి, పెస్టిసైడ్స్, వాటి వల్ల కొంతమందికి విపరీతమైన ఆస్మా వస్తుంది.
1: ఈవెన్ మన బాత్రూమ్ క్లీనింగ్, హార్పిక్స్, ఇవి చాలా కాన్సంట్రేటెడ్
0: చాలా అమ్మ. అలాంటి ఏంటంటే కొంతమంది అయితే ఈ యొక్క మీరు చెప్పినటువంటి ఈ కెమికల్స్ వీటి వల్ల బాత్రూమ్ కడిగిన తర్వాత కొంతమంది తెలియక ఆ బాత్రూమ్ లో

లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల ఓల్డాల్వాల్ విద్యార్థులు సమర్పిస్తున్న బాలానందం కదంబ కార్యక్రమానికి స్వాగతం. నేతృత్వం సహకారం డాక్టర్ దేవరపల్లి సుజాత, బంకర్సు నాగలీల. అందరికీ జైహింద్. నేటి ఈ కార్యక్రమాన్ని ఓ దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. ఈ గీతాన్ని ఆలపించడానికి ముందుకు వస్తున్న వారు ప్రియాంక, శ్రీనిధి, శుభశ్రీ, ఆముక్త.

0: గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న రామనాథపురంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఒకరోజు పాఠశాలలోని ఉపాధ్యాయుడు సముద్రపు ఒడ్డుకు తీసుకువెళ్లి పక్షి ఎలా ఎగురుతుందో చూపించాడు. అప్పటి నుండి కలాం పక్షిలా ఎగరాలనుకున్నాడు. పైలట్ ఫైటర్ అవ్వాలని నిశ్చయించుకున్నాడు. మద్రాసు MIT ఏరోస్పేస్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ఏరోనాటిక్ పరీక్ష ప్రవేశ పరీక్షలో 8 ఉద్యోగాలు ఉంటే 9వ స్థానం రావడంతో పైలట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అయినా నిరాశపడలేదు. 1960లో DRDOలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరి భారత సైన్యం కోసం పవర్ క్రాఫ్ట్ను తయారు చేశారు. తర్వాత ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థలో ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ దగ్గర రాకెట్ ఇంజనీర్గా చేరి ఇస్రో సంస్థను ఎంతగానో అభివృద్ధి చేశారు.
1: 1980 జులై 18వ తారీఖున SLV-3 లాంచ్ రోహిణి శాటిలైట్ని ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీనితో అంతరిక్షంలోకి శాటిలైట్ పంపించగల సత్తా ఉన్న దేశాలలో భారతదేశం కూడా చేరింది. అలాగే కలాం గారు ఇండియన్ ఆర్మీ కోసం అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్ వంటి ఎన్నో శక్తివంతమైన మిసైల్స్ తయారు చేసి మన దేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా మార్చారు. అందుకే కలాంను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. దీక్షా దక్షతలు కలిగిన కలాం 2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా పదవి బాధ్యతలను చేపట్టారు. రాష్ట్రపతిగా తనదైన శైలిలో సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారు. రాష్ట్రపతిగా పనిలో ఎంత నిమగ్నమై ఉన్నా చిన్నపిల్లలు రాసే ఉత్తరాలకు జవాబులు రాస్తూ ఉండేవారు, వారిని ఉత్తేజపరిచేవారు. మన దేశ చరిత్రలో ఎక్కువ మంది ప్రజలను కలుసుకున్న వ్యక్తి కలాం గారు. అందుకే వీరిని పీపుల్స్ ప్రెసిడెంట్ అని అంటారు.
0: భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి ప్రశంసలు అందుకున్న కలాం విద్యార్థుల అభిమాని. కలాం గారికి యువత మీద ఎంతో నమ్మకం ఉండేది. రాష్ట్రపతి పదవి తర్వాత విశ్రాంత జీవితం గడపకుండా దేశవ్యాప్తంగా పాఠశాలలకు, కళాశాలలకు వెళుతూ విద్యార్థులకు, యువతకు మార్గనిర్దేశం చేశారు. ఓటమిలో విజయం ఎలా చూడవచ్చో చెప్పేవారు. స్వయం కృషి, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేవారు. విద్యార్థులను అమితంగా ప్రేమించేవారు. అందుకే ఆయన పుట్టినరోజును ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటాం.
1: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పురా అనే ట్రస్ట్ స్థాపించి అతనికి వచ్చే ఆదాయాన్ని ఆ ట్రస్ట్కి ఇచ్చేవారు. ఈయన భారతదేశానికి చేసిన ఎనలేని సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. 2015వ సంవత్సరం షిలాంగ్లో యువతకు ఉపన్యాసం ఇస్తూ వారితో సంభాషిస్తూ మరణించారు. మన దేశం ఓ అనర్ఘ రత్నాన్ని కోల్పోయింది. ఇది బాధాకర విషయం అయినప్పటికీ ప్రజల గుండెల్లో ఓ స్ఫూర్తి ప్రదాతగా చిరస్మరణీయుడై నేటికీ ప్రకాశిస్తున్నారు. ఈయన భారతదేశానికి చేసిన ఎనలేని సేవలకు గాను భారత ప్రభుత్వం భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. అనేక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. 2015వ సంవత్సరం షిలాంగ్లో యువతకు ఉపన్యాసం ఇస్తూ వారితో సంభాషిస్తూ మరణించారు. మన దేశం ఓ అనర్ఘ రత్నాన్ని కోల్పోయింది. ఇది బాధాకర విషయం అయినప్పటికీ ప్రజల గుండెల్లో ఓ స్ఫూర్తి ప్రదాతగా చిరస్మరణీయుడై నేటికీ ప్రకాశిస్తున్నారు.
2: గొప్ప శాస్త్రవేత్త గురించి విన్నాం కదా. ఇప్పుడు ఒక జానపద గీతం. దంపుడు పాటగా బాగా ప్రసిద్ధి చెంది ప్రజల ఆదరణ పొందింది. ఆ దంపుడు పాటను వినిపించటానికి గొంతు కలుపుతున్నారు N ప్రసన్న, S పర్ణిక, Y జాగృతి. విందామా మరి?

0: రేపు చేయాలనుకున్నది ఇవాళే చేయి, ఇవాళ చేయాలనుకున్నది ఇప్పుడే చేయి. ఈ మాటలు వింటుంటే హృదయం పులకరిస్తుంది కదా. భరతజాతి ముద్దుబిడ్డ భారతరత్న అబ్దుల్ కలాం ఆయన్ని మర్చిపోలేము. మహనీయుడైన కలాం ఎనలేని సేవల గురించి మన సాక్షిత్రాజ్, వరుణ్, ఎం చరణ్ చెబుతున్న విషయాలు విందామా.
1: కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి అంటూ యువత భుజం తట్టిన మహనీయుడు. ఇప్పుడు మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో సాధిస్తున్న విజయాలకు పునాదులు వేసిన మేధావి, భారతీయులకు ఓ స్ఫూర్తి శిఖరం. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం. అతని పూర్తి పేరు డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో 1931 అక్టోబర్ 15 పుట్టాడు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా మన జాతికి సేవలను అందించాడు. ఆయన గురించి ఓ రెండు మాటలు.
2: కలాం రామేశ్వరాన్ని

పసునుండలే మాయ కోడల, మినపసునుండలే మాయ కోడల, వంట ఇంటిలోన ఉట్టి మీదుంచిన సున్నుండలే మాయ కోడల, మినపసునుండలే మాయ కోడల.

0: నవరసాలలో హాస్యరసం ఒకటి. నవ్వడం, నవ్వించడం, ఆనందాన్ని కలిగించడం దీని లక్షణం. అందుకే కాబోలు పెద్దలన్నారు, నవ్వటం ఒక భోగమని. కొన్ని హాస్యపు చిరుజల్లులను వెదజల్లుతూ మనల్ని నవ్వించడానికి మన ముందుకు వస్తున్నది ఎస్ సిరి.
1: ఉపాధ్యాయుడు రవిని అడుగుతున్నాడు. రవి, పులికి మేకకు తేడా ఏమిటి? రవి, సార్, మొదటిది అడవిలో ఉండే క్రూర జంతువు, రెండోది మనం వండుకు తింటామే కూర జంతువు సార్. మరొక హాస్యపు గులిక. ఉపాధ్యాయుడు, రాము, అరటి పండు గురించి రెండు వాక్యాలు చెప్పరా? రాము, ఒకటి తింటే బలపడతాము, మరి రెండవది తొక్కితే జారి పడతాం సార్. అత్త కోడళ్ళ మధ్య సంభాషణ. అత్త, ఏమిటే ఈరోజు సాంబార్లో 2 రూపాయల బిళ్ళలు వస్తున్నాయి? కోడలు, మీరే కదాండి అత్తయ్య, వారం రోజుల నుండి వంటల్లో చేంజు కావాలి అని అంటున్నారు.
0: హితేన సహితం సాహిత్యం అంటారు కదా, జనతను జాగృతం చేసేవి, హితాన్ని చేకూర్చేవి, సత్యాన్ని విడమర్చి చెప్పేవి మన తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. వాటిలో మచ్చుకు ఓ కవిత. అక్షరాలతో అగ్గిరవ్వలు పుట్టించిన విప్లవ కవి శ్రీశ్రీ. ఆయన వ్రాసిన మహాప్రస్థానంలోని మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అంటూ జనతను జాగృతం చేసిన ఈ కవితను వినిపించడానికి మీ ముందుకు వస్తున్నారు కౌశల్, గిరిచరణ్.
2: మహాప్రస్థానం, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పడండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి, కదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ, పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటినీ దాటండి,
3: నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి, పదండి ముందుకు పడండి త్రోసుకు, పోదాం పోదాం పై పైకి, ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, హరోం హరోం హర హర హర హర హర హరోం హర అని కదలండి, మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది, పదండి ముందుకు పడండి త్రోసుకు, ప్రభంజనం వలె హోరెత్తండి,
2: భావ వేగమున ప్రసరించండి వర్షకాబ్రముల, ప్రళయ ఘోష వల పెలపెల పెలపెల విరుచుకుపడండి, పదండి పదండి పదండి ముందుకు, కనబడలేదా మరో ప్రపంచపు కనకన మండే త్రేతాగ్ని, ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి 80 లక్షల మేరువులు, తిరిగి తిరిగి తిరిగి సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి, సలసలక్రాగే చెమురా కాదిది ఉష్ణ రక్త కాసారం, శివ సముద్రము నయాగరావలె ఉరకండి ఉరకండి ముందుకు,
3: పదండి ముందుకు పడండి త్రోసుకు, మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మ్రోగింది, త్రాచుల వలెను రేచుల వెనలు.

0: ధనంజయునిలా సాగండి. కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్రబావుట నిగనిగలు, హోమజ్వాలలా భుగభుగలు.
1: కాకుత్సం శేషప్పకవి వ్రాసిన నరసింహ శతకం నుండి చక్కటి నీతి పద్యాన్ని చెప్పటానికి పూర్ణహంసిని సిద్ధంగా ఉంది. విందామా మరి.

0: కూడబెట్టిన సొమ్ము కుడవబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరుల కవునో తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. పావం శ్రీధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పాలదోలేవాడా. ఓ నరసింహ, తల్లి కడుపులో నుండి పుట్టినప్పుడు ఎవడూ ధనాన్ని వెంట తీసుకొని రాడు, పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్లలేడు. లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవటమే కాని తాను కూడబెట్టిన సొమ్మును తినడు. దాని దానం ధర్మం చేయకుండా భూమిలో దాచిదాచి పాతిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసార్ల పాలు చేసినట్టు ఆ సొమ్మును అనుభవించకుండానే చివరకు దొంగల పాలో రాజుల పాలో చేస్తాడు.
1: దానాలు ఎన్ని ఉన్నా విద్యాదానం శ్రేష్టమంటున్నాడు వరుణ్. ఈ మంచి పద్యాన్ని రాసిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు. వరుణ్ రా, వినిపించు మరి.
2: అన్నదానము గొప్ప ధనవచ్చునే కాని అన్నంబుజాములో అరిగిపోవు. వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును. గృహదానమొకటి ఉత్కృష్టదానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు. భూమిదానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు. అరిగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై యొప్పుచుండ విద్యాదానమొకటి జగతి.
3: వివేకాన్ని నింపే పంచతంత్రంతో ఒక మంచి కథను చిన్నది చేసి చెప్పేందుకు మీ ముందుకు వస్తున్నాడు విఆర్ఎన్. మూడు చేపల కథ విందామా మరి.
4: ఒక మడుగులో సుమతి, కాలమతి, మందమతి అనే మూడు చేపలుండేవి. సుమతి అనే చేప ముందు చూపు కలిగినది, సమయస్ఫూర్తి కలిగిన చేప కాలమతి, సోమరితనం మందబుద్ధి కలిగిన చేప మందమతి. ఒకనాడు ఈ మూడు చేపలు కలుసుకున్నాయి. ఆ సమయంలోనే ఇంకో 10 రోజుల్లో నీళ్లన్నీ ఇంకిపోతాయి, అప్పుడు ఈ మడుగులోని చేపలన్నిటినీ పట్టుకెళ్లవచ్చు అని జాలర్లు మాట్లాడుకోవడం విని వెంటనే సుమతి కాలమతి మందమతితో ఇలా అనింది, ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయం. మడుగులోని నీరు పూర్తిగా ఇంకిపోకముందే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడికి కొంత దూరంలో పెద్ద చెరువు ఉంది, నీళ్లు ఉండగానే కాలువ ద్వారా సురక్షితంగా పెద్ద చెరువులోకి వెళ్దాం పదండి, ఆలస్యం చేస్తే అనర్థం జరుగుతుంది అని చెప్పింది. అది విన్న కాలమతి, సరేలే, ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకు భయం, ఇప్పుడే భయపడవలసిన పని లేదు అని అన్నది. ఇవన్నీ అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ వెళ్ళిపోయింది మందమతి. ముందు చూపు గల సుమతి మడుగు నుండి బయటపడి మెల్లమెల్లగా కాలువ గుండా పెద్ద చెరువులోకి చేరుకుంది. కొద్ది రోజుల తర్వాత జాలర్లు వచ్చి చేపల కోసం వలవేశారు. వారిని చూడగానే కాలమతి చక్కటి ఉపాయంతో చనిపోయినట్లు నటించింది. అప్పుడు జాలరి కాలమతిని బయటకు విసిరేశాడు. వెంటనే అక్కడ నుండి కాలమతి నెమ్మదిగా పెద్ద చెరువులోకి చేరుకుంది. ముందు చూపు సమయస్ఫూర్తి లేని మందమతి జాలర్ల వలలో చిక్కింది. ఈ మూడు చేపల కథ ద్వారా మనం తెలుసుకోవలసిన జీవిత సత్యం ఏమిటంటే, మనిషికి విచక్షణ జ్ఞానముంటే ప్రమాదం జరగబోతుంది అని తెలిసినప్పుడు సుమతిలాగా ముందు చూపుతో తప్పించుకుంటాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించే మనిషి తనకున్న తెలివితేటలతో ఆపద సంభవించినప్పుడు కాలమతిలాగా తెలివిగా పరిష్కారాన్ని ఆలోచించి తప్పించుకుంటాడు. అజ్ఞానం, మూర్ఖత్వమున్న మనిషి మందమతిలాగా అపాయంలో చిక్కుకుని జీవితాన్ని కోల్పోతాడు. కాబట్టి మనం సుమతిలాగా ముందు చూపు కలిగి ఉండాలి, లేదా కాలమతిలాగా సమయానుకూల పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి.
3: మన మాతృభాష తెలుగు సొగసును, ఔన్నత్యాన్ని చాటే కమ్మనైన పాటతో మీ ముందుకు వస్తున్నారు.

0: మధుర శైలికి పుట్టినిల్లు తెలుగు. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. చక్కని పలుకుల సొగసుల నడకల హంస హోయల బెడగు.
1: పండుగలు ప్రజలలో ఐక్యతను, సామూహిక ఆనందాన్ని పెంపొందిస్తాయి. సాంస్కృతిక సాంప్రదాయాలను, విలువలను యువతరానికి అందిస్తాయి. అటువంటి పండుగలలో ఉగాది ఒకటి. ఈ పండుగ విశిష్టతను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నది పి సమీక్ష.
2: ఉగాది ఇది ఒక ప్రకృతి పండుగ. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ ఆచరించుకుంటారు. ఉగాది అనగా సంవత్సర ప్రారంభం అని అర్థం. అందుకే దీని

0: సంవత్సరాది, యుగాది అని కూడా వ్యవహరిస్తారు. నేడే విక్రమార్కుడు పట్టాభిషిక్తుడు అయ్యాడట. అందుచేత ఈనాటి నుంచే విక్రమార్క శకం ప్రారంభమైనట్టు కూడా పేర్కొంటారు. వసంత ఋతువులో ఈ పండుగ వస్తుంది కాబట్టి లేచిగుళ్ళు, వాటిని మేసి పాడే గండు కోకిలలు, మామిడి పిందెలు, మల్లెల పరిమళాలతో ప్రకృతి కలకలలాడుతుంది. మానవ జీవితంలోని సుఖదుఖాలను సూచించే ఉగాది పచ్చడిని సేవించటం ఈ పండుగ ప్రత్యేకత. ఉగాది పచ్చడి కొత్త చింతపండు పులుసు, తెల్లబెల్లం, మామిడి పిందెల ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు వంటి 6 రుచులతో చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు, శుభకార్యాలు ప్రారంభిస్తారు. సంవత్సరం పొడవునా మానవకోటి జీవన సమరంలోని మంచి చెడ్డలు, పాడి పంటలు, వర్షాల తీరు, గ్రహాల స్థితిగతులతో పంచాంగ శ్రవణం చేయడం ఈ పండుగ విశేషం.
1: పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం, వినోదం, ఆసక్తి కలిగించే పొడుపు కథలంటే ఇష్టపడని వారుండరు. పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు. అలాంటి కొన్ని పొడుపు కథలు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నారు పూర్ణహంసిని, ఇషాని. వారు చెప్పే పొడుపు కథలను విని మనందరం ఆనందిద్దామా?
2: చిటపట చినుకులు, చిటారి చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. ఏమిటది చెల్లి?
3: అమ్మ మనల్ని తిట్టినప్పుడు వస్తాయే కన్నీళ్ళక్క.
2: తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏమిటది చెల్లి?
3: మనం మన తెలుగు పుస్తకంలో రోజూ చదువుకుంటామే, అక్షరాలు కదా అక్క.
2: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, దయ్యతక్కలాడింది. ఏమిటది చెల్లి?
3: అమ్మ పెరుగు చిలుకుతుందే కవ్వమక్క.
2: అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, ఒంటి నిండా గాయాలు, కడుపు నిండా రాగాలు. నేనెవరిని?
3: నిన్ను కృష్ణుడు వాయిస్తాడు కదా, నువ్వు మురళివి.
2: ముక్కు మీదకెక్కు, ముందర చెవుల నొక్కు, ముక్కు నొక్కుల సొక్కు, జారిందంటే పుటుక్కు. ఏమిటది చెల్లి?
3: మన తాతయ్య వార్తాపత్రిక చదువుకునేటప్పుడు పెట్టుకుంటాడే కళ్ళజోడక్క.
1: నాన్న, ఈ రెండు అక్షరాలతో అల్లుకున్న పిలుపు వినసొంపైన అమృతధార. నాన్న నిస్వార్థ జీవి. పిల్లల విజయం కోసం ఆయన పడే తపన, భద్రత విషయంలో ఆయన తీసుకుంటున్న శ్రద్ధ, అనునిత్యం పిల్లల వెన్నంటే ఉండే నాన్న ఔన్నత్యం గొప్పదంటే అది అతిశయోక్తి కాదు. ఈ కార్యక్రమంలో కొసమెరుపు

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి నవరస భరితం నాటకం వింటారు. రచన శ్రీ సమలం ప్రశాంత్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. వినండి నవరస భరితం నాటకం.

0: రంగయ్య, రే రంగయ్య,
1: హాయ్.
0: ఆ న్యూస్ పేపర్ ఎలా తీసురా.
1: హాయ్, తెత్తున్నానండి. ఇదిగోండి.
0: రే, అలాగే వెళ్ళి ఓ కప్పు కాఫీ పట్టుకురా.
1: అట్టగానండి, క్షణాల్లో తెచ్చేద్దాను.
0: ఓకే, వెళ్ళు వెళ్ళు. ఏం వార్తలున్నాయో ఈరోజు? రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు, హైదరాబాద్లో అత్యల్పంగా నమోదైన ఓటింగ్ శాతం, అద్గది అది క్రమశిక్షణ అంటే. సరిగ్గా ఓటింగ్ రోజు ఓటు వెయ్యకపోవడం అంటే మాటలా? హాయిగా ఏసీలో కూర్చొని మనం వెయ్యకపోతే ఏంటి, మనం ఒక్కరం వెయ్యకపోతే ఏమవుతుందిలే అని ఓటేసే రోజుని సెలవు రోజుగా మార్చుకుని దర్జాగా కాలు మీద కాలేసుకుని జాలీగా సమయాన్ని గడపటం అలవాటైన మన వాళ్ళకి ఇదేమన్నా కొత్త? అయినా ఓటు వేస్తే ఆశ్చర్యం గాని వెయ్యకపోతే ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. బాధ్యతగా ఓటేసేవాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా మన దేశం ఇలా ముందుకు పోతుంది.
1: ఇదిగో అయ్యా కాపీ.
0: ఒరే రంగిగా, నువ్వు ఓటేసావా?
1: హాయ్, మొన్న ఊరెళ్ళి వేసొచ్చాం కదండి.
0: శభాష్, మొత్తానికి ఎవరికో ఒకరికి వేసావుగా.
1: హాయ్.
0: అవునరా, వీడేశాడా?
1: ఎవరండే?
0: ఇంకెవర్రా, నా సుపుత్రుడు.
1: వేసేసానండి.
0: ఏం వేసాడో ఏంటో. అవును, ఇంతకీ ఎక్కడికెళ్ళాడ్రా వీడు?
1: ఏమోనయ్యా, బాబుగారు ఉంచి ఊరంతా ఎతికాను, ఎక్కడా కనిపించలేదయ్యా.
0: వాడు అక్కడ ఇక్కడ ఎందుకుంటాడ్రా? ఉందిగా, ఊరు చివర ఓ నాటకాల కంపెనీ, అక్కడే ఉండి ఉంటాడు.
1: వెళ్ళి తీసుకురమ్మంటారయ్యా.
0: ఎందుకు? ఆ వంకతో నువ్వు కూడా నాటకం చూద్దామనే.
1: అది కాదయ్యా.
0: మాట్లాడకో. మొన్న ఏం చేసావురా? ఆడపల్లి వారు వస్తున్నారు, వెళ్లి వాణ్ణి పిలుచుకురారా అని పంపిస్తే వాడితో పాటు నాటకాలాడి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వస్తావా?
1: అయ్యా, అది
0: బుద్ధి లేకపోతే సరి. అవును, నాటకం పేరేమిట్రా అన్నావు?
1: గుండీలు తీసిన బంటండే.
0: ఈ మధ్య బంట్లు గుండెలు తీయడం మానేసి గుండీలు జిప్పులు తీస్తున్నారన్నమాట.
1: హాయ్, ఆ నాటకంలో జమీందార్ చొక్కాకు అన్ని వజ్రపు గుండీలే ఉంటాయండి. ఆయన గుండెలు తెస్తే ఏమవుతుందని పనుడు బాగా ఆలోచించి గుండీలు ఎత్తుకెళ్లాడండి.
0: ఆ గుండెలతో పాటు నిన్ను కూడా ఎత్తుకుపోయి అంటే ఓ పీడ పోయిండే. నవ్వింది చాలు. నువ్వు మళ్ళీ నవ్వావో. ఉన్న పళ్ళు పీకించేసి పెట్టుడు పళ్ళు చేయించేస్తాను సొంట సొంట అని. అయినా చక్కగా చదివి ఉద్యోగం సంపాదించక ఈ నాటకాల పిచ్చేమిట్రా వీడికి.
1: అయ్యా, నాకు తెలియక అడుగుతాను, నాటకాలంటే మీకు ఎందుకంత కోపం?
0: కోపం కాకపోతే మరేమిట్రా. ఇలా నాటకాలు నాటకాలు అంటూ తిరిగిన వాళ్ళు జీవితంలో చివరికి ఎందుకు పనికి రాకుండా పోయారు? ఎంతమందిని చూడలేదు.
1: అదేం కాదులే బాబాయ్, బాబుగారు నోరిప్పి డైలాగ్ చెప్పినారంటే అట సూత్తు ఉండిపోవాల్సిందే. ఆ యాక్టింగ్ అబ్బబ్బబ్బబ్బా, అదిరిపోతుందయ్యా.
0: అవకాశాలు లేక సమయం కలిసి రాకపోతే అదే నోటితో అడుక్కు తినాల్సి వస్తుందిరా వేధవ.

0: అట్ట ఏం జరగలేదు బాబయ్య. బాబుగారు మగజ్జాతకుడు, స్టేజీ ఎక్కిండంటే హీరోలగా దగదగదగా మెరిసిపోతాడు.
1: ఏం మెరిసిపోతాడో ఏమోరా, నా చింతంతా వాడి భవిష్యత్తు గురించే. ఇలా నాటకాలు వేసుకుంటూ తిరిగి చివరికి ఏమైపోతాడో అని.
0: అబ్బా, ఎప్పుడు బాబుగారి గురించి ఆలోచిస్తారయ్యా, కూసింత మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.
1: సరేరా, నేను అలా వెళ్ళి కాసేపు నడుము ఆలుస్తాను, వాడొస్తే ఓసారి పిలు, ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను.
0: అట్టాగా అయ్యా, నేను పిలుస్తానుగా, మీది వెళ్ళండి.
1: సరేరా.
0: ఫోన్ వస్తోంది. హలో, అటే పౌలు, ఇటే రంగయ్య.
2: హలో రంగయ్య, నేను సూర్యం బాబుని మాట్లాడుతున్నాను.
0: చెప్పండి బాబు.
2: రంగయ్య, మన దొడ్లో వేప చెట్టుకు పశువులు కట్టేసే తాడుంది కదా, అది వెంటనే ఇక్కడికి తీసుకురా.
0: ఎందుకు బాబు, స్టేజి మీద పశువులు కూడా యాక్టింగ్ చేస్తున్నాయా?
2: అవునరా, నువ్వొచ్చి గడ్డేసి వాటిని మేపాలి. నవాపు, నవ్వాపి ఆ తాడు వెంటనే ఇక్కడికి తీసుకురా.
0: ఎట్టా తెచ్చేది బాబు? అయ్యగారు మీ మీద మండిపడిపోతుంటా.
2: ఎందుకేంటి?
0: ఈపులు విమానం మూత పోగించి ఇవాళ మీ సంగతి తేల్చేస్తానట.
2: అయినా నేనిప్పుడు రావట్లేదుగా.
0: మాపడేలకు వస్తారుగా,
2: అప్పుడు నువ్వుంటావుగా.
0: అంటే ఈపుల మూతలు నాకు, ఈలలు సప్పట్లు మీకా?
2: అలా ఏం జరగదులే రంగయ్య, ఇదంతా మనకు పేరొచ్చేంత వరకే.
0: ఆ తర్వాత నువ్వు మనుషులు పెట్టి కుమ్మిస్తారు బాబో.
1: రే రంగిగా.
0: అయ్యి బాబోయ్, అయ్యగారుతున్నారండి.
2: సరే సరే, నువ్వు ఆ తాడుని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి.
0: అట్టగే బాబు.
1: రే రంగయ్య, ఎవరితో మాట్లాడుతున్నావురా?
0: అది మన పక్కీదులో ఓబులేష్ గాడున్నాడు కదండి, ఆడి గేదె ఎవరి మాట విన్నట్లేదండి.
1: ఎందుకుటా, గడ్డికి బదులు గార్లు ఏమన్నా పెడుతున్నాడా వెధవా?
0: కాదండి, మన పెరట్లో తాడుంది కదండి, అది ఆడ గేదె కట్టాలట, అట్టుకురమ్మన్నారండి.
1: సరే సరేలే, అది సరే. వీడెక్కడున్నాడంట?
0: రిహార్సల్స్ చేస్తున్నాడంటండి.
1: వాడు రిహార్సల్స్ చేస్తున్న విషయం నీకెలా తెలుసు?
0: మీరే అన్నారుగా బాబుగారు ఎప్పుడు నాటకాల కంపెనీలో ఉంటారని.
1: నిజమేగా
0: అయ్యా, మరి నేను వెళ్తానండి.
1: సరే, ఇదిగో గేదెను కట్టే నేపంతో అట్టించటే నాటకానికి వెళ్ళావు, నిన్ను దొడ్లో కట్టి పచ్చగడ్డి తినిపిస్తాం. అర్థమైందా?
0: అర్థమైందండి.
1: వెళ్ళు.

0: బాబో నాటకం భలేగా ఉందండి.
1: రంగయ్య, సమయానికి నువ్వు తాడు తెచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే కర్టెన్స్ మార్చలేక చచ్చుండేవాళ్ళం.
0: మెల్లగా బాబు, మెల్లిగా. అయ్యగారు గారు విన్నారంటే?
1: ఆ ఏమవుతుందిలే, రోజు ఉండేదేగా.
0: మీకేం కాదయ్యా, నాకు నా ఇప్పుకే ప్రమాదం. ఈసారి నాటకానికి వెళ్తే నా చేత గడ్డి తినిపిస్తానండి.
1: ఎవరికి?
0: నాకే.
1: ఏం కాదులే రంగయ్య, నేనున్నానుగా. అమ్మో, సింహం జూలు విదిల్చుకొని గుమ్మం దగ్గర నిలబడుందే. రంగయ్య
0: బాబు,
1: ఇప్పుడు ఒక చిన్న నాటకం ఆడాలి.
0: ఎందుకు బాబు? గడ్డితో పాటు కుర్తి కూడా తాగిస్తారా?
1: వా, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం నాటకం నుంచి రావట్లేదు,
0: మరెక్కడిని వస్తున్నామండి?
1: సినిమా, సినిమాకెళ్ళి వస్తున్నాం.
0: అయ్యి బాబోయ్, నాటకం అంటేనే డొక్కసించేస్తారు, ఇక సినిమా అంటే ఏకంగా సంపేస్తారేమో బాబు.
1: భయపడకు, నేనున్నాను కదా. రంగయ్య, అలా ప్రహ్లాదుడు ఆ జగన్నాటక సూత్రధారిని నిత్యం స్మరిస్తూ భక్తితో ముక్తిని పొంది తరించిపోయాడు.
2: ఎక్కడ నుండి రాక?
1: అది భక్త ప్రహ్లాద అనే భక్తిరస చిత్రానికి వెళ్ళొస్తున్నావునన్న.
2: ఏమి రంగయ్య?
0: అవునయ్య గారు, సినిమా భలే బాగుందండయ్యా. చిరంజీవి రౌడీలను బాతుంటే మగ రసవత్తంగా ఉందయ్యా.
1: చిరంజీవ రంగయ్య, చిరంజీవి కాదురా?
2: నాటకాలు అయిపోయాయి, ఇక సినిమాల మీద పడ్డావా?
1: అది అది కాదు నాన్న.
2: ఏది ఏది కాదు? బుద్ధిగా చదువుకొని చక్కని ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని హాయిగా బతికయ్యాక ఈ నాటకాల పిచ్చేమిటా నీకు
1: నాన్న? అంటే నన్ను

0: ఏమైనా అనండి, నాటకాన్ని మాత్రం ఏమనకండి.
1: ఏ పౌరుషం పొడుచుకొస్తుందా?
0: పౌరుషం కాదు, కళ అంటే ప్రాణం నాన్న. అయినా పగటి కళలకనే మీలాంటి వాళ్లకి కళ యొక్క గొప్పతనం ఏం తెలుస్తుందిలే.
1: కన్న కళలు నిజం చేసుకుని సంపాదించబట్టే నువ్విలా ఏ చీకు చింత లేకుండా తిరగలుగుతున్నావు. అది గుర్తుపెట్టుకో. నీలాగా నేను కూడా నాటకాలంటూ ఊళ్ళు తిరుగుంటే ఈ పాటికి రోడ్డున పడి ఉండేవాళ్ళం.
0: చచ్చ, జీవితం అంటే కేవలం సంపాదన అనే మీలాంటి వాళ్లతో కళ గురించి మాట్లాడడం నాది బుద్ధి తక్కువ.
1: బుద్ధి తక్కువైంది కాబట్టే నాటకాల వెంబడి తిరుగుతున్నావు.
0: నాన్న
1: ఇంకేం మాట్లాడకో, మర్యాదగా ఓ ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకో. ఇలాగే ఈ నాటకాలు గీటకాలంటూ తిరుగుతానంటే వెళ్ళి ఆ కొంపలోనే ఉండు.
0: సరే ఉంటాను. కళ గురించి ఇంత చులకనగా మాట్లాడి మీకు దాని గొప్పతనం తెలిసాకే మళ్లీ ఇంట్లో అడుగు పెడతాను.
2: బాబుగారు
0: నన్ను ఆపొద్దు రంగయ్య. నిద్రపుచ్చే కళకి తట్టి నిద్రలేపే కళకి ఉండే తేడా తెలియని వాళ్లతో ఉండడం కన్నా అక్కడుండడమే ఉత్తమం. మీకు కళ గొప్పతనం ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించి కళ్ళు తెరిపించేలా చేస్తాను. వస్తాను.
1: వెళ్ళరా, వెళ్ళు. 4 రోజులు పోతే వెతుక్కుంటూ నువ్వే వస్తావు. వెళ్ళు.

0: వస్తున్నా వస్తున్నా.
1: హలో ఆనందం గారు, ఎలా ఉన్నారు?
0: ఎవరండి మీరు?
1: నేనండి మూసను. ఏంటి అప్పుడే మర్చిపోయారా అయ్యా? మీరు ఢిల్లీలో గల్లీ గల్లీ చూడడానికి వచ్చి ఇడ్లీ తిందామని ఇంద్రభవన్ హోటల్లో కూర్చున్నప్పుడు మీ పక్కన నటకిరీటిలా నవ్వుతూ 4 గంటల పాటు నేటి నాటకాలు నాటి నాటకాలు అనే అంశంపై దీర్ఘంగా ఆలోచిస్తూ సుదీర్ఘంగా చర్చించుకున్నాం, గుర్తులేదుటండి?
0: ఏమోనండి, గుర్తులేదు.
1: గుర్తులేదా? అయితే మీకు వివరంగా విడమరిచి చెప్పాల్సిందే. ఆ రోజు అమావాస్య, శనివారం, కారు మబ్బులు జోరుగా కమ్ముకుంటున్న సాయంత్రం వేళ, కుర్రకారు కేరింతలు కొడుతూ షికారులు చేస్తుండగా ఈ మూస ప్రాసతో కలిపి నాటకాలపై యాసలో రాయగా వాచికెక్కిన మహత్తర గ్రంథరాజాన్ని చదువుతూ అలా అలా రోడ్డుపై నడుస్తూ ఉండగా తొలిచూపులోనే మీ తలతో నా తలకాయను ఢీకొన్నప్పుడు.
0: తలకేమన్నా బుడిపొచ్చిందా?
1: అక్కడే మీరు పొరపడ్డారు బ్రహ్మానందం గారు.
0: బ్రహ్మానందం ఏమిటి? నా పేరు ఆనందం.
1: పేరులు ఆనందం ఉంది కదండి, అది చాలు. ఎక్కడ ఆపాను?
0: అదేదో తొలిచూపన్నారే.
1: అది అలా మిమ్మల్ని అనుకోకుండా గుద్దినప్పుడు తల గుర్రున తిరుగుతుంది మూసగారు. దాన్ని అలా తిరగకుండా ఆపాలంటే తీయటి టీ చుక్క నోట్లో పడాల్సిందే అని తమరు అన్నారా లేదా?
0: నేనెప్పుడు అన్నానండి? నేను పక్క రాష్ట్రం వెళ్ళి 10 ఏళ్ళు అవుతోంది. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు?
1: అది అయ్యా అలా అడిగారు, బాగుంది. నేను ఒక గొప్ప నాటక రచయితను, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను. పేపర్ మీద పెన్ను పెట్టానంటే వెన్నపూసలో వేలు పెట్టినట్టే జర జర జర జారిపోవాల్సిందే.
0: చేచే, నాటకాలా?
1: అలా అంటారేమిటండి, తమరికి నాటకాలంటే పడవ?
0: పేరు ఎత్తితేనే నాకు చిరునెత్తుకు వస్తుంది.
1: అలాగా నేను రాసిన ఓ నాటకంలో మీలాగే నాటకం అంటే చిరాకు పడే ఓ పెద్ద మనిషి చిర్రును తుర్రుమనిపించి బుర్రను సర్రున మెరిపించి మురిపించి రాసిన సంభాషణలు విన్నారంటే మీ అభిప్రాయం మార్చుకుంటారు.
0: అయ్యా, ఇంతకీ మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఈ నాటకాల గురించి నాకెందుకు చెప్తున్నారు?
1: వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నానయ్యా. మీ అబ్బాయి సూర్యం మామూలు వ్యక్తి కాదు, రాబోయే తరానికి కాబోయే హీరో, రంగస్థలం మీద మార్తాండులా వెలిగిపోయే అద్భుతమైన నటుడు. అతగాడు నేను రాసిన దాల్చిన చెక్క అనే నాటకంలో సుగంధ ద్రవ్యాలు అమ్ముకునే హీరో పాత్రకి సరిగ్గా సరిపోతాడు. అందుకే అతన్ని మిమ్మల్ని తీసుకుపోదామని వచ్చాను.
0: ఓహో, తమరు అందుకొచ్చారన్నమాట?
1: అవునవును.
0: వాణ్ణి నిన్నే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టా. ఊరి చివర ఓ నాటకాల కంపెనీ ఉంది, అక్కడుంటాడు. అక్కడికెళ్ళి తీరిగ్గా మాట్లాడుకోండి, వెళ్ళండి.
1: అయ్యా, మీరు రాకపోతే ఎలాగండి? మీరు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే.
0: ఏమిటయ్యా నీ గోళ? నాకు నాటకాలంటే విరక్తి, నేను రానని చెప్పాను కదా.
1: అదేం కుదరదండి, మీరు రావాల్సిందే రావాల్సిందే.
0: ఇదిగో మూస, నన్ను విసిగించకుండా మర్యాదగా బయటికి నడు.
1: నేను వెళ్ళనండి.
0: ఎందుకెళ్ళా?
1: వెళ్ళనంటే వెళ్ళనండి.
0: అదే ఎందుకెళ్ళా?
1: నా ఇష్టం అండి.
0: అంటే మా ఇంట్లో నీ ఇష్టం ఏమిటయ్యా?
2: ఆనందం గారు, ఆనందం గారు.
0: ఎవరు, లోపలికి రండి.
2: నమస్కారం అండి.

0: నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ఎవరు కావాలండి?
2: నా పేరు ఉల్కాపాతం అండి.
1: ఉల్కాపాతం, అదేం పేరండి?
2: అంటే నేను పుట్టిన సమయంలో ఆకాశంలో నుండి ఉల్కపడిన శబ్దానికి మా నాయనమ్మ పోయిందటండి. ఆమె జ్ఞాపకార్థం నాకు ఆ పేరు పెట్టారు.
1: వెరీ గుడ్. మా ఫ్రెండ్ కూడా మీ కోవకు చెందినవాడే. వెరైటీగా ఉంటుందని స్కై ల్యాబ్ అని పేరు పెట్టుకున్నాడు.
2: అవునా? ఇంతకీ మీ పేరు?
1: మోసా.
2: మోసా?
1: అవును, మోసా.
2: అదేంటండి శేషాల మోస? ఏంటండి మీది, మోసాపేట?
1: కాదు, కోకాపేట. నా పూర్తి పేరు మూడిన ముహూర్తం సత్యారావు. ముద్దుగా ఉంటుందని మోసా అని పెట్టుకున్నాను. ఎలా ఉందంటారు?
2: అదేదో శ్వాస వచ్చినట్టు ఉందండి. అవును, మూడిన ముహూర్తం మీ ఇంటి పేరా?
1: అబ్బే కాదండి, అది మా అమ్మమ్మకి ఇష్టమైన నాటకం పేరు. మీలాగే నేను పుట్టే సమయానికి మా అమ్మమ్మ మూడిన ముహూర్తం అనే మహత్తర నాటకం చూస్తుందట. ఇటు నేను పుట్టగానే అటు మా అమ్మమ్మ టబా కట్టేసిందట.
2: ఓ,
1: ఎప్పటికైనా అంత గొప్ప నాటకాన్ని రాసే ఎత్తుకు ఎదగాలని నేనే తగిలించుకున్నా.
2: వామ్మో, నాటకాలా?
1: ఏమిటలా అంటున్నారు? మీకు కూడా నాటకాలు పడవా?
2: పడవు, అసలు పడవు.
1: నాటకాలంటే పడని వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నానండి.
0: అయ్యాయా, మీ పరిచయ కార్యక్రమాలు ఇంకా జీవిత చరిత్రలు ఏమైనా వినిపిస్తారా? ఇంతకీ మీరెవరండి?
1: చెప్పారు కదండి మోసనని.
0: అబ్బా, మీరు కాదండి వీరు.
2: చెప్పాను కదండి ఉల్కాపాతమని.
0: అదే, ఇక్కడెందుకు పడ్డారని.
2: ఓ, అదే, మా అమ్మాయి హిడింబికి మీ అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చానండి. మీ ఊరి పంతులు గారు చెప్పారు.
0: ఓహో, అలాగా, రండి రండి, ఇలా కూర్చోండి. అయ్యో, ఎండన బడొచ్చినట్టున్నారు, మజ్జిగ తెప్పిస్తాను, ఉండండి.
1: మజ్జిగొద్దు గాని మజా తెప్పించండి చిదానందం గారు. అంటే రెండూ తెప్పించినా సంతోషమే అనుకోండి, ఒకదాని తర్వాత మరొకటి లాగించేయచ్చు. అసలే ఎండలు బొగ్గమంటున్నాయి కూడా.
0: చాలా సంతోషం. ఒరే రంగయ్య, రంగయ్య.
3: హాయ్, వస్తున్నానండి.
0: ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు తొందరగా కిరాణా కొట్టుకెళ్ళి ఓ కూల్ డ్రింకు నాలుగు గ్లాసులు పట్రా.
1: ఇదిగో రంగయ్య, ఇట్రా. ఆ షాపులో సిగరెట్లు ఏమైనా దొరుకుతాయా?
3: హాయ్, దొరుకుతాయండి.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే రెండు గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ పట్రా.
3: ఏంటండి
1: గోల్డ్? గోల్డ్ రంగయ్య, గోల్డ్.
3: అయ్యగారు
0: కానీరా, వెళ్ళు.
3: అత్తగానండి.
0: ఉల్కాపాతం గారు, ఎలా జరిగిందండి మీ ప్రయాణం?
2: బాగానే జరిగిందండి.
1: అవును ఊపా గారు.
2: ఊపానా? అదే ఉప్మాలాగా, ఊపా ఏంటండి?
1: మీ ముద్దు పేరేలండి. అవును ఊపా గారు, మీకు ఒక్కరికే నాటకాలంటే ఇష్టం ఉండదా? మీ ఇంట్లో అందరూ ఇంతేనా?
2: అందరూ అంతేనండి, నా మాట పాటించాల్సిందే.
1: కళాభిరుచి లేని మీ ఇద్దరిని చూస్తుంటే నాటకం రుచి చూపించాలనిపిస్తుందండి.
3: అయ్యా ఇదిగో అండి కూల్ డ్రింకు, గ్లాసులు.
0: రంగయ్య, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన ఊరి పంతులు గారిని పిలుచుకురా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి.
3: ఎందుకండి?
0: ముహూర్తం పెట్టడానికిరా.
1: ఎవరికి?
0: మా అబ్బాయికి.
1: ఓహో, అవును రంగయ్య, నా సిగరెట్లు తెచ్చావా?
3: అవి బంగారం షాపులో కొనుక్కోవాలంటండి.
1: బంగారం షాపులోనా? అదేంటయ్యా?
3: మీరే అన్నారు కదండి గోల్డ్ గోల్డ్ అని. నేను కొట్టుకెళ్ళి అదే అన్నానండి. అక్కడేమో బంగారం కొట్టుకెళ్ళమన్నారండి.
1: అయ్యో రంగయ్య, ఇదిగో అది. సరే, నువ్విప్పుడు మళ్ళీ పంతులు గారింటికి వెళ్తావు కదా?
3: హాయ్, వెళ్తానండి.
1: మరి వచ్చేటప్పుడు తీసుకురా. ఇదిగో ఈసారి గోల్డ్ కాదు, చార్మినార్ తీసుకురా.
3: అట్టగండి.
1: ఉల్కా గారు, మీ అమ్మాయి మిల్క్ బ్యూటీయా సిల్క్ బ్యూటీయా?
2: కాదండి, డార్క్ బ్యూటీ. మా అమ్మాయిని నిలబెడితే రోడ్డు రంగులో కలిసిపోయి అస్సలు కనపడదు.
1: ఓహో, అచ్చం మీ పోలిక అన్నమాట.
2: మరే
0: అయ్యా, మీ ప్రశ్నలు కాసేపు ఆపుతారా?
1: ఈ ఒక్క ప్రశ్న సంధించి
0: ఆపవయ్యా, మేము కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి.
1: మాట్లాడుకుందండి. మంచి రసవత్తర ఘట్టంలోకి అడుగు పెడుతున్నప్పుడు మధ్యలో అడ్డు రాకండి. పాతం గారు, విషయం ఏమిటంటే మన సూర్యం గారు లేరు, అదే మీ హిడింబి గారికి కాబోయే భర్త గారు. వారెంత గొప్ప నటులో తెలుసా?
2: అస్సలు తెలియదు.
0: అబ్బా నువ్వు ఊరుకోవయ్యా, ఇప్పుడు వారి సంగతి ఎందుకు?
2: ఏమిటి మీరంటున్నది? ఆనందం గారి అబ్బాయికి కూడా నాటకాలు పిచ్చిందా?
1: మరేమనుకుంటున్నారు? వీళ్ళబ్బాయి స్టేజ్ ఎక్కి డైలాగ్ డెలివరీ చేస్తుంటే ఉంటుంది చూడండి. దిష్టిబొమ్మలా అలా చూస్తూ ఉండిపోవలసింది అనుకోండి.
0: మూసీ గారు.

0: కాదండి మూస.
1: ఆహా, ఏదో ఒకట్లే. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఆ ఉల్కాపాతం గారు ఇప్పుడు ఆ నాటకాల గొడవ మనకెందుకండి?
0: అలా తప్పించుకుంటారేమిటండి?
1: ఉండవయ్యా, నువ్వు అక్కడి సంపుకు తింటున్నావు.
2: అయ్యా, పంతులు గారు ఇంట్లో లేనటండి.
1: మరి ఎక్కడికి వెళ్లారో కనుక్కున్నావా?
2: అదేదో బిల్లు మంగళారం అని నాటకానికి వెళ్ళారటండి.
0: రంగయ్య, అది బిల్లు మంగళవారం కాదురా, బిల్వ మంగళుడు మహానుభావుడు. ఆ మంగళవారం అంటే గుర్తొచ్చిందండి, నేను రాసిన మంగళవారం మక్కగారలు. రే, వింటున్నావా?
2: హాయ్.
0: ఆ మంగళవారం మక్కగారలు అనే ఓ నాటకంలో హీరో దోరగా కాల్చిన గారెలు తింటూ
2: నాలుగు కరుచుకున్నాడయ్యా.
0: కాదురా, బూరెలు ఎలా తయారు చేయాలో ఆలోచిస్తున్నాడు. అవునరా, ఇంతకీ నా చార్మినార్ తెచ్చావా?
2: అది అక్కడ ఉండదంటే హైదరాబాద్ ఉంటుందన్నాడండి.
0: అబ్బా, నాలుగు పీకేస్తుంది కదా. ఉల్కా గారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమిటి?
3: చిచ్చి, నాకు అలవాట్లేదండి.
2: బాబు గారు, నా దగ్గర బీడీ ఉంది, కాలుతారా?
0: ఇలా ఎవరే రంగ, కాదేది కాల్చుడు కనర్హం అన్నారు మా గిరీశం గారు.
1: రంగయ్య, ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు?
2: బాబు గారికి బీడీ తెద్దామనే.
1: బీడీ లేదు, గీడి లేదు, ముందు లోపలికి వెళ్తావు.
0: అబ్బా, పరమానందం గారు వాడిని ఎందుకండి తిడతారు? రంగయ్య, నాకు ఇప్పుడేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు.
2: హాయ్, అలాగేనండి.
0: ఉల్కాపాతం గారు, నేను ఇటీవల గుండె మంటలు అని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ నాటకం రాశానండి.
3: ఆహా,
0: అందులో డైలాగ్స్ ఏమైనా వింటారేమిటి?
3: అబ్బా వద్దులేండి.
1: ఇదిగో మూసి, నీకు దండం పెడతాను కాసేపు ఆపవయ్యా.
0: తమరంత ప్రేమతో చెబితే నేనెందుకు కాదంటాను? ఆ ప్రేమంటే గుర్తొచ్చిందండి. ఉల్క గారు, మీరు ఏ పిలకనైనా ప్రేమించారా?
4: పిలక?
0: అదే, ఐ మీన్ అమ్మాయిని. ప్రాస కోసం పదం వాడా?
4: అర్థం అక్కర్లేదా?
0: అంతరార్థం మీకు అర్థమయ్యాక అర్థంతో పనేమిటండి? ఇంతకీ బాణం గుచ్చారా?
4: ఎక్కడా?
0: అదేనండి, అమ్మాయి గుండెల్లో.
3: అయ్యా, నేనే బాణాలు గుచ్చలేదు, ఎవరి ప్రాణాలు తీయలేదు. ఆనందం గారు, ఇక నేను వెళ్ళొస్తానండి. పెళ్లి సంబంధం గురించి వచ్చేవారు మాట్లాడుకుందాం, సరేనా?
1: అలాగేనండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, మరేమనుకోకండి.
0: అబ్బా, ఉల్కానందం గారు, మీ డైలాగులు మరీ పాతగా ఉన్నాయండి. ఓ రెండు ట్రెండింగ్ డైలాగులు వదలమంటారా?
3: అయ్యా, మీరు రోజు ఇలాగే మనుషుల్ని కాల్చుకు తింటూ ఉంటారా?
0: ఎప్పటి నుంచో వేచి చూస్తే గాని ఈ మహద్భాగ్యం దొరకలేదండి. ఇలాంటి విందు భోజనం చేసి చాలా రోజులైంది.
3: కర్మ కర్మ.

0: ఆగవయ్యా, ఎవరు ఎవరు నువ్వు? అలా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసావేంటి? తలుపులు ఎందుకు మూసావు? ఎవరు నువ్వు? మాట్లాడవే.
1: అయ్యా, మోగవాడేమోనండి.
2: నేను మొగండి కదండి.
1: అయితే ముష్టోడువా?
2: కాదండి.
1: మరి ముద నష్టపోడువా?
2: అబ్బా కాదండి.
1: మరెవరివి?
2: అయ్యా, ముందు నన్ను కాపాడండి. మీకన్ని వివరాలు తాపీగా చెప్తా.
0: తాపీగా మాట్లాడడానికి నువ్వు తాపీ మేస్త్రివి, నేను ఇల్లు కట్టించుకునేవాడిని అనుకున్నావా? అదేం వీల్లేదు, మర్యాదగా బయటికి నడు.
2: అయ్యా అలా అనకండి అయ్యా. ఒక్క 10 నిమిషాలు నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి, ఆ తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను.
3: ఆనందం గారు, వీళ్ళు చూస్తే నాకెందుకో భయంగా ఉందండి. ఏదో నేరం చేశాడు అనిపిస్తోంది.
2: నేనేమి నేరం చేయలేదు సార్, నన్ను నమ్మండి.
0: ఇదిగో మర్యాదగా బయటకు వెళ్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా?
2: నేను వెళ్ళను.
3: ఎందుకు వెళ్ళవు?
2: అది నా ఇష్టం.
0: నీ ఇష్టం ఏమిటయ్యా? ఇది నా ఇల్లు.
2: సరే, ఇందాకేదో పోలీసులకు ఫోన్ చేస్తానన్నారుగా, చెయ్యండి.
1: చూసారా చూసారా వాడి ధీమా.
0: ఏ అడగకుండానే లోపలికి దూరి పోలీసులకు ఫోన్ చేయమని బెదిరిస్తావా? నీకెన్ని గుండెలు?
1: అబ్బా మళ్ళీ అదే పాత డైలాగ్. సత్యానందం గారు, మనిషికి ఒకే గుండె ఉంటుందండి, మీరు ఆ డైలాగ్ మార్చండి.
0: నువ్వు నోరు మూసుకోవయ్యా, అసలే గుండె దడదడామని కొట్టుకుంటుంటే.
2: పోలీసులకు ఫోన్ చేయరే.
3: చెయ్యండి ఆనందం గారు.
0: చేస్తే ఏం చేస్తారో తెలుసా? బొక్కలో వేసి మక్కిలు ఎరగొడతారు.
2: ఆ ఒక్కడే కాదండి, మీ అల్లుడు గారి బొక్కలు కూడా ఎరగొడతారు.
0: ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అంటే మా అల్లుడు గారిని కూడా అరెస్ట్ చేస్తారా?
2: నేను మీ అల్లుడు గారు కలిసి చాలా కాలంగా మారువేషాల్లో ఆడవాళ్ల మెడల్లో గొలుసులు కొట్టేస్తున్నాం.
1: అబ్బా ఇద్దరు హేమహేమీలే, మంచి స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. దొంగ గారు, చోరగళ కాకుండా తమకి ఇంకా ఏమైనా సైడ్ బిజినెస్లు ఉన్నాయా?
2: ప్రస్తుతానికి లేవు గాని మరీ

0: మెడలో గొలుసులు కొట్టేటువంటి కొంచెం రిస్కీగా ఉంది. ఈసారి ఏ నగల షాప్ అయినా ప్లాన్ చేయాలి.
1: అబ్బో, ఒక అడుగు ముందుకు వేయబోతున్నారన్నమాట. శుభం.
2: ఆనందం గారు, నాకంతా అయోమయంగా ఉందండి. నేను వెళ్ళొస్తాను.
1: ఆగండి ఆగండి. అమ్మమ్మమ్మ, మమ్మల్ని ఇద్దరిని వదిలేసి మీరొక్కరే అలా వెళ్ళిపోతే ఎలాగండి? దొంగగారు ఈయన కాస్త మందలించండి, వెళ్ళిపోతానంటున్నాడు.
0: ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా?
2: కత్తి కత్తి కత్తి.
3: ఏమిటయ్యా నీ బెదిరింపు? కత్తి చూపిస్తే బెదిరిపోతాం అనుకున్నారా?
1: అబ్బా, అలా గుటకలు మింగుతూ చెప్తారేమిటండి డైలాగు? జోరుగా చెప్పండి. పోనీ ఉల్కా గారు, మీరేమైనా ట్రై చేస్తారా?
2: అబ్బా, నా వల్ల కాదు.
0: మాట్లాడకుండా దగ్గరికి రండి.
1: పాతం గారు, దొంగ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి.
2: అమ్మో, నాకు కత్తులంటే భయం.
1: కత్తులంటే జ్ఞాపకం వచ్చింది. విశ్వానందం గారు, నేను రాసిన చురకత్తులు అనే ఓ నాటకంలో.
3: ఇదిగో మూస, కాసేపు మూస్తావా?
1: సర్లేండి. దొంగగారు, ఇది నిజమైన కత్తి అంటారా?
0: అవును, పారిపోయి ఇక్కడికి వస్తూ ఓ సందు చివరిలో కొన్నాను.
2: ఆనందం గారు, కాస్త నన్ను బయటకు పంపిస్తారా?
1: ఏమిటండి మీరు పదే పదే బయటకు వెళ్ళిపోతానంటున్నారు?
2: ఆపుకుంటే కడుపు ఉబ్బిపోయేలా ఉందయ్యా.
0: ఏమిటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు?
1: ఏం లేదండి, బయటకెళ్లి నలుగురు వస్తాదులను తీసుకొచ్చి ఈ దొంగని ఈ చౌతలు పారేద్దామంటున్నారు ఉల్కాపాతం గారు.
2: నేనెప్పుడన్నానయ్యా? అయ్యా దొంగ గారు, అంత అబద్ధం, నేను అలా అనలేదు. నా కడుపు ఉబ్బిపోయేలా ఉంది, కాస్తలా గాలికి వెళ్ళొస్తారని చెప్పారండి, అంతే.
0: అంతేనా?
1: కాదండి
2: కాదండి, అంతే అండి.
1: చూసారా ఎలా ఒప్పుకున్నాడో.
2: అయ్యా మోసగారు, దయచేసి నన్ను ఎరికించకండి, ఇక మీరు ఆపండి.
1: కొంచెం బ్రేక్ ఇస్తాను కానీ దొంగ గారు, మిమ్మల్ని పదే పదే దొంగ దొంగ అని అనడం అదేదో దొంగతనం చేసినట్టుగా ఉందండి. ఇంతకీ తమరి నామధేయం
0: అంటే?
1: మీ పేరండి?
0: నా పేరు జుబ్బా.
1: జుబ్బానా? అయ్యా, మీ పూర్వీకులు ఏమైనా జుబ్బాలు అమ్ముకునేవారా?
0: కాదు.
1: మరి తమరి నాన్నగారి పేరు?
0: తుబ్బా.
1: తమరి తాతగారి పేరు అల్లమురబ్బానా?
0: అవును.
1: అబ్బా, జుబ్బా తుబ్బా అల్లమురబ్బా, మహత్తరమైన ప్రాస. చూసారా ఆనందం గారు ఎలా పట్టేశాను?
3: చూస్తున్నా చూస్తున్నా.
1: జుబ్బా గారు, మొత్తానికి మీది బా బా ఫ్యామిలీ అన్నట్టు.
0: అవును.
1: అయ్యా జుబ్బా గారు, అసలు మీరు ఆనందం గారి అల్లుడు గారు తొలిసారిగా ఎక్కడ కలుసుకున్నారో?
0: అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్.
1: అదేమిటో కాస్త చెప్తారా? నా నాటకానికి ఏమైనా పనికొస్తుందేమో చూస్తాను.
0: సరే.
1: ఒక్క నిమిషం ఆగండి. ఆనందం గారు, మీ అల్లుడు గారు జుబ్బా గారు తొలిసారిగా ఎలా కలిశారో చెప్తున్నారండి. మంచి రక్తి కట్టే సన్నివేశం, ఇలా రండి.
3: వాడి బొంద.
1: అబ్బా, అలా చిరాకు పడుతూ కూర్చుంటే ఎలాగండి? వినండి ముందు. జుబ్బా గారు, తమరు ప్రారంభించండి.
0: అలాగే, అది అర్ధరాత్రి.
1: ఓహో, గొప్ప సమయం.
0: నేనలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాను.
1: పోలీసులు ఏమైనా తరుముతున్నారా?
0: కాదు, కుక్కలు
1: అనుకున్నానండి. అప్పుడు కూడా మీరు ఇదే చొక్కా చిరిగిన ప్యాంటు వేసుకుని ఉంటారు, అంతేనా?
0: అవును, ఇవి నాకు బాగా అచ్చొచ్చిన బట్టలు.
1: ఆ తర్వాత?
0: నాకెదురుగా ఇంకొక వ్యక్తి అచ్చం నాలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
1: స్లో మోషన్ లో వస్తున్నాడా?
0: కాదు, నాలాగే వేగంగా వస్తున్నాడు.
1: ఆయన్ని కూడా కుక్కలు తరుముతున్నాయా?
0: కాదు, వాళ్ళ ఆవిడ తరుముతుంది.
1: ఎందుకు?
0: గొంతుకు గొలుసు చేయించమని వారం రోజులుగా పోరు పెడుతుందట. వాళ్లత్తయ్య మెళ్ళో గొలుసు కొట్టేసి భార్యకు ప్రజెంట్ చేద్దామనుకుని అడ్డంగా దొరికిపోయాట. అందుకే వాళ్ళావిడ తరుముకుంటూ వస్తే చేతిలో కర్ర పట్టుకుని ఆయన అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడట.
1: ఓహో, భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై వేగంగా కోపంగా సరసాలాడుకుంటున్నారన్నమాట.
3: సరసాలాడుకోవటం ఏమిట్రా నీ పిండాకుడు?
1: మీరుండండి. దొంగ గారు, మీరు చెప్పండి.
0: అలా పరిగెత్తుకుంటూ వచ్చి పడేల్మని నన్ను ఢీకుని పారిపోతుంటే కుక్కలు ఆయన చేతిలో కర్రను చూసి వెనక్కు పారిపోయాయి.
1: మరి వాళ్ళ ఆవిడ?
0: ఆవిడ నా చేతిలో కత్తి చూసి ఇంటికి పారిపోయింది.
1: ఓహో, కర్రని చూసి కుక్కలు.

0: కత్తిని చూసి మహిళ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. మరి మీరిద్దరూ ఎలా కలిశారు?
1: నా వెంట పడుతున్న కుక్కలను తరివిన ఆయన, ఆయన వెంట పడుతున్న వాళ్ల భార్యను తరివిన నేను, ఇలా ఒకరికొకరు అనుకోకుండా సాయం చేసుకుంటున్నాం.
0: అలా మీ మనసులు కలిశాయన్నమాట?
1: అవును, అప్పటి నుంచి మొదలైంది మా ప్రయాణం.
0: ఆహా, అద్భుతంగా ఉందండి మీ కథ. ఇదే కథను పెట్టి నాటకం రాస్తే ఇసకేస్తే.

0: చెప్పునాయన.
1: బాగా ఎండను పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు బాగా ఆకలిస్తుంది, ఏమైనా తినాలనిపిస్తుంది.
0: ఆకలిస్తుందా? మానాయన మానాయనే, ఇగో ఆ వంటింట్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళి బాగా మెక్కు.
1: అలాగే. ఇదిగో నన్ను ఇలా లోపలకు పంపించి మీరలా బయట తోక దాడించాలని చూశారో, ఇదంత పదునుగా ఉందో చూశారుగా.
2: అయ్యా సుబ్బా గారు, నేనున్నానుగా ఇక్కడ, వీళ్ళెక్కడికి వెళ్లకుండా చూసే బాధ్యత నాది. తమరు లోపలికి వెళ్ళండి.
1: అలాగే.
2: అయ్యా ఆనందం గారు, ఇదంతా చూస్తుంటే నేను 1993లో మా ఇంట్లో దొంగలు పడ్డారు అనే ఒక నాటకంలో అచ్చం ఇలాగే ఒక దొంగ ఇంట్లోకి అనుకోకుండా దూరితే ఏం చెయ్యాలో బహు రసవత్తరంగా రాశానండి. ఆ డైలాగ్స్ ఏమైనా కొంచెం వింటారా?
0: అబ్బా ఇప్పుడు వద్దయ్యా, నువ్వు నీ నాటకాలు కొద్దిసేపు ఆపే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
3: ఏం చేస్తామండి, చచ్చిన పాముల పడుండాల్సిందే.
2: అది పాము అంటే గుర్తుకొచ్చింది ఉల్కాపాతం గారు, నేను 24 ఏళ్ల వయసులో నట్టింట్లో నాగరాజు అనే లఘు నాటికలో బుష్ బుస్సుమని బుసలు కొడుతూ నట్టింట్లో ఆ బుజ్జిపాము చేసే సందడిని అద్భుతంగా వర్ణించాను. ఆ మాటలు ఏమైనా వింటారా?
0: ఇదిగో మూస ఆపవయ్యా నీ నస, అసలేం చెయ్యాలో నాకేం పాలుపోవట్లేదు.
2: అయ్యా ఈ సమయంలో పోలీసులు కనుక వచ్చారా, ఇక నేరుగా జైలుకే. ఏమండి ఉల్కాపాతం గారు, తమరు ఎప్పుడైనా జైలుకు వెళ్లారా?
3: తమ దయ వల్ల ఇంకా వెళ్ళలేదండి.
2: ఓన్లేండి పాపం, ఒకవేళ ఈ దొంగ పట్టుబడితే కాస్త వాడికి తోడుగా వెళ్దురుగానిలేండి.
3: ఆనందం గారు, ఎవరు వచ్చినట్టున్నారండి?
2: ఇంకెవరండి, ఏ ఎస్ఐయో సిఐయో వచ్చి ఉంటాడు. ఉల్కా గారు మీ అదృష్టమే అదృష్టం అండి, ఇలా అనుకున్నామో లేదో అలా వచ్చేసారు.
0: ఆపవయ్యా, అసలే కాళ్ళు వణికిపోతుంటాను.
2: విరజానందం గారు, వెళ్ళి ఆ తలుపులు త్వరగా తీయండి, ఆలస్యం అయితే వాళ్ళకు అనుమానం వస్తుంది.
0: అవునా? అయితే నువ్వు వెళ్ళి.
2: అమ్మా మీ ఇంటి తలుపు నేను తీయడం ఏంటండి, పోనీ మన ఉపాగారు తీస్తారు.
3: అమ్మో నేను వెళ్ళను.
2: ఇక లాభం లేదండి విస్మయానందం గారు, మీరే వెళ్ళి తీయాలి.
0: కర్మ కర్మ తీయక చేస్తానా?
1: ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లోకి మనుషులు ఎవరైనా వచ్చారా?
2: కొత్తగా నేను ఉల్కాపాతం గారు వచ్చామండి, కానీ వంటింట్లోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదండి.
1: ఓకే, ఒక దొంగ వేదవ మా నుండి తప్పించుకుని పారిపోయి ఇటువైపుగా వచ్చాడు, ఇక్కడికేమైనా వచ్చాడేమోనని.
0: లేదు సార్, మా ఇంటికి ఎవరు రాలేదు సార్.
1: ఇంతకీ మీ పేరు?
0: ఆనందం సార్.
1: సరే ఎవరైనా వస్తే నాకు చెప్పండి.
2: మీకెందుకు సార్ శ్రమ, ఒక గంట పోయాక రండి, పాపం వాడు భోంచేస్తున్నాడు.
1: ఎవరు?
0: అదే అదే సార్, మా పనివాడు రంగయ్య, వాడు భోంచేస్తున్నాడు. ఓ గంట పోయాక మేం కూడా తింటాము అంటున్నాడు కదా.
1: ఆ ఎక్కిలు ఎవరికి వస్తున్నాయి?
2: ఇంకెవరికండి, జుబ్బా గారి.
1: జుబ్బానా? అతనెవరు?
0: చెప్పాను కదా సార్, అతను మా పనివాడు రంగయ్య అని వాడన్నమాట. పాపం జుబ్బా శరీరానికి బిగుసుకుపోయి ఎక్కిలు వస్తున్నాయన్నమాట.
2: ఉల్కాపాతం గారు, వెళ్ళి వాడికి కాస్త మంచినీళ్ళు పట్టండి.
3: అమ్మో నాకు భయం అండి, నేను వెళ్ళను.
2: మీకెందుకండి భయం, ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారుగా, ధైర్యంగా వెళ్ళండి.
0: మీరుండండి ఉల్కాపాతం గారు, నేను వెళ్ళొస్తాను.
2: అబ్బా మీ ఇంటికి ఎస్ఐ గారు వస్తే మాట్లాడకుండా అలా మధ్యలో వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి. మీరుండండి, ఇదిగో ఉల్కా గారు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను.
0: నేను వెళ్ళొస్తాను, ఉండండి.
3: వెక్కిళ్ళు ఆగిపోయాయి ఆనందం గారు, మీరిక్కడే ఉండండి.
0: అలాగే.
1: ఇక నేను వెళ్ళొస్తాను. ఎందుకన్నా మంచిది, ఈ ఇంటి మీద అయితే ఒక కన్నీసి ఉంచాలి.
0: అమ్మయ్యా పెద్ద గండం గడిచింది, ఈ మలపత్రాష్ట్రుడికి ఇప్పుడే ఎక్కిళ్ళు రావాలా?
2: అయ్యా అవి ఎక్కిళ్ళంటి చెప్పొస్తాయా ఏమిటి? ఈ సందర్భంలో ఓ కవిత లోపల నుంచి అలా తన్నుకొస్తుందండి, చెప్పమంటారా?
0: చెప్పొద్దు అంటే మీరు ఆపుతారా? చెప్పండి.
2: అవుననుకోండి, చెప్పకుండా వచ్చేవే ఎక్కిళ్ళు, గిల్లితే కమిలిపోయేవి చెక్కిళ్ళు, కల్లాపి చల్లితే దగదగా మెరిసిపోయేవి వాకిళ్ళు.
0: ఇక నువ్వు వెళ్ళు.
2: అబ్బా భలే కలిపారే.
0: అయ్యా ఇంతవరకు కథలతో తిన్నావు, మళ్ళీ ఇప్పుడు కవితలు మొదలు పెట్టావా?
2: అబ్బే లేదండి, అప్పుడప్పుడు సజ్జెస్ట్.

0: కరుణతో కవితలు అలా కావేరిలా పొంగుకుంటూ వస్తాయండి. అయ్యా పులకా గారు, మీకేమైనా చిన్న లైన్ వినిపించమంటారేమిటి?
1: అబ్బా నా పేరు పులకా కాదండి, పులకా.
0: ఏదోట్లండి, ఇంతకీ వీడి తిండి అయిపోయిందో లేదో చూసొస్తానుండండి.
2: ఏమండి?
3: మళ్ళీ ఏం కావాలి నాయన?
2: నాకు భోజనం చేయగానే సిగరెట్ కలిసి అలవాటు ఉంది. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?
0: గొప్పవాళ్ళ అలవాట్లేవే.
2: ఉన్నాయా లేవా?
3: బాబు అది నేను సిగరెట్లు కాల్చను, కావాలంటే చుట్టలు ఇస్తాను.
2: చుట్టలా? నాన్ సెన్స్.
0: జుబ్బగారు, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే పనివాణ్ణి తెమ్మని పురమాయించానండి, వాడు తీసుకు రాలేదు.
2: సరే ఏదో ఒకటి ఇవ్వండి.
3: రంగయ్య,
4: హాయ్. వస్తున్నానండి.
3: ఇదిగో ఈయన గారికి ఓ రెండు చుట్టలు ఇవ్వు.
4: అట్టగాండి, ఇదిగోండి. అయ్యగారు, ఈయన గారు ఎవరండి?
3: ఈయన
0: జుబ్బా గారని గొప్ప హస్త కళాకారుడు, మన ఇంటికి ఈ రోజు ఆహ్వానించాం.
4: అంటే ఈ అయ్యగారు కూడా నాటకాలు ఆడతారండి?
0: కాదు రంగయ్య, ఈయనది ఒక ప్రత్యేకమైన కళ.
4: ఈయన ముఖం చూస్తే నాకు అట్ట అనిపించట్లేదయ్యా.
2: ఏంటి
0: అయ్యా? జుబ్బా గారు కోపగించుకోకండి, మీరుండండి, నేను మాట్లాడతానుగా. రంగయ్య, ఈయన జుబ్బా గారిని మీ అయ్యగారి అల్లుడు గారి ప్రాణ స్నేహితులు.
4: మరి ఆ వేషం ఏందండి, అట్టుందే?
0: ఓ అదే, అది లేటెస్ట్ వేషం రంగయ్య. టార్న్ జీన్స్ అనే పేరు విన్నావా?
4: అంటే ఏటండే?
0: అంటే మన బట్టలు మనం చింపుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు?
4: పిచ్చి.
0: అది అదే షాపు వాడు చించి అమ్మాడనుకో, అది ఫ్యాషన్ అంటారన్నమాట. అర్థమైందా?
4: మరి ఇట్లాంటి వేసును బయట తిరిగితే కుక్కలు ఎంటపడవా అయ్యా?
0: నా లెక్క ప్రకారం ఈ పాటికి జుబ్బా గారు రేబీస్ టీకా వేయించుకునే ఉంటారు. ఏమండి అంతేనా?
2: స్టాప్ ఇట్.
0: అబ్బో
2: ఏమండి?
3: చెప్పు నాయన, ఇంకేం కావాలి?
2: ఇంకేం వద్దు గాని, నాకు మత్తుగా నిద్ర వస్తుంది.
1: దానికి మమ్మల్ని ఏం చేయమంటావు?
2: ఏమక్కర్లేదు గాని, నేను మా ఇంటికి వెళ్తాను.
0: అబ్బా జుబ్బా గారు ఎంతసేపు ఉన్నారు కదా, నాకు 10 నిమిషాలు కేటాయిస్తారా?
3: ముసా.
0: అబ్బా ఉండండి, మీరు మాత్రం వింటే సరిపోతుందా నా నాటకాలు డైలాగులు? పాపం జుబ్బా గారు కూడా వినొద్దు.
1: అబ్బా కావాలంటే మేము వింటామండి. అబ్బా బాబు, ముందు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళలేమండి.
0: ఇవి మీకు వినిపించేవి కావండి, దొంగల నిబంధనల నుండి కాచి వడబోసి రచించిన రత్నాల్లాంటి మాటలు. జుబ్బా గారు, విషయం ఏమిటంటే నేను నాటక రచయితను, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను.
2: రాసుకోండి, దానికి నన్ను అడగటం దేనికి?
0: మిమ్మల్ని అడగడం కాదండి, నేను రాసిన నాటకాల్లోని మచ్చుతునకల్లాంటి డైలాగులు మచ్చుకు కొన్ని వినిపిస్తాను, వింటారా?
2: నాకు పీకలు కూసే అలవాటు ఉంది, కొయ్యమంటారా?
1: తెక్క కుదిరింది. బాబు ఆ పని చేయండి, మీ శిలాగ్రహం పెట్టుకుంటాను.
0: అబ్బో ఇక్కడ ఎవరి పీకలు కోయొద్దులండి. అయ్యా ముందు ఆ కత్తి లోపల పెట్టుకుని తమరు బయలుదేరండి. ఈసారి వచ్చేటప్పుడు ఆనందం గారి అల్లుడు గారిని కూడా తీసుకురండి, మాకు పరిచయం చేద్దరు గాని.
2: ఇదిగో నేను వెళ్లిపోయాను కదా అని పోలీసులకు నా విషయమైనా చెప్పారు తెలుసుగా.
0: అయ్యా జుబ్బా గారు, ఒక చిన్న మనవి.
2: ఏంటది?
0: ఏం లేదండి, ఈసారి తమరు వచ్చినప్పుడు మా ఉల్కా గారికి కాస్త జైలు అది చూపించండి, పాపం తెగ ముచ్చట పడుతున్నాడు.
1: అబ్బా మూసా గారు మీరు ఆగండి.
2: సరే చూద్దాం, నేను వెళ్తాను. హ్యాండ్స్ అప్.
0: అబ్బా అబ్బా, ఈ క్లైమాక్స్ లో మీ ఎంట్రీ ఓహో అద్భుతం సార్.
2: షట్ అప్.
0: ఏం డైలాగ్ డెలివరీ సార్! సార్ మీరు గనక పరిషత్తు పోటీలకు వెళ్తే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రైజ్ మీకే సార్.
2: ఆనందం గారు
3: సార్,
2: ఈ దొంగ విధవని మీ ఇంట్లోనే పెట్టుకుని ఏమీ తెలియనట్లు నటిస్తారా?
3: సార్ వీడెవడో మాకు తెలియదు సార్, మేము మాట్లాడుకుంటుంటే అకస్మాత్తుగా మా ఇంట్లోకి చొరబడి కత్తి చూపించి బెదిరించాడండి.
2: మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?
1: చెబితే చంపేస్తానన్నాడండి.
2: ఐసీ, దొంగతనం కాదు, దొంగను రక్షించడం కూడా నేరమే. మీరందరూ పోలీస్ స్టేషన్ కి నడవండి.
1: అయ్యా ఎస్ఐ గారు, ఏదో తెలియక చేసిన పొరపాటు వల్ల ఇలా ఇరుక్కుపోయామండి, నిజంగా మాకేం తెలియదు సార్.
2: ఇంతకీ మీరెవరు?
0: ఆయన హిడింబి గారి తండ్రి గారండి, సూర్యం గారికి కాబోయే మామగారండి.

0: హిడింబ ఆవిడెవరు?
1: ఉల్కా గారి కూతురండి.
0: ఇంతకీ ఈ ఉల్కా గారు ఎవరు?
1: ఇదిగో ఈయనేనండి ఉల్కా గారు. ముందుకు రండి సార్, ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రండి రండి.
2: నేనేనండి.
0: ఈయనకి ఆనందం గారికి ఏమిటి సంబంధం?
1: సంబంధం అంటే వీళ్ళ అమ్మాయి హిడింబిని ఆనందం గారి అబ్బాయి సూర్యం గారికి ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కలుపుకోవడానికి వచ్చారండి. పురోహితుడిని కూడా పిలుచుకురావడానికి మా రంగయ్య వెళ్ళాడండి. కానీ ఆయనేమో బిల్వమంగళుడు అనే మహత్తర నాటకం చూడడానికి వెళ్ళారట.
0: అవునా? అయితే మీకు ఈ దొంగకి ఏమైనా సంబంధం ఉందా?
2: చిచి, వీడికి నాకేమిటండి సంబంధం? లేదు లేదు.
1: అదేమిటండి అలా అంటారు? ఇందాకనేమో ఆ దొంగ మీకు దగ్గరి బంధువు అని చెప్పినట్టున్నారు.
2: నేనెప్పుడు చెప్పానయ్యా? నువ్వు భలే ఉన్నావు.
0: అయ్యగారు, అయ్యగారు.
3: ఏమిటా, ఏమైంది?
0: ఏం లేదు అయ్యగారు, మీ అందరికి స్పెషల్ కాఫీ పెట్టియాలా అని అడగడానికి వచ్చాయంతే. ఈయనెవరు?
1: ఈయన పేరు రంగయ్య అండి, మా అందరి పని మనిషి. చిత్తం ఎస్ఐ గారు, తమరు ఆ తుపాకీ ఎత్తి ఎంతసేపు అలా పట్టుకుంటారు? కాస్త బత్తాయి రసం ఏమైనా పుచ్చుకుంటారా?
0: షట్ అప్! అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, తుపాకీ అట్టా పెట్టేశారేంటండి? అని కానీ కాల్ చేస్తారా ఏంటి?
4: అవును, కాల్ చేస్తాను.
0: అయ్యి బాబోయ్, ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చిన సుట్టమండి.
1: ఏమి టైమింగ్ జుబ్బా గారు?
4: ఇది జుబ్బా కాదు, చొక్కా. రామయ్య?
1: అయ్యా, ఆయన పేరు రామయ్య కాదండి, రంగయ్య.
4: రంగయ్య, వీడొక దొంగ విధవ, మీ ఇంట్లో తాడుందా?
1: ఇప్పుడు తాడెందుకు ఎస్ఐ గారు?
4: వీణ్ణి వెంటనే కట్టిపడేయడానికి.
1: అబ్బా, మీరు అసలు టైంలో దెబ్బ కొట్టారు ఎస్ఐ గారు. ఈ టైంలో పోలీసుల ఎంట్రీ ఎప్పుడైనా బేడీలతోనే ఉండాలండి. మీరది ఎలా మర్చిపోయారు?
4: షట్ అప్! అది నీకు అనవసరం. రంగయ్య,
0: అయ్యా,
4: నువ్వెళ్ళి ఒక గట్టి తాడును ఒకటి తీసుకొచ్చి వీడి చేతులు కట్టాయి.
0: అయ్యి బాబోయ్, అయ్యగారు.
4: కదలకు, కదిలావో కాల్చి పడేస్తా.
1: అబ్బా, అదే రొటీన్ డైలాగ్ ఎస్ఐ గారు మీ పోలీసులందరికీ. ఒకసారి నేను రాసిన పోగాలపు పోలీసులు అనే నాటకం చదివి వినిపిస్తే గాని మీరు ఆ రొటీన్ డైలాగులు మార్చరండి.
4: షట్ అప్! రంగయ్య, వెళ్ళి త్వరగా తాడును తీసుకుంట్రా.
0: అయ్యి బాబోయ్, అయ్యగారు.
3: వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. అప్పుడే పట్టుకుందాం అనుకున్నా చచ్చు వెదవ కత్తి చూపించి బెదిరిచ్చాడు.
0: అలాగా అండి, ముందే చెప్తే చేతులు కాళ్ళు ఇరిసి పొయ్యిలో పెట్టాడు కాండి.
3: ఎక్కడ్రా, ఇదిగో ఈ మూసాగారు సందు దొరకనిస్తేనేగా. నువ్వు వెళ్ళి అర్జెంటుగా తాడు పట్టుకురా, వెళ్ళు. ఎస్ఐ గారు, వాడిని పంపించానండి.
4: మర్యాదగా మీరందరూ కూడా కదలకుండా నిల్చోండి.
1: అబ్బా ఎస్ఐ గారు, మూమెంట్ లేకపోతే నాటకం చప్పగా ఉంటుందండి.
4: షట్ అప్!
1: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎస్ఐ గారు ఈ ఒక్క డైలాగ్ మాత్రం చింపేస్తున్నారండి.
3: ఎస్ఐ గారు, నాకు ఫోన్ వస్తుందండి, కాస్త మాట్లాడుకోవచ్చా?
4: సరే.
0: హలో అయ్యగారు, నేను రంగాయని మాట్లాడుతున్నానండి.
3: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా?
0: నేను మన ఊరు శివర నాటకాల కొంపనుండి మాట్లాడుతున్నానండి.
3: నిన్ను తాడు తీసుకురారంటే అక్కడెందుకు తగలడం?
0: రేత్రి ఆ తాడిక్కడ మర్చిపోనానండి.
3: అఘోరం చేయలే గాని తొందరగా తాడిక్కడికి తీసురా.
0: అయ్యగారు, ఘోరం సరిగిపోనాదండి.
3: ఏమైందిరా, ఏంటి మాట్లాడుతున్నావు?
0: సూర్యంబాబు గారు నిత్యం జారి కింద పడిపోయారండి, తలని రక్తం రక్తం కూడా వస్తుంది అయ్యా.
2: అవునా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నానండు. నువ్వు ఈలోపు మన ఊరి డాక్టర్ని పిలుచుకురా. వెళ్ళు వెళ్ళు.
0: అలాగేనండి, అట్లాగే.
2: అయ్యయ్యో, ఎలా ఉందో ఏమిటో నా సూర్యానికి.
1: ఏమైంది ఆనంద గారు, అలా కంగారు పడుతున్నారే?
2: మా అబ్బాయి సూర్యం ఆ నాటకాల కంపెనీలో నిచ్చెన మీద నుండి జారి పడ్డాడట, తలకు గాయం అయ్యి రక్తం కూడా వస్తుందట. నేను ఇప్పుడే వెళ్ళాలి. సూర్యం నాయనా, నాయనా.
5: అయ్యయ్యో, ఎంత పని జరిగింది ఆనందం గారు.
4: ఎక్కడికి వెళ్ళేది?
2: ఎస్ఐ గారు, మా అబ్బాయికి తలకి బలంగా గాయం అయిందంటండి, నేను తక్షణమే వెళ్ళాలి.
4: అదేం వీల్లేదు. రే దొంగ విధవ, కదిలావో కాడికి పంపిస్తా.
1: అది ఎస్ఐ గారు, ఇప్పుడు డైలాగ్ మార్చారు, కొద్దిగా బాగుందండి.
4: షట్ అప్!
1: ఇది కూడా మార్చండి సార్, ఊరికి వినాలంటే బోర్ కొడుతుంది.
4: అందరూ ముందుగా పోలీస్ స్టేషన్కి నడవాల్సిందే.
2: ఎస్ఐ గారు, నేను మా వాడిని చూసి వచ్చాక మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి, నన్ను నమ్మండి ఎస్ఐ గారు.
4: చూడండి ఆత్మీయం గారు.
1: అబ్బా ఎస్ఐ గారు, మళ్ళీ మీరు దోడేశారండి. ఆయన పేరు ఆనందం అండి, ఆత్మీయం కాదు.
4: అదే చూడండి ఆనందం గారు, ఇలాంటి కేసులు చాలా చూశాను నేను. మర్యాదగా నాకు సహకరించి పోలీస్ స్టేషన్కి నడవండి.
2: సార్ సార్ సార్,

0: సార్, వాడు ప్రాణంగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు సార్. సార్ మీకు దండం పెడతాను, కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్ సార్. ఎస్ఐ గారు, ప్లీజ్ సార్.
1: ఉల్కాపాతం గారు, అదేమిటండి అలా చూస్తున్నారు? అవతల మీ బియ్యంకుల వారు ఏడుస్తుంటే మీకు కనీసం ఏడుపు రావట్లేదా? అసలు మీద గుండెనా పాషాణమా?
2: అది
1: వద్దులండి, వద్దులండి బాబు, మీ ఏడుపు మరీ దోకొచ్చేలాగా ఉంది.
3: ఏమండి, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు ఇప్పిస్తారా? షట్ అప్.
1: అబ్బా, డైలాగ్ తో సుత్తి వేస్తున్నారు ఎస్ఐ గారు.
3: యు షట్ అప్.
1: అబ్బా, ఇది తప్ప మీకేది రాదా ఎస్ఐ గారు? ఆ సరే గాని పాపం ఆ సుంటకి దాహం వేస్తుందట, నేను వెళ్ళి వాడికి నీళ్లు తీసుకొస్తాను. అదే చేత్తో మీకు కూడా కొంచెం అలోవేరా రసం తెచ్చదా ఎస్ఐ గారు?
0: అయ్యా ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, దాన్ని వెళ్ళనివ్వండి. నా సూర్యం లేకపోతే నేను బ్రతకలేనండి, వాడు నా ప్రాణానికి ప్రాణం.
1: ఆనందం గారు, ఏమిటండి ఇది? ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ముళ్ళుని ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, ఇవన్నీ వాడేసిన పాత డైలాగులండి. కొత్తవి ఏమైనా ఉంటే ట్రై చేయండి.
0: ఊరుకోవయ్యా, నువ్వు ఒకరివి, అర్థమైన డైలాగులు నువ్వు.
1: వెళ్ళండి ఎస్ఐ గారు, నేను అలా వంటింట్లోకి వెళ్ళొస్తానండి. ఉల్కా గారు నాకు కొంచెం తోడుగా వస్తారా?
4: నేను రాను, మీరే వెళ్ళండి.
1: వద్దులేండి, మీరందరూ ఇక్కడే ఉండండి. ఇదిగోండి జుబ్బా గారు, నీళ్లు తీసుకోండి. ఉల్కా గారు, మీరేమైనా తాగుతారా?
4: నాకు వద్దులేండి.
1: మీ మొహం చూస్తే గొంతు తడారిపోయినట్టుంది.
4: ఇప్పుడు నన్ను ఏం మాట్లాడించకండి, నాకేం అర్థం కావటం లేదు అసలు.
0: ఎస్ఐ గారు, అక్కడ ఒక నిండు ప్రాణం పోతుంటే ఇక్కడ మీకేమీ పట్టనట్టుంటారా? నాకు నాకు ఒక్క అరగంట సమయం ఇవ్వండి, మా బాబుని ఆసుపత్రిలో చేర్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారండి. ఎస్ఐ గారు, నా కొడుకుని నన్ను కాపాడుకోనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్
3: చూడండి, ఈ ఏడుపులు ఏమైనా ఉంటే రేపు కోర్టులో ఏడవండి, నడవండి అందరూ.
4: అయ్యా అయ్యా, నన్ను కూడా రమ్మంటారా?
1: ఏం, ఇటు నుంచి ఇటే తప్పించుకుందాం అనుకున్నావా? చూసారా ఎస్ఐ గారు, మీరు గనక చూడకపోయి ఉంటే ఈయన ఇటు నుంచి ఇటే ఉడాయిద్దామని పెద్ద స్కెచ్ వేశాడు.
4: అబ్బే, అదేం లేదండి.
1: అవును ఎస్ఐ గారు, ఇప్పుడు ఈ జుబ్బా గారిని ఎలా తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కి? అంటే కట్టడానికి తాడు లేదు కదా, అలాగని.
3: రండి, మీరిద్దరు వచ్చి చెరోపక్క పట్టుకోండి.
1: పదండి ఉల్కా గారు, తమరు అలా వెనక్కి వెళ్తారేం? రండి రండి.
4: నేనెందుకు?
1: చూడండి జుబ్బా గారు, మమ్మల్ని ఇద్దరిని చెరో ఛాతీ మీద గుద్ది మీరేం పారిపోరుగా. మీకు కొట్టాలనిపిస్తే ఉల్కా గారిని కొట్టేయండి. నేను గొప్ప కవిని, కావలసిన వాడిని, పైగా మీకు చుట్టాలు ఏర్పాటు చేసిన వాడిని. ఏమంటారు?
4: నన్ను కొట్టమంటావేంటయ్యా? నీకేం మాయరోగం పుట్టింది? పొద్దున్నుంచి నా మీద పడ్డావు.
1: మీరు అలా ఏడవకండి, మంచి వాళ్ళు ఎక్కువ రోజులు బతకరని మా ముత్తాతమ్మ చెప్పేది.
3: చెప్పండి, మాట్లాడకుండా అందరూ స్టేషన్ నడవండి.
0: ఎస్ఐ గారు, కొంచెం ఆగండి ఎస్ఐ గారు. ఇప్పుడు నా సూర్యం ఎలా ఉన్నాడో ఏంటో, నాన్న సూర్యం ఎలా ఉన్నావు నాయన?
5: ఎక్స్క్యూజ్ మీ.
1: ఎస్ ప్లీజ్.
3: షట్ అప్.
1: అయ్యా ఎస్ఐ గారు, డైలాగ్ తర్వాత చెప్తురు గాని ముందు అక్కడ చూడండి ఎవరో వచ్చారు.
3: మీరెవరు?
1: ఓ ముష్టోడా, ఇట్స్ ఆల్ రైట్.
3: అన్యాయంగా ఒక దొంగను ఇంట్లో దాచుకుని గూడు పుటాని నడుపుతున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నాం.
5: ఓ అట్టాగా, మరి అరెస్ట్ వారెంట్ ఉందా బాబయ్య?
3: రే, అడగటానికి నువ్వే వడరా.
5: వాళ్ళ అబ్బాయినండి.
0: నాన్న సూర్యం నువ్వా? మా నాయని, ఈ వేషం ఏట్రా, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నావా నాయన? నీ గాయం ఎలా ఉంది నాయన?
5: గాయం లేదు, మాయం లేదండి.
0: మరి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదరా.
1: అయ్యా ఆనందం గారు, మేము ప్రదర్శించబోయే నాటకంలో ఇదే చివరి సన్నివేశం అండి.
0: నాటకం ఏమిటి, సన్నివేశం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు.
1: అయ్యా తమరు ముందు ఆ కళ్ళు తుడుచుకోండి ఆనందం గారు.
5: నానా, ఇదంతా మీకు తెలియకుండా మేమందరం కలిసి ఆడిన నాటకం. వీళ్ళంతా మా నాటక సభ్యులు నాన్నా.
0: నాటకమా?
5: అవునన్నా, నటులను, నాటకాలాడే వాళ్లను చులకనగా చూసే మీ ఆలోచనను మార్చాలని మేమంతా కలిసి ఆడిన నాటకం ఇది. మీకు తెలియకుండానే మీరు కూడా ఇందులో ఒక పాత్రలా నటించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా నాన్న? నాటక కళ యొక్క గొప్పతనం ఏంటో?
0: అమ్మయ్యా, నా గుండెల మీద బరువు తగ్గించేసేవరా, ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నీకు గాయమైందని ఎంత కంగారు పడ్డానో తెలుసా?
6: క్షమించండి అయ్యగారా, అదంతా బాబుగారు చెప్పమని చెప్పానంతే. నా డైలాగులు బాగున్నాయ్యా.

0: చంపేశావురా రంగయ్య.
1: ఆనందరావు గారు, అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. ఆనందం గారు, మా నాటక దర్శకులు చంద్రం గారు వచ్చారండి.
0: అవునా, నమస్కారం సార్.
2: నమస్కారం ఆనందం గారు. అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు కాళిదాసు, అది నాటక కళలో ఉన్న గొప్పతనం. అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా నాటకం ఉత్తమమైనదని దానర్థం. ఆనందం గారు, కళ ఏదైనా మనిషిలో నిద్రానమై ఉన్న శక్తిని తట్టిలేపుతుంది, సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంది, సమస్యలతో సతమతమయ్యే వారి జీవితాలకు స్వాంతననిస్తుంది. కళ అందరికీ అబ్బేది కాదండి, అది పూర్వజన్మ సుకృతం. ఆనందం గారు, నాటకాల్లో నటిస్తే చెడిపోతారనే మీ అభిప్రాయాన్ని ఇప్పటికైనా మార్చుకోండి. ఒకరు కళ వైపు ఆసక్తి చూపుతున్నారంటే పెద్దవాళ్లగా వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనది. ఇక సంపాదన అంటారా, మీకు కష్టపడే తత్వం ఉంటే ఎన్నో రంగాలున్నాయి ఉద్యోగం చేసుకోవటానికి. ప్రపంచంలో గర్వించదగ్గ గొప్ప గొప్ప కళాకారులను ఎందరినో కన్నది మన భరత భూమి. అంతటి స్థాయికి ఎదగగల సత్తా ఉన్న కళాకారులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు, అందులో మీ అబ్బాయి సూర్యం కూడా ఒకరు. ఆనందం గారు, ఇప్పటికైనా కళ యొక్క గొప్పతనాన్ని గుర్తించండి.
0: నిజంగా నిజంగా మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఇంతకాలం నాలో ఉండే అజ్ఞానానికి సిగ్గుపడుతున్నా. నాన్న సూర్యం.
3: ఏంటి నాన్న?
0: ఇప్పటి నుండి మన ఊళ్ళో ఏ నాటకం జరిగినా ఆ నాటక కళాకారులందరినీ సన్మానించి ప్రోత్సహించి తగిన పారితోషికం ఇచ్చి నాటక కళ పట్ల నా కృతజ్ఞతాభావం వ్యక్తీకరించాలని నిర్ణయించుకున్నానరా.
3: చాలా సంతోషం నాన్న.
1: అయ్యా మీరే?
0: అవునయ్యా.
1: ఆనందం గారికి
4: జై.
1: ఆనందం గారికి
4: జై.
1: ఆనందం గారికి
4: జై.

0: మీరింతవరకు నవరస భరితం నాటకం విన్నారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా సిరిపురం మునగాడు చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు దాటి 14 సెకండ్లు అయింది. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కెలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కెలోహెర్ట్స్పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన అన్నవాళ్లు. నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లో బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమ నదిని పరిశ్రమ చేయడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో సూచించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను శంషాబాద్ నోవోటెల్ హోటల్లో ముఖ్యమంత్రి

రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మన్ కీ బాత్ 134 సంచిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామన్నారు. పేదలకు ఆరోగ్య వరదాయినిగా, అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఉపకరిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసర అనసూయ సీతక్క అన్నారు. ఐపీఎల్ టీ20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ అట్ల మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రుతుపవన అలరాక కేరళం తీరానికి ఆలస్యం కావడంతో తెలంగాణలో జూన్లో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్లో రుతుపవనాలు వచ్చినప్పటికీ ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 134 సంచిక హిందీ ప్రసంగం అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో మాయ సుభద్ర కథ. చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారు.

0: బాబు, నీ పట్టణం ఎక్కడా? నీవెవరు? నువ్వెందుకు వచ్చారు మహారాజా?
1: నా పేరు అర్జునుడు అంటారు. మేము ఐదుగురము పంచ పాండవులము. మా తండ్రి గారు పాండు మహారాజు వారికి జన్మించినటువంటి వారము ఐదుగురము. అయినా ఈ రోజున మా బావగారి దర్శనము గురించి ఎదురు చూస్తున్నటువంటి వాడును కురుక్షేత్ర యుద్ధములో యోధాన యోధులను మరణింప చేశారు. ఇక శల్యుడు కర్ణుడు దుర్యోధను ముగ్గురు చిక్కి ఉన్నారు. కాబట్టి మా బావగారిని పిలిపించి మా అన్నగారికి పట్టాభిషేకము కట్టవాలి అని కోరికగా ఉన్నది.
0: సరే వెళ్ళండి మహారాజా.

0: కోరుకుంటున్నాను బావా.
1: అర్జున
0: బావా,
1: నీవు తలంచినంతలోనే నీ సన్నిధానము చేరుకున్నాను. నీ కోరిక ఏమిటి? యుద్ధ రంగమునకు ఇప్పుడే సంసిద్ధుడు ఒక కమ్ము.
0: ఆ విధమా బావా? సరసి

0: రాష్ట్రానికి మా అన్నగారికి పట్టాభిషేకము కట్టవలనని నిన్ను పిలవదని చేశాను. వారి వారిని చూస్తుండగా మిలమిల చూస్తుండగా పట్టాభిషేకము మా అన్నగారికి కట్టవలను బావా.
1: అర్జున, నీవను మాట నాకు ఎటూ తోచడం లేదు. ఎందుకో తెలుసా? నీ మనసులోన అప్పుడే

0: అర్జున,
1: ఏమీ భావా,
0: అప్పుడే నీవు మా అన్నగారికి పట్టాభిషేకం కట్టుమని పలుకుచున్నావు, కాని ఎంతో మంది ఇంకా యోధాన యోధులు ఉన్నారు. కొంతమంది సమచిపోయినంతలోనే అన్నగారికి రాజ్యము కట్టడము ఇది భావ్యము కాదు.
1: బావా కృష్ణ, నా సంగతి నీకు తెలియదా? నన్ను లారీ ఇది

0: సాక్షిగా నిలచివేస్తారో దుర్యోధన దుశ్శాసన కర్ణ వికర్ణాదులను వారి అందరిని సంహరణ చేసినటువంటి వాడును ఒక్క ముగ్గురు చిక్కి ఉన్నారు. పాలివారులు చూస్తుండగా మా అన్నగారికి పట్టాభిషేకము కట్టవలసి పిలువదని చేశాను బావా.
1: అర్జున, కర్ణుడన్న మాటలు అప్పుడే మరచిపోయావా? యుద్ధరంగములోన అర్జునుని నా యొక్క శరంప్రముల చేత ఆ గాంధీవిని సంహరిస్తానని పలికిన మాటలు అప్పుడే మరచిపోయావా?
0: ఏమంటావు బావా?
1: వలదు, యుద్ధరంగమునకు వెళదాము పదు.

0: నీ ఒక లెక్కయ్య, స్త్రీ అయ్యంగులు తిన్నటువంటి వాడివి.
1: అర్జున,
0: ఇక నీవి ఇక్కడ ఉండినా లాభము లేదు. ఇక్కడిక్కడి నుండి నీ ద్వారకా నగరము పట్టాల్సి బిల్లవయ్యా.
1: అర్జునుడు చూడు ఎన్ని మాటలు పలికాడు. నేను మేలులు ఎన్నో చేశాను, అట్టి మేలులన్నీ మరచిపోయి నన్ను అనరాని మాటలని యాదవుడాని నిందించి నిందస భావం చేశాడు. కాబట్టి ఇతనికి గర్వభంగము చేసిన పిమ్మటనే యుద్ధరంగమునకు వెళ్లడమే కర్తవ్యము. యోధుడైన వీరునకు ఆడదానితోని బుద్ధి చెప్పిస్తే అప్పుడు వీనికి తెలుస్తాది. చెల్లెలా,
2: వందనములు వందనములు అన్నయ్య.
1: చల్లగా వర్ధిల్లుము.
2: అన్నయ్య, నీవెన్నడు లేనిది అలిగి కూర్చున్నావు, ఏమి పని అన్నయ్య?
1: చూడు,

0: అమ్మా, నీ విపుడైన అర్జునుడు అనరాని మాటలు పలికి ద్వారకకు వెళ్లిపొమ్మని, వెన్నముద్దలు దొంగిలించిన ఒక దొంగవని నిందించి నిందపాలు చేశాడు. కావున నేను వెళ్లిపోతున్నాను చెల్లెలా.
1: వలదు వలదన్నయ్య, ఇన్ని మాటలు అన్నాడా?

0: మాటలు అనట. ఇది నీకు తగదన్నయ్యా. నీవు ఎన్ని విదంపులు చెప్పినా గాని నిన్ను అనరాని మాటలు నా భర్త అన్నాడు కాబట్టి ఇప్పుడే నీ పాదములు పట్టిస్తానన్నయ్యా. రండి.
1: అది కాదమ్మా.

0: గోగుల కాసినవాడని, స్త్రీల ఎంగిలి తిన్నవాడని నన్ను ఎల్ల విధములు దెప్పి పొడిచాడు. నేను ఎలా ఉంటాను చెల్లెలు ఇక్కడ?
1: అన్నయ్య ఇన్ని మాటలు అన్నాడా?
0: అవునమ్మా.
1: అరే

0: అన్నయ్య
1: పిల్లలా,
0: మురహారి నిన్ను ఇన్ని మాటలు అనుట ఆయనకు తగదు.
1: అయినా నీ భర్త గురించి నీ వింటున్నావు కాబట్టి నీ భర్తను తీసుకుని వచ్చి నా పాదాలు ముక్కించినా అప్పుడు నేను నిమ్మలమైతాను చెల్లెల.
0: సరే అన్నయ్య, ఇదే సమయం వెళ్దాం పద.
1: ఏమీ ప్రాణేశ్వరి, ఎందుకని వచ్చావు?
0: మనోహర, వందనములు వందనములు అన్న.

0: గారికి.
1: మా అన్న గారిని ఇన్ని మాటలు అనుట, వెర్రివాడా అనరాని మాటలు అనుట. నీకు తగునా మా అన్నయ్య సాయం లేదు, నీకు ఏమి ఉన్నదయ్యా, మీకు ఏమి గతి ఉన్నదయ్యా?
0: ఓహో ద్రౌపది ఆవిధమగ్న.
1: అవునవును.

0: అయినా మీ అన్నగారు ఎక్కడ ఉన్నాడో నేను అనరాని మాటలు అని సభలో నిందించాను.
1: అవునవునుని
0: ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళడమే కర్తవ్యం.
1: సరే
0: కృష్ణ. అర్జున, నా తప్పులు క్షమించి ఇక నిన్ను అనరాని మాటలు అన్నాను కాబట్టి ఇప్పుడే యుద్ధ భూమికి వెళ్ళడమే కర్తవ్యము.
2: సరే
0: బాబా, రథము సిద్ధపరచండి.
2: అవునవును, రమ్ము రమ్ము.

0: యుద్ధ భూమికి వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాను, ఇక వెళ్ళదాం పదండి.
1: అయినా అర్జునుడు నన్నన్న మాటలన్నీ మరచిపోయి యుద్ధమునకు వెళుతున్నామని అంటున్నాడు, కానీ ఇప్పుడే చక్కనైన పువ్వనము తీసుకొని వెళ్తాను, అప్పుడు ఏమంటాడో చూస్తాను.
0: వెళదాం పదబ్బా.

0: అర్జున,
1: ఏమి బావా?
0: అదిగో చూడు, అల్లే ముల్లే విరజాజి సంపెంగి చేమంతి గులాబీ వివిధ రకముల ఈ పుష్పాలను చూస్తుంటే మన మనసు మన దేహము ఇంత ఆనంద డోలికలో మునిగిపోచున్నది. ఈ రోజున ఇక్కడ ఉండి రేపు ఉదయమునే యుద్ధమునకు వెళదాము అర్జున.
1: బావా, మనం వచ్చిన పని ఏంటి, నీ అనేది ఏంటి? కథనము

0: పట్టణమునకు వచ్చినటువంటి వాళ్ళము.
1: ఈ పూలవనము తీసుకుని వచ్చావు, ఎందులకు బావా ఈ పూలవనము? ఈ రోజున మళ్ళీ ఇక్కడ ఉండాలంటున్నావు, ఎందుకు బావా?
2: నేడు

0: ఈ రోజున ఇక్కడ విశ్రమించి ఉదయమును లేచి యుద్ధరంగమునకు వెళ్లి శత్రుమూకలను నీ యొక్క గాంధీవము చేత చెల్లా చెదరు గావించి అప్పుడు విజయము మనకవుతాది. నా మాట విని ఈ పూట ఇక్కడ ఉందాం.
1: బావా, మనం వచ్చిన పని ఏంటి బావా? నీవనేదేంటి ఈ పూలవనము చూద్దామంటున్నావు, కానీ కథ నమ్మునకు.

0: ఇక్కడ కాస్త విశ్రమించి పోదామయ్యా.
1: మరి ఇక్కడ ఉందాము, కానీ ఈ రోజున ఏం పని చేద్దాము బావా?
0: ఏం పనా? ఈ అల్లెముల్లె విరజాజి సంపెంగి పుష్పములను తీసుకుని వచ్చి నాకు పూల పానుపు తయారు చేయి. నేను రథములకు ఉన్న అట్టి గుర్రములను తీసుకుని వెళ్ళి గంగోదకములు లాగించి తీసుకొని వచ్చి కాస్త అలసట తీసుకొని వెళ్ళిపోదాం.
1: సరే బావా, నీవు ఎప్పుడైతే అక్కడికి వెళ్తానన్నా

0: వెళ్ళి రాండి, నేను చక్కెరైన పూల పార్క్ తయారు చేస్తాను,
1: వెళ్ళండి. అర్జునుడు, నిన్ను మోహములో మునిగి మా చెల్లెలైన సుభద్ర అని ప్రేమ డోలికల్లో మునిగిపోవాలి. ఇప్పుడే మాయసుభద్రగా వెళ్ళి అతని విజయమునకు చిహ్నమైన విజయముద్రిక తీసుకొని రావడమే కర్తవ్యం.
0: చక్కెరటువంటి అల్లెలు మల్లెలు విరజాజు పుష్పములతోని చక్కెరటువంటి పూల పానుపు తయారు చేశాను. ఈ పూల పానుపులో ఒకసారి పడుకుని చూస్తాను.

చక్కడ పడి పూల పానపు తయారు చేశాను. ఒక్కసారి దీంట్లో పడుకొని చూశాను. పడుకొని చూడగానే నాకు మా సుభద్ర ఉంటే బాగుండు అనిపిస్తున్నది. సుభద్ర ఎక్కడ ఉన్నాయి?

0: సుభద్ర
1: స్వామి ప్రాణేశ్వర, నీ పదములకే వందనములు.
0: సుభద్ర పిలవగానే నిజముగా ఇక్కడికే వచ్చాది, అయినా ఇప్పుడు హాయిగా ప్రేమించడం కర్తవ్యం. సుభద్ర రంబు రంబు.

0: చేస్తావని నిన్ను పిలవదరి చేశాను.
1: ఏమి ప్రేమ తీర్చాలా ఈ అడవిలోన?
0: అవునవును.
1: సరే, నీ ప్రేమ నేను తీరుస్తాను, గాని నీ విజయములకు చిహ్నమైన విజయముద్రిక నాకు ఇస్తే అప్పుడు నీ ప్రేమ తీరుస్తా.
0: సరే, నా విజయముద్రిక కావాలేను కదా?
1: అవునవును.
0: ఇదిగో విజయముద్రిక నీకు ఇస్తున్నాను.
1: సరే అర్జున, ఇక వెళదాం పదవి యుద్ధమునకు.
0: యుద్ధమునకు వెళదామా బాబా?
1: అవునవును.
0: రథము సిద్ధము చేయండి.
1: ఒరే అర్జున, ఇంతవరకు రాజని

0: కర్ణ కురుపతి భిక్షము కూడు మెక్కిచు ఆ దుర్యోధన దగ్గర బ్రతుకుచున్నటువంటి వాడవు నీ ఒక్క లెక్కయా, సూత కులంబులో పుట్టినటువంటి వాడవు నీవు, నాతో జయించినటువంటి వాడవా, ఇక యుద్ధమునకు రమ్మిరా.
1: సరే రమ్ము, ఇక యుద్ధము చేస్తాము. అర్జునా,
0: శతవాహన అంతరంగ తెలియక భీతి లేక వచ్చిన

0: ఎంత, కర్ణుల లెక్క ఎంత, వాని పరాక్రమెంత, ఒక్క శరము చేత వాణ్ణి చంపుతానన్నావు. ఇప్పుడు ఆయన ఘాతకు అస్త్రశస్త్ర విద్యలోనా బలవంతుడైనా ఆ కర్ణునితోని యుద్ధము చేయక బావా వెనుక పోదామంటున్నావు. అప్పుడు మలికిన మాటలన్నీ ఎడిబాయే అర్జున. ఇప్పుడు
1: బావా ప్రకటన.

0: ఇదిగో అనేకమైనటువంటి దెబ్బలు కొట్టి వాడి నా ఈపు మొత్తం జల్లెడలాగా అయ్యాది. వారి శరపరంబుల చేత నా వల్ల జల్లెడ గావించాడు బావా. నేను ఏమని చెప్పవలను
1: అర్జున? అలనాడు నువ్వేమన్నావు?

0: చారిత్రకు ఉన్నటువంటి బలము, ధర్మరాజుకు, భీమునికి, అర్జునికి, నకులుకి, సహదేవునికి ఉన్నటువంటి బలము వాని కుక్కనికే ఉన్నది బావా. కాబట్టి మరి అంతా నీ మాయని అనిపిస్తున్నది బావా.
1: అర్జున, సరే ఇప్పుడు మనము విచారణ చేయడం కాదు. ఇప్పుడు కర్ణుంది, ఈ రోజు నా కర్ణుంది విజయము, నీది అపజయము. ఇప్పుడే వెళదాం పదు ద్వారకకు.
0: ద్వారకకు వెళదాం, కానీ నాకు అపజయము కలిగాది, నాకేమైనా తక్కువైనా?
1: ఓహో, అట్లనా? అర్జున, పాల్గొన, పార్థ, కిరీటి, భీమచ్చు, సవ్యసాచి, కృష్ణ, విజయాను దశనామములు కన్న నీవు ఇందులో ఏది ఒక్కటి తక్కువైనా నీకు అపజయము.
0: మరి నాకు ఏది తక్కువైంది బావా?
1: నీ విజయములకు చిహ్నమైన విజయముద్రిక నీ ఏలుకున్నదా లేదా చూసుకో.
0: లేదు బావా,
1: అందుకే నీకు అపజయము కలిగాది.
0: మరి దీనికి ఎవరు తీసుకోవచ్చు? అంతా నీ మాయనే ఉన్నట్టున్నది.
1: నీవప్పుడు గర్వపడ్డందుకు నేనే మా చెల్లెలి సుభద్ర రూపమున వచ్చి విజయముద్రిక సంగ్రహించుకొని వెళ్ళాను.
0: అంటే నీవే సుభద్రలాగా వచ్చి నా విజయముద్రిక తీసుకుని వెళ్ళావు, కాబట్టి నీ దగ్గర ఉన్నది బావా ఆ విజయముద్రిక నాకు ఇవ్వండి.
1: సరే సరే,
0: విజయముద్రిక ఇచ్చావు, ఇప్పుడే వాణి చరిత్రమే కర్తవ్యము. రేపు తెల్లవారు చెప్పిదప్ప యుద్ధం అంటావా?

0: మీరింతవరకు మాయ సుభద్ర కథ చిందు యక్షగానం విన్నారు. వినిపించిన వారు శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా చంద్రముఖి చిత్రం కోసం టిప్పు, రాజేశ్వరి, వి మాణిక్య వినాయకం, గంగా ఆలపించిన గీతం విందాం. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం విద్యాసాగర్.

ఇప్పుడు రంగం చిత్రం కోసం ఆలాప్రాజు ప్రశాంతిని ఆలపించిన గీతం విందాం. గీత రచన వనమాలి, సంగీతం హారిస్ జయరాజ్.

ఇప్పుడు నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో కౌశల్యతో ఆలపించిన గీతం విందాం. గీత రచన కులశేఖర్.

చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, వేసవి దుక్కులు, భూసార పరీక్షలపై సందేహాలు, ఈ అంశానికి సంబంధించిన వివరాలు. 7:15 ఇల్లు వాకిలిలో సేంద్రియ వ్యవసాయం ధృవీకరణ, ఈ అంశాన్ని గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం, ఇంకా వేసవిలో అనువైన ఆరుతడి పంటల గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం ఉంటాయి. 8:00 మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం, 9:30 జాతీయ ప్రాసంగిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది.

రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో బంధం గురించి శ్రీమతి కోట విజయ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, ఇంకా శివస్థుతి ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు, వృద్ధులకు సమతుల ఆహారం ఈ అంశానికి సంబంధించిన వివరాలు. 7:00 నిజామాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ టి రాజ్కుమార్. 7:15 ఉదయతరంగిణిలో గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ ఇంకా వరల్డ్ మిల్క్ డేకి సంబంధించిన విశేషాలు. ఇది మన చట్టం శీర్షికన ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అనే అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కదిరి గోపాలనాథ్ గారి శాక్సోఫోన్ వాద్యం. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, శ్రీ మంచిపగడం నాగరాజు, శ్రీమతి టి స్రవంతి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 11:03 సంస్కృత పాఠం, 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బ్రిజ్భూషణ్ కబ్రా గారి గిటార్ వాద్యం. 12:10 యువవాణి, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ సందర్భంగా టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనే అంశంపై చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ శ్రీమతి కెఎస్ఎన్ జ్యోతి, శ్రీమతి రోహిణి చింత, డాక్టర్ వినతి పాండే, డాక్టర్ ఏకే అశ్విని గారితో చర్చా కార్యక్రమం ఉంటుంది. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆసం శైలజా బృందం వారు పాడే జానపద గీతాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్లో న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ గోలి రమేష్ గారి వివరణ. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50, ఉర్దూలో వార్తలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है.
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఆర్టీసీ

0: సిని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పేదలకు అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం దోహదపడుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సిద్దిగా చెప్పారు. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్లు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి అన్నారు. మామిడి పళ్లు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ప్రస్తావించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ఈ పానీయాల రుచులు ఆవిష్కరిస్తాయని అన్నారు.
1: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజ అమ్మ ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. చెన్నైలోని గరుడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజ అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని, ఆ విరాళాల మొత్తంతో తనకు 40 లక్షల రూపాయల చెక్ అందజేశారని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं. उन्होंने मन की बात से प्रेरणा लेकर देश के अनेक सैनिकों के लिए योगदान का संकल्प लिया. इसके लिए उन्होंने अपने सभी स्कूलों के स्टूडेंट्स को प्रेरित किया. उन्होंने बच्चों से कहा कि वे वीर जवानों के लिए हर दिन 1 रुपया योगदान दे.
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఎథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని ప్రశంసిస్తూ వారిలో 2 అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజూర్లతో మన్ కీ బాత్ లో ఈరోజు ప్రత్యక్షంగా సంభాషించారు.
1: झारखंड के रांची में नेशनल सीनियर एथलेटिक फेडरेशन कंपटीशन हुआ. इसमें करीब 800 एथलीट्स ने हिस्सा लिया, देश भर से आए थे. इस दौरान 4 अलग अलग इवेंट में 4 नेशनल रिकॉर्ड टूटे. इन साथियों ने अलग अलग कैटेगरी में नए रिकॉर्ड बनाए. मैं सबसे पहले तो इन सभी को बहुत बहुत बधाई देता.
0: నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమ నదిని పరిశుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నది కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్హోనే అప్నే దోస్తో కో సాత్ లియా. యే యువా నది మే ఉతర్తే థే, జల్కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఆర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నది సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నది కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: మన్ కీ బాత్ 134 సంచికంతో స్ఫూర్తిదాయకంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో పాటు ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
2: మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు అనేకమైన విషయాలపైన ప్రస్తావించారు. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్ లో ప్రధానమంత్రి గారు చాలా విషయాలు మనకు చెప్తారు. ఈ ఒక ఎపిసోడ్ లో ముఖ్యంగా అథ్లెటిక్స్ గురించి, ఏ విధంగా అయితే భారతదేశము అథ్లెటిక్స్ లో ముందుకు వెళ్తా ఉన్నదో, ఏ విధంగా అయితే మన క్రీడాకారులు కష్టపడి చెప్తున్నారు వారి జీవన ఒక చరిత్రతోని, వారి యొక్క కష్టపడేటువంటి తీరుతోని ఈరోజు ప్రజలకు కూడా ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక
0: ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు వస్తుందని దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తుంటారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రికి అధికారం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో వివిధ సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగానికి

0: విశేషంగా స్పందన లభించింది. అనేక మంది ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నా పేరు శ్రీనివాస్, హనుమకొండలో ఉంటాను. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలంతా ఎండల నుండి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలానే ఎండ తీవ్రత నుండి కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏ పానీయాలు త్రాగుతున్నారు మోదీ చెప్పారు. అది మాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.
2: నా పేరు నందిమల్ల శ్రీకాంత్, వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ప్రధానమంత్రి మోదీ గారు అథ్లెటిక్స్ గురించి, రీసెంట్ గా అథ్లెట్స్ సాధించిన విజయాల గురించి కీర్తించడం హర్షించదగ్గ విషయం.
0: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం, శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏహెచ్ఎస్ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులుగా ఉద్యోగ సంఘాల నుంచి 5, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులను నియమించారు. ట్రస్ట్ సీఈఓగా ప్రభుత్వ అధికారులు ఉంటారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని, వారి వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని, విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు అడ్డంకులు తలెత్తకుండా చర్చలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈరోజు పెద్దపల్లిలో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
3: పెద్దపల్లి డిపోకు సంబంధించిన పనులు వేగవంతం చేసి తొందరలో డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయ క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలనే ప్రతి ఊరికైనటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో
0: పేదలకు ఆరోగ్య వరదైనగా అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఉపకరిస్తుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధన్నసరాన సుయసీతక్ అన్నారు. ములుగు జిల్లా ఇంచర్లలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఇందిరం ఇళ్ల 2వ విడత మంజూరు ప్రక్రియ రేపు ప్రారంభమవుతుందని, ఈ దశలో 2.5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామంలో 5 కోట్ల రూపాయలతో పొన్నెక్కలు నుండి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణం పనులకు మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఒకేసారి 14 జిల్లాల విద్యాశాఖ అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి డీఈఓగా రోహిణి, హైదరాబాద్ డీఈఓగా వెంకటేశ్వర్లు, నల్గొండ డీఈఓగా సుశీందర్ రావు, రంగారెడ్డి డీఈఓగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గేను శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. దేశంలో అత్యధికంగా తెలంగాణలో 62.2% సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ. మధుమేహ రోగుల్లో కూడా జాతీయ సగటును దాటిన తెలంగాణలో పురుషుల్లో 28.2%, మహిళల్లో 24.2% మంది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహన తివారీ. ఆదో ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ భారత శాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతే. సద్య ఏవ నీదర్లాండ్ దేశస్య యాత్రావధౌ చోల్ కాలీన తామ్రపట్టికానాం భారతాయ ప్రత్యర్పణమపి ప్రధానమంత్రిణా ఉల్లేఖితం. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే ప్రధానమంత్రి ఆతపాత్ ఆత్మానం సంరక్షితుం పారంపరిక పేయ పదార్థానాం సేవనాయ జనాన్ అధ్యర్థయత్. CBSE इति केंद्रीय माध्यमिक शिक्षा परिषदा ऑन मार्क पोर्टल इति वेब फलकस्य सेवा प्रदातुः सूक्ष्मं निरीक्षणं विधीयते. बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकी रेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलेन निर्णायक चक्रे विजयोधिगतः. अपि च IPL क्रिकेट क्रीडायां गुजरात टाइटन्स दलम अद्य अहमदाबादस्य नरेंद्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यते. अथ वार्ताः विस्तरेण. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సద్య సంపన్నాయాః నీదర్లాండ్ దేశస్య యాత్రాయాః ఉల్లేఖం కృత్వా అవదత్ యత్ తత్రత్యయా శాసన సంస్థయా చోలకాలీనాః తామ్రపట్టికాః భారతదేశాయ ప్రత్యర్పితాః. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే శ్రీమోదీ అవోచత్ యత్ ఏతేన విశ్వవ్యాపినః తమిళ సముదాయస్య మధ్యే విశేషః

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం, ఓయ్ నిన్నే, ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, హరిణి ఆలపించిన గీతం విందాం. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం శేఖర్ చంద్ర.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వేసవి దుక్కులు భూసార పరీక్షలపై ఉన్న సందేహాలకు ఇటువంటి సలహాలు మనకు అందజేస్తున్నారు. వేసవి దుక్కుల గురించి ఈ విధంగా, వేసవి దుక్కులు దున్నడం వల్ల భూమికి బలం పెరగడంతో పాటు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తలకరి మొదలయ్యే వానకాలం సీజన్కు ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. వేసవిలో దుక్కులు దున్నడం వలన చీడపీడల నివారణతో పాటు పంట దిగుబడి పెరుగుతుంది. వేసవిలో దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న చేలల్లో ట్రాక్టరు లేదా ఎడ్ల నాగళ్లతో లోతుగా దుక్కులు దున్నాలి. లోతుగా దున్నినప్పుడు నేల పొరల్లో కోశస్థ దశలో ఉండే పురుగులు చనిపోయే అవకాశం ఎక్కువ ఉండడంతో పాటు నేలలో దాక్కునే క్రిమికీటకాలు ఎండబారిన పడి నశిస్తాయి. దీంతో పంట సమయంలో క్రిమికీటకాల ప్రభావం తక్కువగా ఉండి అధిక దిగుబడి వస్తుంది. పంట పొలంలో కలుపు నివారించుకోవడం, ఎక్కువగా తుంగ, గరిక, ఒలిపిడి వంటి కలుపు మొక్కలతో రైతులకు నష్టం ఏర్పడుతుంది. వేసవి దుక్కులు దున్నుకోవడంతో కలుపు మొక్కల వేర్లు, కాయలు, దుబ్బలు చచ్చిపోయి బయటకు వచ్చి ఎండకు ఎండిపోతాయి. ఎండిపోయిన వేర్లు, కాయలు, దుంపలను ఏరివేస్తే మంచి ఫలితం ఉంటుంది. లోతు దుక్కులు చేసుకుంటే తొలకరి వర్షంలోనే విత్తనాలు విత్తుకునే పంటలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక పశువులు, గొర్రెల మందలు కూడా ఈ పొలంలో ఆపడం వలన కొన్ని ఉపయోగాలు. గతంలో రైతులు ఎద్దులు, ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలను రాత్రిళ్ళు పొలంలో మందలుగా పెట్టేవారు. పశువుల మలమూత్రాలతో సేంద్రియ ఎరువుగా మారి పంటలకు ఉపయోగపడేది. దీంతో రైతులకు ఎరువు ఖర్చు తక్కువగా ఉండేది. ప్రస్తుతం పశువులు తగ్గిపోవడం

తో పంటలకు సేంద్రియ ఎరువు వాడకం తగ్గిపోతుంది. రైతులు వేసవిలో పంట పొలాల్లో గొర్రెల మంద బర్రెల మందను వారం 10 రోజుల పాటు ఏర్పాటు చేసుకుంటే సేంద్రియ ఎరువు లభిస్తుంది. పశువుల మలమూత్రాలను సేకరించి వ్యవసాయ భూమిలో వేసుకుంటే మంచి దిగుబడులు పొందొచ్చు. ఇక భూసార పరీక్ష యొక్క ప్రాముఖ్యత గురించి ఈ విధంగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు మన రైతులందరికీ. రైతులు వ్యవసాయ పనులు చేసే ముందు మట్టి పరీక్షలను చేయించుకోవాలి. పొలంలో ఉన్న మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేయించుకుంటే తమ నేలలోని పోషకాల స్థాయి తెలుస్తుంది. ఏ రైతు అయినా పంట పండించాలంటే 3 పెట్టుబడులంటే భూమి, విత్తనం, నీరు అవసరం. వీటిలో ముఖ్యమైనది భూమి. భూమి గుణగణాలు తెలుసుకొని ఏ పంటకు అనుకూలంగా ఉంటుందో చూడాలి. మట్టి పరీక్షల్లో పంటల పెరుగుదలకు పోషకాలు భూమిలో ఎంత మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. ఇక ఈ నమూనాలను ఏ విధంగా సేకరించుకోవాలి అనేది ఒక ప్రక్రియ. రైతులు భూసార పరీక్షల కోసం మట్టిని పొలంలో పంట లేని సమయంలో మట్టి సేకరించాలి. నేల పొడిగా ఉన్నప్పుడు, పొలం బాగా ఆరి ఉన్నప్పుడు మార్చి నుంచి మే నెల వరకు ఈ మట్టిని సేకరించాలి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు చెట్లకు ఎలాంటి ఎరువు చల్లక ముందే మట్టి నమూనాలు సేకరించాలి. ఇక మట్టి నమూనాలను సేకరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. రైతులు పంటలు సాగు చేసే ముందు ఎరువులు వేసేందుకు మట్టి పరీక్షలు చేసుకోవాలి. చెట్ల కింద, గట్ల పక్కన, కంచెల దగ్గర మట్టిని సేకరించకూడదు. కంపోస్టు, పశువుల ఎరువు, కుప్పలు ఉంచిన చోట కూడా నమూనాలు తీయరాదు. మట్టి నమూనాలు తీసేటప్పుడు నేల పైభాగంలోని చెత్త చెదారం తీసి వేయాలి. నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుంచి మట్టి నమూనాలు సేకరించరాదు. తీసిన మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నట్లయితే నీడలో ఆరబెట్టాలి, ఎండలో ఆరబెట్టకూడదు. ఇక మట్టి నమూనాను సేకరించే విధానం ఈ విధంగా. భూసార పరీక్ష ఫలితాలు సేకరించే మట్టి నమూనాల మీద ఆధారపడి ఉంటాయి. కనుక మట్టి నమూనాలను ఒక యూనిట్ విస్తీర్ణంలో ఒక చోట నుంచి కాక 10 నుండి 12 చోట్ల ఎంపిక చేసిన పొలంలో జిగ్జాగ్ పద్ధతిలో మట్టిని తీసుకోవాలి. పొలంలో గుర్తులు పెట్టిన చోట చెత్త చెదారం తొలగించాలి. పార ఉపయోగించి వి ఆకారంలో 15 సెంటీమీటర్ల లోతు గుంత తీయాలి. తర్వాత పైనుండి కిందికి 2 నుండి 3 సెంటీమీటర్లు మందం ఓ పలుచ పొరలు వచ్చేలా మట్టిని సేకరించాలి.

ఈ ప్రసారంలో 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ అంశాన్ని గురించి కృషి విజ్ఞాన కేంద్రం సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా వేసవిలో అనువైన ఆరుతడి పంటలు అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం ఉంటుంది. ఈ రెండు అంశాలు ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో 7:15

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయన ఎందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన

0: శుభ్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
1: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
2: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
2: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి, ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. ఊపిరి చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం గోపి సుందర్.

0: ఊపిరి చిత్రం నుంచి కార్తీక్ ఆలపించిన గీతం అది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है, तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
2: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
1: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानीयाला रुचुला आविष्कारिस्तायनि अन्नारु. సూక్ష్మస్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో

0: ఉప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజామ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజామ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
1: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతీ హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణా లేకర్ దేశ్ కే అనేక్ సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నది కో దేఖ్ కర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్నోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నది మే ఉతర్తే థే, జల్ కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఆర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నది సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నది కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహన డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్లోని బైరాగఢ్ సాచ్పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవేవని నిర్ధారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సిబిఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన

0: బునియాలో కొత్త ఇబోలా చికిత్స కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగు దేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, ఒకరు మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి గెలుపొందారు. గత 2 ఏళ్లలో తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్ధమయ్యాయి. ఇరు జట్లు తమ 2వ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022లో తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ముందుగా సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ ఈ అంశాన్ని గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం విందాం.
1: నమస్కారం, నా పేరు డాక్టర్ పగడాల సాయి ప్రియాంక. నేను డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ లో వ్యవసాయ విస్తీర్ణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం, అదే సర్టిఫికేషన్ గురించి. మన రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తారు, కానీ మార్కెట్ లో మంచి ధర రావాలంటే, వినియోగదారుల నమ్మకం పొందాలంటే నాణ్యతకు అధికారిక గుర్తింపు అవసరం, అదే సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక పేపర్ కాదు, అది నాణ్యతకు ముద్ర, రైతుకు గౌరవం, మార్కెట్ కు ప్రవేశ ద్వారం అన్నమాట. అయితే మనం చాలా రకాల సర్టిఫికేషన్ ఏజెన్సీలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆర్గానిక్ మరియు నేచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రీయ వ్యవసాయం చేపడుతున్న రైతులకు కావలసిన సర్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి అనే అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో వినియోగదారులు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెడుతున్నారు. ఆర్గానిక్ అనే పదం చాలా ప్రాచుర్యం పొందింది, కానీ ఎవరైనా ఇది ఆర్గానిక్ పంట అని చెప్పడం సరిపోదు, దానికి అధికారిక సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా అవసరం. భారతదేశంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ను NPOP నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ కింద అమలు అవుతుందన్నమాట. ఈ కార్యక్రమాన్ని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అపేడా అని పిలుస్తాం, ఈ సంస్థ నిర్వహిస్తుంది. సో NPOP ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు, NPOP ద్వారా సర్టిఫికేట్ ను పొందిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతిగా చేస్తుంది.

చేసుకోవచ్చు అనమాట. మనం చూస్తూ ఉంటాం రైతులు ఇప్పుడు చాలా వరకు ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ కింద పండించిన పంటను మనం ఇతర దేశాలకు కనుక ఉత్పత్తి చేయాలి అని అనుకుంటే ఈ సంస్థ నుంచి వచ్చే సర్టిఫికేషన్ అనేది చాలా అవసరం అనమాట. ఇది లేకపోతే చేయడానికి వీలు కూడా ఉండదు. ఇది రైతులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను కల్పిస్తుంది అనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేయడానికి మనకి కొంత కన్వర్షన్ పీరియడ్ అనేది అవసరం. ఈ కన్వర్షన్ పీరియడ్ ఏంటి అని అంటే సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆర్గానిక్ వ్యవసాయానికి మారడానికి కనీసం 2 నుండి 3 సంవత్సరాల టైం అనేది పడుతుంది అనమాట. అంటే అప్పటి వరకు పురుగు మందులతో వ్యవసాయం చేసిన ఇప్పుడు ఆర్గానిక్ గా పండించడానికి 2 నుంచి 3 సంవత్సరాల దశ వరకు మనం టైం అనేది కన్వర్షన్ పీరియడ్ గా మాట్లాడతామన్నమాట. ఆ సమయంలో రసాయన ఎరువుల్ని వాడకూడదు, సింథటిక్ పురుగు మందులు నిషేధంగా వాడకూడదు, మరియు జీఎం విత్తనాలను కూడా వాడకూడదు అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా పంటకి సంబంధించిన రికార్డులన్నీ నిర్వహిస్తూ ఉండాలన్నమాట. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ని దశల వారీగా మనం గుర్తిస్తాం. అయితే గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ సంస్థల ద్వారానే ఈ సర్టిఫికేట్లు అనేవి మనకి దొరుకుతాయన్నమాట. ముందుగా మనం దరఖాస్తును సమర్పించుకున్నట్లయితే వాళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వస్తారు, తర్వాత పరిశీలించి నివేదిక అని ఇస్తారన్నమాట. దాని ద్వారా సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది. ఈ సర్టిఫికేట్ ని మనం ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాలన్నమాట. రికార్డులని పరీక్షించి మాత్రమే మరియు పొలాన్ని పరీక్షించి మాత్రమే ఈ సర్టిఫికేట్లను జారీ చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఎన్పిఓపికి సంబంధించి రైతులు మనం దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందుగా మనం కొన్ని సంస్థలను, గుర్తింపు పొందిన సంస్థలను సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి ఇండోసర్ట్, ఎకోసర్ట్, ఎస్జిఎస్ ఇండియా, వన్ సర్ట్స్, కంట్రోల్ యూన్, ఇలాంటి సంస్థలన్నీ ఈ ఎన్పిఓపి సర్టిఫికెట్లు అనేవి అందిస్తాయన్నమాట. దరఖాస్తు కోసం కావలసిన భూమి పత్రాలు లేదా లీజ్ పత్రాలు, ఫామ్ మ్యాప్, గతంలో వాడిన రసాయనాల వివరాలు, పంటల ప్రణాళిక మరియు మట్టి మరియు నీటి పరీక్ష నివేదికలు తప్పనిసరిగా మనం దరఖాస్తుతో పాటు సమర్పించాలన్నమాట. దీనికి కన్వర్షన్ పీరియడ్ కాలం మార్పు కాలం వరకు వారు వేచి చూస్తారు. ఈ మార్పు కాలం పూర్తయ్యేటప్పటికి మనకి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి అనేది ఈ సంస్థల నుంచి ఎవరైనా రావడం జరుగుతుంది అన్నమాట. ఈ సర్టిఫికేషన్ కోసం అధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి రైతుల రికార్డులను తనిఖీ చేస్తారు, రైతుతో చర్చిస్తారు. అలా చర్చించి అన్ని ప్రమాణాలను పాటించినట్లయితే స్కోప్ సర్టిఫికేట్ ను మరియు ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ ని జారీ చేస్తారు. లేకపోతే ఒకవేళ ఏవన్నా ప్రమాణాలు మనం అటు ఇటుగా పాటించినట్లయితే వాటికి అవసరమైన మార్పులను సూచిస్తారన్నమాట. సో ఇలాగ అన్ని ప్రమాణాలను మనం పాటించినట్లయితే మనకి ఈ సర్టిఫికేట్లు అనేవి జారీ చేసి, ఈ జారీ చేసిన సర్టిఫికేట్ కూడా 1 సంవత్సరం పాటు మనకి చెల్లుబాటు అయ్యే గడువు కాలాన్ని అయితే ఇస్తారన్నమాట. ఆ తర్వాత మరియు ప్రతి ఏడా మనం పంటను పండించినట్లయితే మనం ఈ సంవత్సరానికి ఒకసారి ఈ సర్టిఫికేట్లను పునరుద్ధరించుకోవాలి. దాని ద్వారా మనకి కొద్దిగా ఈ ఎన్పిఓపి ప్రమాణాల్లో మనకి చాలా లాభాలు వస్తాయన్నమాట. సో ముఖ్యంగా ఈ ఎన్పిఓపి ప్రమాణాల్లో నియమాలు ఏంటి అంటే రసాయన ఎరువులను నిషేధించడం, సింథటిక్ పురుగు మందులను నిషేధించడం అంటే వాడకూడదు అన్నమాట, జీఎం విత్తనాలని వాడకూడదు, మట్టి నీటి సంరక్షణ తప్పనిసరిగా పాటించాలి, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలి, అలాగనే మనం పంటని మార్కెట్ వరకు ఎలాగైతే తీసుకొని వెళ్తున్నామో ప్రతి దశలో విత్తనం ఎంపిక నుంచి భూమిని తయారు చేసుకున్న దగ్గర నుంచి మార్కెట్ లో అమ్మేంత వరకు మనం ఏ కార్యక్రమాలను అయితే చేపట్టామో ప్రతి దాని గురించి కూడా మనం ట్రేసబిలిటీ కి అనుగుణంగా ఉండేటట్టు వాల్యూ చైన్ ని తయారు చేసి సమర్పించాలన్నమాట. సో ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ కోసం మనకి కొంత ఖర్చు అయితే అవుతుంది. సో ఎందుకు అని అంటే ఇది ఎగుమతికి బాగా అవకాశం వస్తుంది కాబట్టి రైతుకు ఆ కొద్దిగా అధిక లాభాలు చేకూరుస్తుంది కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి దరఖాస్తు ఫీజు మనకి 5,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. అలానే ఇన్స్పెక్షన్ ఫీజు, ఎవరైతే సంస్థ వస్తారో వాళ్ళకి ఇన్స్పెక్షన్ కి సమర్పించుకోవాల్సిన ఫీజు కొద్దిగా ఉంటుంది, 10,000 వరకు. తర్వాత వార్షిక పునరుద్ధీకరణకి మనకి 2,500 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తా ఉంటారన్నమాట. సో దీని కింద ఈ ఎన్పిఓపి కింద కూడా మనకి 50% వరకు సబ్సిడీలు అనేవి లభిస్తా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ప్రోత్సాహకాల రూపంలో ఈ సబ్సిడీలను కూడా మనకి అందచేస్తూ ఉంటారన్నమాట. ఈ అపేడా సంస్థ ద్వారా మనకి ఈ వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో వీళ్ళు ఎగుమతికి అనుకూలంగా దీన్ని ఎన్పిఓపి సర్టిఫికేట్ ని పరిగణిస్తారు. సో ఇలాగా వచ్చిన ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ వచ్చిన పంటని మనం స్థానిక మార్కెట్ల కంటే కూడా పెద్ద రీటైలర్లు ఎవరైతే ఉంటాయో మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే బిగ్ బాస్కెట్ కానివ్వండి, డిమార్ట్ కానివ్వండి, రిలయన్స్ ఫ్రెష్, నేచర్స్ బాస్కెట్ ఇట్లాంటి వాళ్ళకి ఎగుమతి చేయొచ్చు. అలానే మనకి యూరప్, అమెరికా ఇలాంటి బయట ఇతర దేశాలకి కూడా మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా మనం ఆర్గానిక్ మాండ్యా, అమెజాన్ వీటి ద్వారా కూడా మనం ఈ ఎగుమతిని అయితే చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏంటిది అని అంటే ఎఫ్పిఓలు గ్రూపుల్లాగా కూడా రైతులు మారి ఈ ఎన్పిఓపి సర్టిఫికేట్

అయితే పొందవచ్చు. ప్రతిరోజు రికార్డులను నిర్వహించడం అయితే తప్పనిసరి. అయితే దీనికోసం ముందుగా శిక్షణ పొందాలి. ఓర్పుతో కూడి 2 నుంచి 3 సంవత్సరాల గడువుని మనం కన్వర్షన్ పీరియడ్ గా పెట్టుకుని ఈ సర్టిఫికేషన్ అయితే తెచ్చుకోవాలి. ఇదే విధంగా మనకి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వీరికి కూడా ఈ సేంద్రియ వ్యవసాయంలో భాగంగానే ఇంకొక రకమైన సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే ఎన్పిఓపి కొద్దిగా ఖరీదుతో ఎగుమతులకి వాటికి చూస్తాం కాబట్టి చిన్న రైతులు అంత పెట్టుకోలేరు అన్న ఉద్దేశంతో పీజీఎస్ ఇండియా అనే సర్టిఫికేషన్ అనేది అయితే మనకి అందుబాటులో ఉంటుంది అనమాట. దీనిని పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా కిందన పరిగణిస్తారు. దీనిని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ అనే సంస్థ నిర్వహిస్తోందనమాట. ఇందులో రైతులు ఒక సమూహంగా ఏర్పడి పరస్పరం తనిఖీలు చేసుకుంటారు. ఎప్పుడైతే మనం ఒక్క రైతు కాకుండా ఒక 10 మంది 20 మంది గుంపుగా అవుతారో వీళ్ళు కూడా కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఈ పీజీఎస్ సర్టిఫికేట్ ని పొందవచ్చు అనమాట. సో పీజీఎస్ సర్టిఫికేట్ వల్ల ప్రయోజనాలు ఏంటి అని అంటే ఎన్పిఓపితో పోలిస్తేనైతే దీనికి తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అలానే దేశీయ మార్కెట్ లోనే మనం దీన్ని విక్రయించుకోవడానికి అవకాశం ఇస్తారనమాట. ఎగుమతికి అయితే ఈ సర్టిఫికేట్ చెల్లదు. అలాగనే చిన్న రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సామూహికంగా బలం కూడా ఏర్పడుతుంది కాబట్టి మనమైతే ఈ పీజీఎస్ సిస్టమ్ కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సర్టిఫికేషన్ పీజీఎస్ ద్వారా తీసుకోవాలి అని అన్నప్పుడు మనకి వ్యవసాయ శాఖ నుంచి లేకపోతే ఎవరైనా సర్టిఫైడ్ ఏజెన్సీ నుంచి మనకైతే ఈ సర్టిఫికెట్లు అందుబాటులోకి వస్తాయన్నమాట. ఈ సర్టిఫికెట్లను ఎలా చూసుకోవాలి అని అంటే పీజీఎస్ అనే సంస్థ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఒక స్థానిక తక్కువ ఖర్చుతో కూడిన సామూహిక ఆధార నాణ్యత భరోసా వ్యవస్థ అన్నమాట. సో ఈ పీజీఎస్ సంస్థలో ప్రస్తుతానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికెట్లను పంట ఉత్పత్తికి ఇస్తాము, పశు పోషణకి ఇస్తారు, అలానే ఫుడ్ ప్రాసెసింగ్ కి కూడా ఈ పీజీఎస్ అనే సర్టిఫికేషన్ అనేది అందుబాటులోకి వచ్చిందన్నమాట. ఈ పీజీఎస్ సర్టిఫికేట్ కూడా కన్వర్షన్ పీరియడ్ ని 3 సంవత్సరాలుగా పరిగణలోకి తీసుకుంటారు. ముందు 2 సంవత్సరాల్లో అంటే మొదటి లేదా 2వ సంవత్సరంలో మనం ఎప్పుడైతే కెమికల్ మందులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయంలోనే పంట సాగు చేస్తామో ఆ 2 సంవత్సరాల్లో వచ్చిన పంటకి పీజీఎస్ గ్రీన్ అనే సర్టిఫికేట్ ని ఇస్తారు. అదే 3వ సంవత్సరంలో కంప్లీట్ గా కన్వర్షన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే దానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ని అందుబాటులోకి తీసుకొస్తారనమాట. ఈ పీజీఎస్ ఆర్గానిక్ అండ్ పీజీఎస్ గ్రీన్ సర్టిఫికేట్ లకు కూడా మనకు ఒక లైసెన్స్ నెంబర్ ఇండివిడ్యువల్ రైతుకు గాను ఇస్తారనమాట. పీజీఎస్ గ్రీన్ గా ఉండే ఉత్పత్తిని కూడా రైతులు అధిక కెమికల్ సాగు చేసిన ఉత్పత్తి కంటే కూడా కొద్దిగా అధిక లాభంతో అమ్ముకోవచ్చు. ఆ లైసెన్స్ నెంబర్ చూపించి లేకపోతే మన ఏదన్నా బ్రాండింగ్ అలా చేసిన సంస్థకి మనం సమర్పించిన ఆ లైసెన్స్ నెంబర్ చూపిస్తే కొద్దిగా డబ్బులు ఎక్కువగానే వస్తాయన్నమాట. అయితే ఈ పీజీఎస్ ప్రమాణాలు ఎలా ఉంటాయి, రైతుకి ఎలా ఉపయోగపడతాయి అని అంటే మన ఫార్మర్ మార్కెట్ లో మనం ఎక్కువగా చూసినట్లయితే కొన్ని మనం నియమాలని పాటించాల్సి ఉంటుంది ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం. వీటిలో మొదటిది భూమికి సంబంధించిన ప్రమాణాలు అన్నమాట. భూమి కోసం 2 నుంచి 3 సంవత్సరాల రసాయనాలని వాడకుండా ఉండాలి ఈ కన్వర్షన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకు. ఆ తర్వాత కూడా మనం ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవడానికి ఈ భూమిలో అసలు పొరపాటున కూడా రసాయన ఎరువుల్ని మనం వాడకూడదు. భూమి మ్యాప్ మరియు సరిహద్దులను స్పష్టంగా మనం వాళ్ళకి దరఖాస్తు టైంలో చూపించుకోవాలన్నమాట. పక్కన రసాయన వ్యవసాయం చేసే పొలం ఉన్నట్లయితే కొద్దిగా మనం బఫర్ జోన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ బఫర్ జోన్ ఏంటిది అని అంటే మనకి చాలా పొడవుగా ఉండే మొక్కల్ని నాటుకోవడం బండ్ల మీద లేదు అని అంటే ఒక కొద్దిగా మనం స్థలాన్ని వదులుకొని, ఎందుకంటే పక్కన పొలంలో రసాయనాలని గనక స్ప్రేయింగ్ చేసినట్లయితే వాటి గాలికో ఇంకా దేనికన్నా అవి మన పొలంలోకి రాకుండా ఉండడం కోసం ఈ బఫర్ జోన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా గతంలో మనం ఏదైనా ఇన్పుట్లు రసాయన ఇన్పుట్లు వాడినట్లయితే వాటి వివరాలను కూడా మనం నమోదు చేసి పెట్టుకోవాలన్నమాట. అలానే విత్తనాల్లో కూడా కొన్ని ప్రమాణాలు అనేవి మనం ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆర్గానిక్ విత్తనాలనే ఉపయోగించాలి. ఈ ఆర్గానిక్ విత్తనాలు అందుబాటులో లేకపోతే సాధారణ విత్తనాలు మాత్రమే అనుమతిస్తారు. అంటే ఎప్పుడైనా సీడ్ ట్రీట్మెంట్ కెమికల్ తో చేసినట్లయితే వాటిని ఈ మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఉపయోగించే ఉత్పత్తిలో వాడకూడదు. అలానే జెనెటిక్ మోడిఫైడ్ అంటే ఇప్పుడు మనం ఏమైతే బీటీ కాటన్ కానివ్వండి, జెనెటిక్ మోడిఫైడ్ వంగ గాని ఇలాంటి విత్తనాలని కూడా మనం ఈ పద్ధతిలో వాడడానికి వీల్లేదన్నమాట. అలానే ఎరువులలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మనం కంపోస్ట్, వర్మి కంపోస్ట్, గ్రీన్ మాన్యూర్, జీవామృతం, ఘన జీవామృతం ఇలా ఆవుతో చేసిన ఏవైతే జీవ ఎరువులు ఉంటాయో వీటిని మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు తరచుగా వాడే యూరియా, డిఏపి ఇలాంటివి ఏవి కూడా వాడినా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అలానే పురుగు మందుల నియంత్రణ కూడా మనం పాటించాలి. పురుగులను నియంత్రించేటప్పుడు కూడా మనం
మనం బొటానికల్

0: ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆకుల నుంచి తయారు చేసిన ఇన్పుట్లను మాత్రమే మనం వాడుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎలాగంటే నీమ్ ఆయిల్ కానివ్వండి, ట్రైకోడర్మా, జీవ పురుగు మందులు ఏవైతే ఉంటాయో వీటిని మాత్రమే మనం పురుగులను నియంత్రించడానికి కూడా వాడాలి. ఎలాంటి హార్మోన్లు, సింథటిక్ పురుగు మందులు వాడినా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది రాదు. అలాగనే పంట నిర్వహణలో కూడా మనం చాలా ప్రమాణాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీటిలో ముఖ్యంగా పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అంశం అన్నమాట. వేసిన పంటనే తరచుగా వేయకూడదు. అలాగనే పంటలో కూడా మనం అంతర్ పంటల్ని కూడా బాగా వేసుకుంటేనే మనకి ఈ ఒక ప్రమాణంగా మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు అంటే మట్టి ఆరోగ్యం కాపాడే పద్ధతిగా పరిగణిస్తాం కాబట్టి సేంద్రియ వ్యవసాయాన్ని. ఎప్పుడైతే మనం పంట మార్పిడి చేస్తాము, అంతర్ పంటలు వేసుకుంటామో దాని ద్వారానే మట్టి యొక్క ఆరోగ్యం పెరుగుతుంది. అంతేకాకుండా నీటి సంరక్షణ పద్ధతులను కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. జీవ వైవిధ్యం పెంచేలాగా చర్యలు తీసుకోవాలి. చుట్టూ పంట సరిహద్దుల్లో మనం ఎత్తైన మొక్కలు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు కానివ్వండి వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే పశు పోషణ ప్రమాణాలు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించి పశువులకు ఆర్గానిక్ ఫీడ్ లాగా మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. హార్మోన్లు మరియు గ్రోత్ ప్రమోటర్లను ఖచ్చితంగా నిషేధించాలి. జంతువుల సంక్షేమం ఖచ్చితంగా పాటించాలి. సో అందుకని మాత్రమే మనం పశు పోషణకి దీనికి సంబంధించి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోత తర్వాత కూడా మనం పాటించాల్సిన కొన్ని అంశాలు ఉంటాయన్నమాట. అవేంటివి అని అంటే, ఆర్గానిక్ మరియు సాధారణ ఉత్పత్తులు ఏవైతే కెమికల్ ద్వారా పండిస్తామో వాటిని రెండింటిని కలపకూడదు. అలాగనే నిల్వ గదులను కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. వేరే ఉత్పత్తులతో కలుషితం కాకుండా జాగ్రత్త పడాలన్నమాట. నిల్వ చేసే పద్ధతిలో కూడా ఎప్పుడైతే మనం ఒకవేళ ఉదాహరణకి తీసుకున్నట్లయితే కందిని కెమికల్ ఫార్మింగ్ ద్వారా పండించి అదే విధంగా ఒకటే రైతు ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా కందిని పండించినట్లయితే రెండింటిని ఒకటే దగ్గర కూడా నిల్వ చేయకూడదు. అలా చేసినా కూడా ఆ రసాయనాలన్నీ కూడా మనం టెస్టింగ్ చేసినప్పుడు వీటికి అనుకొని మనకి సర్టిఫికేషన్ రాకుండా చేసే అవకాశం ఉంటుందన్నమాట. ప్రాసెసింగ్ సమయంలో కూడా మనం రసాయనాల్ని వాడకూడదు. అలానే ఆర్గానిక్ ఉత్పత్తులను వేరేగా ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఆ ట్రేసబిలిటీ ఉండేటట్టుగా కూడా మనం రికార్డులు నిర్వహణ పెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా రికార్డుల నిర్వహణలో విత్తనాల మూలాలు, ఎరువుల వినియోగం, స్ప్రేయింగ్ వివరాలు, కోత తేదీలు, విక్రయ వివరాలు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు రాసుకున్నట్లయితే, ఒక రికార్డు ద్వారా పెట్టుకున్నట్లయితే వాటిని మనం పీజీఎస్ సర్టిఫికేషన్ కోసం ఎవరైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చే ఏజెన్సీలు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం తప్పనిసరిగా పరిగణిస్తారన్నమాట. వాటిని తనిఖీ చేసిన తర్వాతనే మనకి ధృవీకరణ చేసి ఈ ప్రమాణాలకి అనుగుణంగా ఉంటే మనకి సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు. సో పీజీఎస్ లో ఇలాంటివన్నీ కూడా మనం బాగా ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన విషయాలు అన్నమాట. అలాగనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది కేవలం రసాయనాలు వాడకపోవడం మాత్రమే కాదు, ఇది ఒక పూర్తి వ్యవస్థ. భూమి నుండి మార్కెట్ వరకు నియమాలన్నీ పాటించడం అనేది జరుగుతుంది. ఎన్పిఓపితోని మనం పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ ధరలోనే మనకి పీజీఎస్ ఆర్గానిక్ అనే సర్టిఫికేట్ అనేది లభిస్తుంది అనమాట. ఈ పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్ తో మనం లోకల్ మార్కెట్ లో రైతులు ఆర్గానిక్ పేరుతో మార్కెట్ లో అమ్ముకున్నప్పుడు అధిక లాభాలే గమనిస్తా ఉంటారన్నమాట. సో ఈ ప్రమాణాలు పాటిస్తే రైతులకి మంచి ధర, వినియోగదారులకి నమ్మకం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వాళ్ళం అవుతాం. కాబట్టి అందరు రైతులు కూడా ఈ సర్టిఫికేషన్ ఏజెన్సీల గురించి తెలుసుకొని, ముఖ్యంగా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే అధిక ఆర్గానిక్ సర్టిఫికేషన్లు చేసిన సంస్థగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే సంస్థ బాగా పేరు తెచ్చుకుంది. సో ఇలాంటి సంస్థలను మనం ఎంపిక చేసుకుని వాళ్ళకి దరఖాస్తులను మనం సమర్పించుకున్నట్లయితే ఇన్స్పెక్షన్ చేసి తనిఖీలు చేసిన తర్వాత మనకి ఈ సర్టిఫికేట్లను అయితే జారీ చేస్తారు. సో అందరు రైతులు కూడా ఇట్లాంటి వివరాలన్నీ కూడా తెలుసుకొని ఎలాగైతే మనం సర్టిఫికేషన్ చేసుకోవాలో ఆ ఈ పద్ధతులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. పీజీఎస్ ఇండియా వెబ్సైట్ లో కూడా మనకి దీనికి కావాల్సిన వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో వీటిని తెలుసుకొని నడుచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్యూ అండి.
1: ఇంతవరకు సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం విన్నారు. ఇల్లువాకిలి కార్యక్రమంలో ఇప్పుడు వేసవిలో అనువైన ఆరుతడి పంటలు అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం విందాం.
2: ప్రస్తుత నీటి లభ్యత పెరగడం వల్ల రైతులు ఈ పరిస్థితుల్లో స్వల్పకాలిక ఆరుతడి పంటలు వేయాలని ఆశిస్తున్నారు. ఆరుతడి పంటలు తక్కువ నీటి అవసరాలే కాకుండా స్వల్పకాలిక పంటలు అవటం చేత మంచి యాజమాన్యచే పద్ధతులు చేపట్టినట్టయితే

మంచి దిగుబడులు సాధించవచ్చు. రైతులు ప్రస్తుత తరుణంలో వారి నేలలు, నీటి వనరులు, వాతావరణం అనుసరించి ఆర్తడి పంటలైన నువ్వులు, పెసర, మినుము వంటి పంటలను తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి లాభాలు సాధించవచ్చు. ఇక పంటల వారీగా చూసుకున్నట్టయితే మొదటగా నువ్వుల పంటలో చూసుకున్నట్టయితే నువ్వుల పంట ఎగుమతికి అవకాశాలు ఎక్కువ. అయితే ఎగుమతి పరిమాణాలు తగ్గట్టుగా పంటను పండించినట్టయితే ఎగుమతి ద్వారా

పీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. నువ్వులలో సాధారణంగా 50 నుండి 52% వరకు నూనె ఉంటుంది. ఈ పంటకు మురుగునీరు పోయే నిల్వని తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిల్చే ఆమ్ల క్షార గుణాలు కలగ నేలలు పనికిరావు. నువ్వుల్లో రకాలైన శ్వేత, జగిత్యాల తిల్ ఒకటి, హిమ, రాజేశ్వరి మొదలగు రకాలలో ఏదైనా ఎన్నుకొని సాగు చేసుకోవాలి. తెల్ల నువ్వులకు మంచి మార్కెట్ లభిస్తుంది, కాబట్టి వాటిని పండించి రైతుల లాభాన్ని ఆర్జించవచ్చు. ఒక ఎకరాకు 2.5 కిలోల చొప్పున విత్తనం సరిపోతుంది. 1 కిలో విత్తనానికి 3 ఇంతల చొప్పున ఇసుకతో కలిపి విత్తనం వేసుకోవాలి. కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల మొదటి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు. కిలో విత్తనానికి 3 కిలోల ఇసుకలో కలిపి వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తే సమయంలో దుక్కులో 18 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. విత్తిన తర్వాత పల్చటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత పూత, కాయ అభివృద్ధి, అలాగే గింజ కట్టే దశలో నీరు ఇస్తే సరిపోతుంది. ఈ పద్ధతిలో పాటించి నువ్వు సాగు చేసినప్పుడు ఎకరానికి 3.5 నుండి 4.5 క్వింటాల చొప్పున దిగుబడి సాధించవచ్చు. ఇక నువ్వుల్లో వచ్చే ముఖ్యంగా చెప్పుకోదగ్గ తెగుళ్ళు చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ముఖ్యమైనది. ఎండు తెగులు సోకిన మొక్కలు ఆకుల పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి ఆకుల అంచులోనికి ముడుచుకొని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేళ్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోతాయి. ఎండు తొగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాలు సముదాయం కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోనూ విత్తనాలు మరియు అలాగే పంట అవశేషాలపై జీవిస్తుంది. పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ వేరుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు. అలాగే ఆకుమచ్చ ఆల్టర్నేరియా తెగులు మొక్క ఎదుగుద దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు తెగులు అధికంగా వ్యాపిస్తుంది. ఆకులపై కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. తెగులు ఆశించిన పంట అవశేషాలను నిర్మూలించాలి. దీని నివారణకు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజంతో విత్తన శుద్ధి చేయాలి. పంట దశలో కార్బనిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఇక కాండం ఎండు తెగులు, ఈ తెగులకు గాను కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా గోధుమ రంగు నుండి నల్లగా మారుతుంది. దీని నివారణకు గాను మ్యాంకోజెబ్ కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. ఇక వెర్రి తెగులు ఫిల్లోడి ఆశించిన పంటకు ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వుల్లోని భాగాలన్నీ ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పై భాగంలో చిన్న చిన్న ఆకులుగా గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. రాజేశ్వరి, చందన, హిమ రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్ డమెటాన్ 1 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి దీప పురుగులను అరికట్టాలి. ఇక నువ్వుల పంటల్లో వచ్చే మరొక తెగులు బూడిద తెగులు. లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలుగా ఏర్పడతాయి. తెగులు ఆశించిన ఆకులు మాడి రాలిపోతాయి. దీని నివారణకు గాను నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక్కడ నువ్వుల పంట కోతకు ఆకులు పసుపు రంగుగా మారి రాలటం ప్రారంభమైనప్పుడు, 75% కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినప్పుడు,
పైరు

కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి. గోనె సంచుల్లో నిల్వ చేయాలి. ఈ నిల్వ ఉంచిన సంచులపై మాలథియోన్ పొడిని చల్లాలి. పురుగు పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టాలి. ఇక ఎగుమతి ప్రాధాన్యత ఉన్న తెల్ల నువ్వుల రకాలకు పొట్టు తొలగించిన నువ్వు పప్పుకు ఎగుమతి ప్రాధాన్యత కలదు. కాబట్టి ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం పురుగుమందుల అవశేషాలు లేనిగా ఉన్న ఎడల ఎగుమతికి అనుకూలం. ఇక నువ్వుల పంటలో ఆదాయం ఖర్చులు చూసినట్లయితే సగటుగా నువ్వుల దిగుబడి ఎకరానికి 2.5 క్వింటాలు వచ్చినట్లయితే మార్కెట్ ధర క్వింటాలకు 7,800 తీసుకున్నా దానిలో సాగు ఖర్చు ఎకరానికి 12,200 రూపాయలు మినహాయించినట్లయితే నికర ఆదాయం ఎకరానికి 7,300 అనగా 1 రూపాయి ఖర్చు చేసినట్లయితే 1.59 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ వేసవిలో వేసుకోదగిన మరో పంట పెసర. పెసర పంటను ఈ మాసంలో సాగు చేసుకోవచ్చు. జనవరి 2వ పక్షం నుండి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. తక్కువ కాలంలో పండే పంట రకాలు కావున తేమను ఎక్కువ నిలుపుకోలేని ఎర్ర నేలలు అనుకూలం. వేసవిలో అనువైన రకాలైనటువంటి WGG 37, MGG 295, WGG 42, MGG 351 మొదలైన రకాల్లో ఏదైనా ఒక రకం ఎన్నుకొని సాగు చేసుకోవాలి. 1 ఎకరానికి 6-8 కిలోల విత్తనం సరిపోతుంది. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 మిల్లీలీటర్ల మోనోప్రోటోఫాస్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. మొదటిసారిగా పండించే పొలంలో అయితే రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తే పద్ధతిలో భాగంగా సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. విత్తే సమయంలో దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం నిచ్చే ఎరువులను వేసుకోవాలి. పెసర విత్తిన తర్వాత మరుసటి రోజు పెండిమిథాలిన్ 30% ఎకరానికి 1.3 నుండి 1.6 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపుని 10 నుండి 15 రోజుల వరకు నివారించవచ్చు. పెసర విత్తిన తర్వాత కీలక దశలైన పూత, కాయ తయారయ్యే దశలో 1-2 తడులు ఇస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట కోత దశలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని 80% వరకు కాయలు ఎండిన దశలో పంటను కోస్తే అత్యధిక నాణ్యత కలిగి ఉంటుంది. 1 ఎకరానికి 4-6 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. ఇక పెసర్లో వచ్చే తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఆకుముడత తెగులు, మువ్వ తెగులు ఇది ముఖ్యమైనది. ఇది వైరస్ జాతి తెగులు. తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆకుల అంచుల వెనకకు ముడుచుకొని మెలుకలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలో ఈనలు రక్తవర్ణానికి పోలి ఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలకు పీకి తగులబెట్టడం ద్వారా పైరుని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. దీని నివారణకు కాను 1 లీటర్ నీటికి 1 గ్రాము అసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేక 1.5 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇక పెసర్లో వచ్చే మరొక తెగులు పల్లాకు లేదా ఎల్లో మొజాయిక్ తెగులు. ఇది కూడా వైరస్ జాతికి చెందిన తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులు కాయల మీద పసుపచ్చ పొడలుగా ఏర్పడతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు 1 లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేదా ట్రయాజోఫాస్, 1.5 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము చొప్పున లేదా అసిటమిప్రైడ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేసి కొంతవరకు నివారించవచ్చు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి. పెసరలో ఆదాయం ఖర్చులు చూసినట్లయితే సగటుగా పెసర దిగుబడి ఎకరానికి 4 క్వింటాలు తీసుకున్న మార్కెట్ ధర 6,600 రూపాయలు క్వింటాల్కి తీసుకున్నట్టయితే దానిలోంచి సాగు ఖర్చు ఎకరానికి 15,500 చొప్పున తీసివేసినట్లయితే నికర ఆదాయం
10,900గా ఎకరానికి వస్తుంది.

0: దీనికి గాను సాగు ఖర్చు స్థూల రాబడి నిష్పత్తి చూసినట్టయితే 1 రూపాయి ఖర్చు పెట్టినట్టయితే 1 రూపాయి 70 పైసల దిగుబడి ఆదాయం వస్తుంది. ఇక వేసవిలో వేసుకోదగిన మరొక పంట మినుము. అపరాలలో ఈ మాసంలో వేసుకోదగిన పంట మినుము. మినుము పంటను వేసవిలో ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. తేమను బట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. వేసవిలో అనువైన మినుము రకాలు MBG 752, LBG 20 తేజ అనే రకం, అలాగే WBG 26, Warangal 26గా పిలుస్తారు, PU 31, MBG 207 మొదలైనవి ఏదైనా ఒక రకం ఎన్నుకొని సాగు చేసుకోవాలి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: వేసవిలో అనువైన ఆరుతడి పంటల గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం విన్నారు. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఇప్పుడు మంచి మనసులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: చిత్రసీమలో ఇప్పుడు స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరు పల్లె తుళ్ళు ఝల్లు ఝల్లు ఝల్లు.

0: స్వర్ణకమలం చిత్రం నుంచి పాట విన్నారు. చిత్రసీమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం.
1: ఆకాశవాణి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
3: నమస్కారం సార్.
2: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
4: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో

0: పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను, కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
1: చాలా సంతోషం అనిమేష్ గారు. గురిందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్, నా పేరు గురిందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్ల లోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురిందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
2: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2

0: రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గ్రీందర్వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలున్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్వీర్ మీరు చెప్పండి.
1: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారీ గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
0: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలో పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
0: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్ ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
0: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
1: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే

0: ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండల్లోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్లారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం

గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగరా. యాదృచ్ఛికంగా లంగరా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా

సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవే అని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలన సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలన శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన

పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ల దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు.

మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలల్ని నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల

0: విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: గల్లీ కుర్రోళ్ళు చిత్రం కోసం సాయి చరణ్, సిద్ధార్థ్, ద్విజ, కార్తీక్ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన వేటూరి, సంగీతం సాయి కార్తీక్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324045 2 0402324

0: 4 04 52. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

जटिल कर्म पथ पर थर थर थर कांप लगे रुकने पग, जटिल कर्म

6:35 పొలం పనులు, వృద్ధులకు సమతుల ఆహారం ఈ అంశానికి సంబంధించిన వివరాలు. 7:00 నిజామాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ డి రాజ్కుమార్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, ఇంకా వరల్డ్ మిల్క్ డేకి సంబంధించిన విశేషాలు. ఇంకా ఇది మన చట్టం శీర్షికన ఓటీఎస్ వన్ టైమ్ సెటిల్మెంట్ అనే అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కదిరి గోపాలనాథ్ గారి శాక్సోఫోన్ వాద్యం. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నవదశాబ్దపు మహతి ఆకాశవాణి నవతి ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ పివిజి సతీష్, వ్యాఖ్యానం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, శ్రీ మంచిపగడం నాగరాజు, శ్రీమతి టి స్రవంతి, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల, నిర్వహణ శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 11:03 సంస్కృత పాఠం నిర్వహణ శ్రీపాద సుబ్రహ్మణ్యం, విద్యార్థిని గగన్ప్రియ. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బ్రిజ్భూషణ్ కబ్రా గారి గిటార్ వాద్యం. యువవాణి తెలుగు కార్యక్రమం 12:10, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ సందర్భంగా టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనే అంశంపై చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ శ్రీమతి కెఎస్ఎన్ జ్యోతి, శ్రీమతి రోహిణి చింత, డాక్టర్ వినీత పాండే, డాక్టర్ ఏకే అశ్విని గారులతో చర్చా కార్యక్రమం. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆసం శైలజా బృందం వారు పాడే జానపద గేయాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, అంశం పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత గురించి వెటనరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి కిరణ్ కుమార్ గారి ప్రసంగం. 7:15 ఇల్లు వాకిలి. 7:45 వికసిత్ భారత్, న్యాక్ సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాల గురించి వరంగల్, కరీంనగర్, జగిత్యాల సంయుక్త జిల్లాల న్యాక్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ గోలి రమేష్ గారి వివరణ ఉంటుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:15 స్పాట్లైట్. 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఉంటుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 49 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. నమస్తే. జై హింద్.